మార్గంలోకి నీవు వస్తే, ఆయన మాటలు నీవు వింటే, ఆయనకై నీవు గళమెత్తి కీర్తించి ఘనపరిస్తే, స్తుతి స్తోత్రాలే నీ నినాదంగా మారితే, యేసయ్య పాదాలకే నీవు పరిమితమైతే, నీవు తండ్రి అయిన దేవుణ్ణి చేరగలవు. ఈ లోకం, లోకాశలు, జీవపు ఢంబం మొత్తం విడిచి జీవాధిపతి అయిన యేసయ్య నీ రక్షకుడని, నీ దేవుడని విశ్వసిస్తే, ఇవ్వాలే నీ మనసు మార్చుకో. యేసయ్యకు కులం లేదు, మతం లేదు. యేసయ్య సందేశం ఒక్కటే, అది మారిన మనస్సు. మనస్సు మార్చుకుని ఆయన మార్గంలో నడవటం ఆయనకు నువ్విచ్చే సంతస క్రిస్మస్ కానుక. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను అభిషేకిస్తాడు. ఆయనకు ప్రార్థన చేయటానికి, ఆయన ప్రేమ, ఆయన త్యాగాన్ని చాటి చెప్పేందుకు సైనికుల వలె సిద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారై అనేక మందికి ఈ మహాదేవుడైన యేసయ్యను ఆయన మార్గాన్ని బోధించగలరు.

జీవితాన్ని మధురముగా మార్చిన దేవా, నీకే వందనాలయ్యా. ఆమేన్.

భయపడొద్దు అని వాగ్దానం చేసి నన్ను నడిపించిన దేవా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను నాయనా. ఇది నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన కార్యం. కృతజ్ఞత హృదయాలతో నిన్ను గణపరుస్తున్నా. వాగ్దానము చేసి వారసునిగా చేసిన దేవా,

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బాగున్నారా? మనమిప్పుడు ఒక గొప్ప యాత్రలో ప్రవేశించబోతున్నాము. బైబిల్ భూమిలో ఇదొక సుదీర్ఘమైన పవిత్ర యాత్ర. వాక్య భూమిపై అడుగిడి ఆదికాండం నుంచి ముందుకు సాగిపోతాము. 66 మజిలీలు, 66 గ్రంథాల బైబిల్ ఇది. ఇది దేవుని వాక్యం. యాత్రికులం మనం యాత్రా ప్రారంభంలో ప్రార్థన చేసుకుందాము. మహిమగల తండ్రి, కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీకే మహిమా ప్రభావములు యుగయుగములకు చెల్లునుగాక. మమ్మలను ఆశీర్వదించండి. వాక్యమనే పుణ్యక్షేత్రమందు ప్రయాణిస్తూ ఉండగా మాకు తోడై ఉండండి. మమ్మలను నడిపించండి. ఆశ్చర్యకరమైన వాక్చిత్రాలను, వాక్య దర్శనాలను మాకు చూపండి. మమ్మలను దీవించండి. మమ్మల్ని ఆత్మతో నింపండి. మా మనోనేత్రములను వెలిగించండి. నీ వాక్యము సజీవమైనది, బలమైనది, పదునైన ఖడ్గము వంటిది. నీ వాక్యము సజీవమై పవిత్ర జలము వలె మమ్మలను కడుగుతుంది. మా శ్రోతల కుటుంబములను, వారి పిల్లలను దీవించండి. క్రైస్తవ గృహములలో, పరలోకములో వలనే నీ చిత్తము నెరవేరాలని ప్రార్థిస్తున్నాము. కుటుంబమునకు నీవే శిరస్సు అని, నీ ఆజ్ఞ మేరకు కుటుంబములో అందరూ ప్రవర్తించాలని ప్రార్థిస్తున్నాము. తల్లిదండ్రులు, అక్క చెల్లెండ్లు, అన్నదమ్ములు, వీరందరి మధ్య పరస్పర సదవగాహన, ప్రేమ వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నాము. క్రీస్తునందు విశ్వాసుల కుటుంబాలు ప్రార్థించే కుటుంబాలై, ఇరుగు పొరుగు వారిని నీ వైపునకు ఆకర్షించే కుటుంబాలై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. ప్రియతండ్రి, నీ బిడ్డలు నీ రాకడ నిరీక్షణ గలవారై, అనేకులను నీ కుటుంబములోనికి నడిపించేవారై ఉండాలని వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సంఘములలోని కుటుంబాలు దేవుని రాజ్య ప్రయోజనము దృష్ట్యా సువార్త ప్రకటించగలుగునట్లు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. మా దేశమును, దేశ పరిపాలకులను, ప్రజానాయకులను సమృద్ధిగా దీవించండి. దేశమును స్వస్థపరచండి. కరువులు, కాటకములు రాకుండా కాపాడండి. దౌర్జన్యముల చేత, యుద్ధముల చేత జననష్టము కలగకుండా వారికి మీ కాపుదల, క్షేమము, భద్రత అనుగ్రహించండి. దేశమందు ప్రజాజీవితములో నైతిక, ఆధ్యాత్మిక విలువలు అమలులో ఉండాలని, రాజ్యమందంతటా ప్రజలు ఉత్తమ పౌరులుగా జీవించాలని, అదే సమయంలో నీ రాజ్యములో మరీ ఉత్తమ పౌరులుగా జీవిస్తారని ఆశిస్తాము. యేసుక్రీస్తు అందరికీ ప్రభువని, ప్రతి దేశము, ప్రతి రాజ్యము దేవుని రాజ్యమవుతుందని, ప్రవచనాలు నెరవేరే సమయం ఆసన్నమైందని ప్రజలకు తెలియచెప్పగల సామర్థ్యము నీ సంఘమునకు అనుగ్రహించుమని, నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకందరికీ ప్రసాదించుమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, మనం దేవుని వాక్యమందలి ఆది గ్రంథమైన ఆదికాండం అధ్యయనం ప్రారంభించబోతున్నాము. దానికి ముందుగా దేవుని వాక్య పఠనమును గురించిన సూత్రాలు కొన్ని మీ దృష్టికి తేగోరుతాము. జాగ్రత్తగా వినండి. లోకంలో ఎన్నెన్నో గ్రంథాలున్నాయి. అన్నిటికంటే బైబిలు ఎక్కువగా విమర్శలకు గురి కావటం విశేషం. వేల కొలది సంవత్సరాలుగా బైబిలు అన్ని విమర్శలను తట్టుకొని ప్రజలను ఆశీర్వదించే గ్రంథంగా నిలిచి ఉంది. ఇది గ్రంథరాజమై వెలుగొందుతున్నది. మానవత అంతటి మీద ఇంత గొప్ప ప్రభావము చూపగలిగిన గ్రంథం మరి ఒకటి లేదు. స్త్రీ పురుషులెందరో బైబిల్ గ్రంథాన్ని దినదినమూ చదువుతున్నారు, ధ్యానిస్తున్నారు. అందలి ఆధ్యాత్మిక నైతిక సూత్రాలను ప్రయోగించి గొప్ప ఆధ్యాత్మిక విజయం పొందుతున్నారు. ఇంతకు ఈ గ్రంథములోని విశిష్టత ఏమిటి? చనిపోతూ చిట్ట చివరిసారి బైబిలును చదివించుకుని ఎందరో చింతనాపరులు ప్రశాంతంగా కన్నుమూశారు. జీవిస్తూ బైబిలును ధ్యానిస్తూ
సమస్యలను పరిష్కరించుకొని ధన్యులైన వారెందరో ఉన్నారు. కొందరు ఇది మామూలు గ్రంథమే అని మూలన పెట్టేసి ప్రమాదవశాత్తు అందులోని ఏదో వచనం వారి దృష్టిని ఆకర్షించగా బైబిలును దీక్షతో ఆమూలాగ్రంగా చదివి కృతార్థులైన వారున్నారు. బైబిలును విశ్వాసులు దేవుని వాక్యము అంటారు. ఇది చదివే గ్రంథము మాత్రమే కాదు, జీవించే గ్రంథం, సజీవ గ్రంథం. బాల్యదశలో, యువదశలో, వృద్ధాప్యంలో కూడా ఉపకరించే మహాగ్రంథం. లోకయాత్రలో ప్రవర్తన నియమాలను నేర్పే బృహద్గ్రంథం. పరలోక దిశగా మనుషులను నడిపించే దివ్య గ్రంథం. కాలదోషం పట్టని గొప్ప గ్రంథం. జీవితంలో కష్టనష్టాలను ఎదుర్కొని గెలవటానికి దేవుని వాక్యమనే బైబులు ఎంతో ప్రయోజనకరం. ఒడుదుడుకులను తట్టుకొని స్థిరంగా నిలవటానికి ఈ గ్రంథం దోహదపడుతుంది. బైబిలు గ్రంథానికి మరే గ్రంథమూ సాటిరాదు. కొందరైతే బైబిలు చేత ప్రభావితులై తాము లోకమంతటినీ ప్రభావితం చేసిన వారున్నారు. దేశాలే కాదు, జాతులకు జాతులే ఈ గ్రంథము చేత ఎంతగానో ఆశీర్వదించబడినవి. ఈ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేసి కొన్ని జాతులు నష్టపోయాయి. బైబిలు రాజులకు, పేదలకు ఆదరణ గొల్పే గ్రంథం. ఈ సత్యాన్ని చరిత్రే రుజువు చేసింది. న్యాయవాదులకు, న్యాయాధిపతులకు బైబిలు నైతికంగా ప్రోత్సాహకరం. బైబిలులోని సువార్త మానవుల బలహీనతలను, లోపాలను తొలగిస్తుంది, తప్పులను సరిదిద్దుతుంది. గొప్ప గొప్ప మేధావులు గతంలో బైబిలును విశ్వసించిన వారే. దేవుని వాక్యమెరిగిన శాస్త్రవేత్తలెందరో తమ సృష్టికర్తను మహిమపరిచిన వారున్నారు. బైబిలును, అందలి సందేశమును అవలంబించిన వారెవరూ తప్పిపోరు. గతకాలపు చరిత్రలో ఎందరో రాజులు, చక్రవర్తులు బైబిలును శిరోధార్యంగా అంగీకరించి కృతకృత్యులయ్యారు. లోకమందలి వేదాంతాలను మించినది, తర్క వితర్కాలకు అతీతమైనది, మానవుని జ్ఞానానికి తీర్పు తీర్చేది బైబిలు గ్రంథరాజ్యం. అనుదిన పారాయణకు యోగ్యమైన పవిత్ర గ్రంథం బైబిలు. సమస్యలను మానవుడు కల్పించగలడు గాని పరిష్కరించజాలడు. దేవుని గ్రంథమైన బైబిల్లో మానవుని సమస్యలకు దేవుని పరిష్కారం బోధించబడింది. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా పఠించే వ్యక్తి ఏ రాజ్యంలోనైనా ఉత్తమ పౌరుడు కాగలడు, మంచి భర్త కాగలడు, మంచి భార్య కాగలదు, కుటుంబంలో మంచి తల్లి తండ్రి కాగలరు. ఈ మాటలో ఏమాత్రమూ సందేహం లేదు. దౌర్జన్యం పెచ్చుమీరే ఈ రోజుల్లో, గృహఛిద్రాల వల్ల భార్యాభర్తలు విడాకులకు సిద్ధమయ్యే నేటి కాలంలో బైబిలే మనకు ఏకైక పరిష్కారం. బైబిలు గ్రంథాన్ని లేఖనములు అంటాము. లేఖనములలోని దేవుడే మనకు ప్రత్యక్షమయ్యే దేవుడు. మనకు సమకాలికుడై మనలను శాశ్వత జీవము దిశగా నడిపించే దేవుడు. ఏ వృత్తిలో నీవున్నా బైబిలు జ్ఞానం నీ వృత్తికి నాణ్యతను చేకూరుస్తుంది. ఇది నిజం. భావజీవితానికి, ప్రవర్తన శైలికి బైబిలు సూత్రాలు ఒక కొత్త ఆధ్యాత్మిక పరిమాణాన్ని చేకూరుస్తాయనేది అనుభవైక వేద్యం. ఈ బైబిలు తూర్పు దేశాల సన్నివేశాలతో నిండి ఉంది. అన్ని దేశాలకు, దేశ భాషలకు, సంస్కృతులకు బైబిలు అనువదించబడింది. బైబిలు మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది. జీవదర్శనము, సేవాదర్శనము బైబిలులో మనకు కనపడతాయి. బీదలు దేవుని బిడ్డలని, రాజులు దేవుని సేవకులని చూపి ఒప్పించగల దైవవాక్యే బైబిలు గ్రంథం. పసిపిల్లలకు సైతం ఆధ్యాత్మిక విలువలను బయలుపరిచే దేవుని పుస్తకమిది. అల్లకల్లోలమైన ఈ లోకానికి శాంతి సందేశమే బైబిలు. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే ప్రజలకు శాంతిప్రదాయిని ఈ మహాగ్రంథం. చీకటిలో వెలుగుబాట బైబిలు. ఒంటరితనంలో దేవుని సహవాసాన్ని కలిగించే దేవుని వాక్యే పరిశుద్ధ బైబిలు. బైబిలు హెచ్చరికలు దుండగుల గుండెల్లో గుండా దూసుకపోతాయి.
గర్విష్ఠులకు శృంగభంగం కలిగించే గొప్ప గ్రంథము బైబిలు వేదం. గాయపడిన వారికి, పశ్చాత్తప్తులకు తల్లిలాగా క్షమాపణ, చల్లని స్పర్శ అనుగ్రహించే గ్రంథమే దేవుని వాక్యం. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, మధుర స్మృతులు, ఒకటేమిటి, లక్షోపలక్షల దీవెనలు ఇందులో ఉన్నాయి. బైబిలులో బంగారు, సాంబ్రాణి, బోళములున్నాయి. కమ్మని మాటలున్నాయి. పరిమళ సుగంధాలు గుబాళించే గ్రంథరాజము బైబిలు. బైబిలుకున్న ప్రాముఖ్యం ఎలాంటిదో చెప్పాలంటే ఎంతైనా చెప్పవచ్చు, చాలినంత చెప్పలేకపోవచ్చు. ఇది అసాధారణమైన గ్రంథం. ఈ బైబిలు గ్రంథాన్ని ఎవరు రాశారు? గ్రంథకర్త ఎవరు అంటారా? గ్రంథకర్త దేవుడే. అయితే మానవుని చేత రాయించాడు, తాను రాశాడు. దేవుడు రాయించకపోతే ఆ రాత వ్యర్థమే. 1500 సంవత్సరాల కాల వ్యవధిలో దేవుడు 40 మందిని సహగ్రంథకర్తలుగా వాడుకున్నాడు. ఈ మానవ గ్రంథకర్తలలో ఒకరొకరిని బొత్తిగా ఎరుగరు. అయితే అందరూ ఒకే అంశాన్ని భేదాభిప్రాయాలు లేకుండా రాశారు.

వ్యక్తి రచయిత తన వ్యక్తిత్వాన్ని, శైలిని కోల్పోయి ఉండలేదు. ఆయా తరాలకు చెందిన ఈ రచయితలు అప్పటి సమస్యలను ఉన్నవి ఉన్నట్లు చెప్పారు, దేవుని చిత్తమును బయలుపరిచారు. మానవులుగా వారు మితులకు లోనైనవారు. గాని బైబిలు రచన విషయంలో మాత్రం దేవుడు రాయించాడు గనుక ఒక్క తప్పు ఇందులో కానరాదు. ఇది దేవుని రచన, కాని మానవుని ద్వారా, మానవ సాధనము ద్వారా రాయబడింది. రచయితల వ్యక్తిత్వాలలో వైవిధ్యం ఉంది, వారి శైలిలో వైవిధ్యం ఉంది. ఈ రచయితలలో కొందరు పండితులు, కొందరు పామరులు. లూకా శైలి భాషాపరంగా కఠినం, జటిలం. గ్రీకు భాషలో ప్రావీణ్యమున్నవాడు వైద్యుడైన లూకా. అయితే సీమోను పేతురో, అతడు వృత్తిరీత్యా ఒక జాలరి, చేపలు పట్టుకునేవాడు. అతడిది పల్లెటూరి భాష, గ్రామ్య భాష. లూకాను, పేతురును, ఈ ఇద్దరినీ దేవుడు తన సాధనములుగా వాడుకున్నాడు. పరిశుద్ధాత్మ వారిని ప్రేరేపించగా వారు రాశారు. దేవుడు ఏమి చెప్పాలనుకున్నాడో అదే ఉన్నది ఉన్నట్లు వారు రాశారు, అనగా దేవుడు రాయించాడు. అందుకే మనము నమ్ముతున్నాము, ఇది ఆశ్చర్యకరమైన గ్రంథం. ఇది దేవగ్రంథం, దైవరచితమైన గ్రంథం. బైబిలులో దేవుడు 2200 సార్లు యెహోవా సెలవిస్తున్నాడు, యెహోవా వాక్కు అంటూ పదే పదే పలికాడు. ఈ గ్రంథము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ బైబిలు వాక్కు జీవముతో నిండి ఉన్నది, సమృద్ధి జీవముతో తొణికిసలాడుతోంది. ఈ బైబిలు వాక్కును నమ్మి నీవు ఒక క్షణంలో దేవుని బిడ్డవు కాగలవు. దేవుని వాక్యమనే అక్షయ బీజం నిన్ను కొత్తగా పుట్టిస్తుంది. శాశ్వతమైన, అక్షయమైన దేవుని బీజమే దేవుని వాక్యం. దేవుడు మనిషితో చెప్పదలుచుకున్నదంతా ఈ గ్రంథంలో చెప్పాడు, నీతో నాతో చెప్పాడు. వ్యక్తిగతంగా దేవుని వాక్యం ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. పరలోకం నుండి దేవుడు ఇప్పుడు మాట్లాడాలనుకుంటే బైబిలులో ఉన్నదే తిరిగి మాట్లాడతాడు. బైబిలుకు విరుద్ధంగా దేవుడు మాట్లాడడు. తాను చెప్పింది, రాసింది, రాయించింది దేవుడు కాదనడు. అప్పటి దేవుడే ఇప్పుడు ఉన్నాడు, అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాడు. అలనాడు భూమ్యాకాశములను సృజించిన దేవుడే ఇప్పుడు ఈ రోజున నీతో నాతో మాట్లాడుతున్నాడు. బైబిలుకు దేవుని లక్షణాలున్నాయి, మానవ లక్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకనగా ఆయన దేవుడై ఉండి మానవుడయ్యాడు. ఆయన అవతరించిన దేవుడు, మానవుడై ప్రయాణాలు చేశాడు, అలసిపోయాడు, బడలిక చెందాడు. ఒకసారి మధ్యాహ్న వేళలో అలసిపోయి బావి దగ్గర కూర్చున్నాడు. ఆయన దేవుడు అయినా ఆయన మానవుడయ్యాడు. మనుషులతో మాట్లాడాడు, వారి కష్టసుఖాలను పంచుకున్నాడు, సహవాసం చేశాడు, సంభాషించాడు. అలాగే గ్రంథకర్త అయిన దేవుడు తన గ్రంథము ద్వారా మనతో మాట్లాడతాడు. మనుషులకు దేవుని స్వరమే పరిశుద్ధ బైబులు. నిత్యత్వము నుండి వచ్చిన యేసు 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి తిరిగి నిత్యత్వంలోకి వెళ్లిపోయాడు. ఈ మధ్యకాలంలో దేవుని సందేశమే బైబిలు వాక్యం. బైబిలు దేవుని వాక్యం. లేఖనాలలో క్రీస్తు కనపడతాడు, ఆయన వాక్యం వినపడుతుంది. దేవుడు పలికింది, రాసింది, రాయించింది దేవుని వాక్యం. యేసే దేవుని వాక్యం. అవతరించిన దేవుని వాక్యే బైబిలు. శరీరము ధరించిన దేవుని వాక్కు. పాత నిబంధన లేఖనముల్లో ఆయన అడుగుజాడలు కనిపిస్తాయి. కొత్త నిబంధనలో ఆయన స్వయంగా మానవులతో మాట్లాడిన దైవనరుడు, నరరూపు దాల్చిన దేవుడు. కృపాసనము చెంత యేసుదేవుణ్ణి కలుసుకోగలము. యేసు శిలువపై చనిపోయింది మానవత కోసమే, మానవులమైన మనందరి కోసమే. నా పాపాలను ఆయన క్షమించాడు, పరిహరించాడు. ఆయన మనకు నిత్య జీవం ప్రసాదించాడు. క్రీస్తు వాక్యం పాత నిబంధనలో అవ్యక్తమై కొత్త నిబంధనలో యేసు మాటగా వ్యక్తం చేయబడింది. యేసే క్రీస్తని బైబులంతా ఏకకంఠంతో ఎలుగెత్తి

పలుకుతుంది. బైబిలు దేవుని నుండి వచ్చిందని మనకెలా తెలుసు? ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు బైబిలే చెబుతుంది. ఇది అందరూ వినాలి. బైబిలు తరతరాలుగా కాపాడబడిన గ్రంథం. దీన్ని నాశనం చెయ్యాలని ఎవరెంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. వారే నాశనమైపోయారు. గాని బైబిలు చెక్కు చెదరకుండా ఉంది. యిర్మీయా గ్రంథంలో ఒక రాజును గురించి విన్నాము. దేవుని గ్రంథం అతని చేతికి అందించారు. అతడేం చేశాడు? చాకుతో ఆ గ్రంథాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు, చింపాడు. అయితే ఆ గ్రంథం తిరిగి రాయబడింది. ఈ రోజున మనకు పూర్తి గ్రంథం ఉంది. దేవుడే రాయించాడు, రాశాడు. ప్రతి తరంలోనూ బైబిల్ను చించేసేవారు, తగలబెట్టేవారు చెలరేగుతూనే ఉన్నారు. బైబిలు వ్యతిరేక శక్తులు నాటి నుండి నేటి వరకు పనిచేస్తూనే ఉన్నాయి. బైబిలును తాము చదవరు, ఇతరులను చదవనియరు. ఎంతమంది ముట్టడించినా బైబిలును ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలే గెలిచింది. లోకంలో బైబిల్ ప్రతులు అమ్ముడుపోయినంతగా మరే గ్రంథమూ అమ్ముడుపోదు. గ్రంథములన్నిటిలో బైబిలుదే ప్రథమ స్థానం. తన వాక్యాన్ని దేవుడు స్వయంగా కాపాడుకున్నాడు. అంతేకాదు, బైబిలు దేవుని గ్రంథమని భూగర్భ పరిశోధకులు రుజువులెన్నో కనుగొన్నారు. తవ్వకాలలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. బైబిలు దేవుని గ్రంథమని ఈ వస్తువులు సాక్ష్యమిస్తాయి. మోషే పంచగ్రంథాలు రచించాడు అన్నాము. అయితే కొందరు మోషే కాలం నాటికి రాత అనేది ఎవరికీ తెలియదు అని వాదించారు. అప్పుడు రాత ఉందని భూగర్భం తవ్వకాలలో రుజువులు దొరికాయి. ఎరికో పట్టణము, ప్రాకారాలు అలనాడు కూలిపోయాయి. ఈ చరిత్రను భూగర్భ పరిశోధకులు ధృవపరుస్తున్నారు. వారికి కొన్ని రుజువులు దొరికాయి. బైబిలు నమ్మదగిన చరిత్ర అనడానికి ఎన్నెన్నో ఆధారాలు పరిశోధకులు కనుగొన్నారు. ఎన్నో రాతప్రతులు, శాసనాలు దొరికాయి. యెషయా గ్రంథపు చుట్టలు, మృత సముద్ర ప్రాంతంలో దొరికిన గ్రంథపు చుట్టలు మనకు బలమైన ఆధారాలు. ఇక ప్రవచనాలను గమనించండి. నెరవేరిన ప్రవచనాలు ఇదే సత్యాన్ని రుజువు చేస్తాయి. ఇది దేవుని గ్రంథం. బైబిల్ మొదట రాయబడినప్పుడు ఆ గ్రంథంలో నాలుగో వంతు ప్రవచనాలే. జరగబోయే సంగతులే ప్రవచనాలు. ఈ రోజున ఎన్నో ప్రవచనాలు ఇంతవరకు నెరవేరినట్లు మనకు తెలుసు. అలనాటి ప్రవక్తలు బతికి ఉండగానే కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరాయి. మీకాయా అనే ప్రవక్త ఉండేవాడు. అతడు అహాబు రాజుకు ప్రవచనం చెప్పాడు. నీవు యుద్ధం చేయకూడదు, చేస్తే ఓడిపోతావు, నీ ప్రాణాలు కోల్పోతావు. అబద్ధ ప్రవక్తలు రాజును వెళ్లమని ప్రోత్సహించారు. మికాయా మాటలు రాజు నమ్మక అతన్ని చెరసాల నిర్బంధంలో ఉంచాడు. మికాయా చెప్పినట్లే రాజు యుద్ధంలో హతమైపోయాడు. రాజు మారువేషంలో ఉన్నా బాణం అతనికే తగిలింది. అతడు చనిపోయాడు. మికాయా ప్రవచనం అక్షరాలా నెరవేరింది. 1 రాజులు 22వ అధ్యాయంలో ఈ వృత్తాంతమున్నది. సరే, పాఠం ఇక్కడ ఆపుదాము. వచ్చే పాఠంలో దేవుని వాక్యాన్ని గురించి మరిన్ని సత్యాలు తెలుసుకుందాము. అందాక సెలవు. ముగింపులో ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడవైన మా దేవ, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మాకు అనుగ్రహించిన వాక్యము ఎంతో విలువైనది. ఈ గొప్ప బహుమానము కొరకు మీకెంతో కృతజ్ఞులం. దినదినము నీ వాక్యాహారము చేత మేము పోషించబడుతున్నాము, బలపడుతున్నాము. నీవు మమ్మలను మీ వాక్య సందేశముల ద్వారా ఎంతో ప్రోత్సహిస్తున్నావు. జీవితమనే యుద్ధరంగములో గెలవడానికి కావలసిన ఆయుధ సంపత్తి మీ వాక్యమందు మాకు లభిస్తున్నది. మిమ్మలను మహిమపరుస్తున్నాం. మరొకసారి ఆదికాండము నుండి మేము ధ్యానాలు ప్రారంభించుకుంటున్నాము. ప్రభు, మీ వాక్యం యొక్క విశిష్టతను మేము ధ్యానిస్తున్నాము. మమ్మలను బలపరచండి. మీరే మహిమ పొందండి. ఈ యాత్రలో మీరు మాకు తోడై ఉండండి. 66 గ్రంథాలు, ప్రతి గ్రంథము
గ్రంథములోని ప్రతి అధ్యాయము, అధ్యాయములోని ప్రతి వచనము మేము ధ్యానించడానికి మాకు వెలుగు దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, మమ్మలను సర్వసత్యములోనికి నడిపించు, మమ్మలను బలపరచు, మహిమ పొందు. ప్రతి విధమైన ఆటంకమును తొలగించు. మీ వాక్య సందేశముతో మమ్మలను నింపుమని, వాక్యము మాలో సమృద్ధిగా నివసించున్నట్లు దీవించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399992580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com. మా వెబ్సైట్ వివరాలు www.radio882.com.
1: తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13. తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెషయా 66:13.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రేమగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 19, 20, 21 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఇందులో ఇస్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక పతనం నుండి నైతిక పతనానికి దారితీసిన పరిస్థితులను చూస్తాం. ఈ అధ్యాయాలలో వారి విషాద గాథతో ముడిపడి ఉన్న విషయాలను గమనిస్తాం. ఎఫ్రాయిము గోత్రము ఉన్న చోట లేవీ గోత్రానికి చెందిన వ్యక్తి నివసించాడు. అతని ఉపపత్ని అతన్ని విడిచి మరొకంతో వ్యభిచరించి తన తండ్రి ఇంట నివసించింది. అయితే అతడు ఆమెను ఒప్పించి తన ఇంటికి తోడుకొని వచ్చే ప్రయత్నం చేశాడు. న్యాయాధిపతులు పాలించడం ప్రారంభించినప్పుడు ఆ తరువాత అన్య దేశాలు ఇస్రాయేలును నియంత్రించాయి. లేవీ గోత్రానికి చెందిన ఈ వ్యక్తి చేసిన దాని నుండి గిబియాలోని మనుషులు ఏమి చేశారో, ఎంతటి అవమానకరమైన పనిని తలపెట్టారో ఇందులో మనం చూడవచ్చు. వారు దేవుడు కోరుకున్నది చేయలేదు. ఈ సంఘటన ద్వారా జరిగిన పరిణామాలను నేటి పాఠంలో మనము చర్చించబోతున్నాం. ఇక సందేశాన్ని విందామా.
1: ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం న్యాయాధిపతులు 19, 20, 21 అధ్యాయం. వినండి. ఆధ్యాత్మిక పతనం నైతిక పతనానికి దారితీస్తుంది. బెన్యామీను గోత్రంలో జరగకూడని అత్యాచారాలు జరిగాయి. జాతీయంగా ఇస్రాయేలీయులు ఎంతో నష్టపోయారు. 19, 20, 21 అధ్యాయాల్లో అంతా విషాదగాథే. ఒక లేవీయుడు ఎఫ్రాయిము మన్యప్రదేశంలో ఉత్తరాన నివసిస్తున్నాడు. అతడు యూదా బెత్లహేము నుండి ఒక స్త్రీని తనతో తెచ్చుకున్నాడు. ఆమె అతని ఉపపత్ని. ఈ విధంగా ఉపపత్నులను పెట్టుకోవడం దేవునికి సుతరాము ఇష్టం లేదు. అది అవినీతి. అసలైన భార్యకు ఉన్న మర్యాద ఘనత ఉపపత్నికి ఉండవు. ఈ లేవీయుడి ఉపపత్ని అతన్ని విడిచి మరొకరితో వ్యభిచరించి తన పుట్టింటికి బెత్లహేముకు వెళ్లిపోయింది. అక్కడే 4 నెలలున్నది. తాను లేవీయుడై ఉండి ఉపపత్నిని తెచ్చుకొని కాపురం వెలగబెట్టాడు. ఆమె చెడు పని చేసి పుట్టింటికి పారిపోయింది. ఆమెను తిరిగి తెచ్చుకుందామని మామగారి దగ్గరికి వెళ్ళాడు. కొన్ని రోజులుండి తన ఉపపత్నిని తీసుకుని ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తున్నాడు. గిబియా వరకు వచ్చాడు. అది బెన్యామీనియుల పట్టణం. అప్పటికే పొద్దుగుంకింది. ఎక్కడ ఆ రాత్రి బస చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటే ఒక వృద్ధుడు ఈ లేవీయుడి దగ్గరికి వచ్చాడు. అతడు ఎఫ్రాయిము మన్యం నుండి వలస వచ్చినవాడు. మా ఇంటికి రా, ఆతిథ్యమిస్తాను అన్నాడా వృద్ధుడు. ఆ రాత్రి లేవీయుడు, అతని ఉపపత్ని, వృద్ధుని గృహంలో ఉన్నారు. ఆ ఊళ్ళో కొందరు పోకిరిగాండ్లు వచ్చి ఆ ఇంటి మీద పడ్డారు. 22వ వచనం, నీ ఇంటికి వచ్చిన మనిషిని బయటికి తీసుకురా, మాకు అతణ్ణి అప్పగించు అన్నారు. వీరు సొదొమ గొమొర్రా పాపానికి అలవాటు పడ్డ మనుషులు. వృద్ధుడు వారిని బ్రతిమలాడాడు. ఆ నీచమైన పని చెయ్యొద్దు అని వేడుకున్నాడు. అతనికి బదులు అతని ఉపపత్నిని మూక ఉమ్మడిగా కూడి ఆమెను చంపేశారు. లేవీయుడు ఆమె శవాన్ని 12 ముక్కలుగా తెగనరికి ఇస్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ఖండాలను పంపాడు. 30వ వచనం, ఇంత నీచకార్యం ఎన్నడూ కని విని ఎరుగము అని అందరూ చెప్పుకున్నారు. వృద్ధుడు తన అతిథిని కాపాడడానికి అతని ఉపపత్నిని ఆ గుంపుకు అప్పగించడం మహాదారుణం. ఆ ముసలివాని కూతురు లేవీయుని ఉపపత్ని. వీరిద్దరూ పాడైపోయినా అతిథిని కాపాడాలి అని ఆ వృద్ధుడు ఇంత పని చేశాడు. వారిద్దరూ పిరికివారు. వచ్చిన పోకిరి మూకతో పోరాడే ధైర్యం లేక ఈ విధంగా దేవుని ధర్మశాస్త్రాన్ని మీరిన వారయ్యారు. నైతిక ప్రమాణాలను ఎట్టి పరిస్థితిలోనూ భంగం చేయకూడదు. 29వ వచనం, ఈ వార్త దేశం నలువైపులకు ప్రసరించింది. తన ఉపపత్ని మరణానికి లేవీయుడే బాధ్యుడు. 1 సమూయేలు 11:7 సౌలు ఏం చేశాడు? కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీయుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతో సమూయేలుతో చేరనివాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేస్తాను అని వర్తమానం పంపాడు. ఈ ఉపపత్ని హత్య ఎలాంటిది? ఇది అసభ్యం, పాపం, నీచం. ఇప్పుడు మనం 20వ అధ్యాయంలోకి వస్తున్నాము. ఇశ్రాయేలు జాతి కలవరంలో ఉంది. మతభ్రష్టత్వం, ఆ తరువాత నైతిక పతనం, దాని తరువాత రాజకీయ కలవరం. లేవీయుడు తన ఉపపత్నికి జరిగిందంతా మిస్పా సమావేశంలో అందరి ఎదట బహిరంగంగా సాక్ష్యమిచ్చాడు. గిబియాలో తనకు సంభవించిన ఘోరమైన విపత్తును వారందరికీ వివరించి చెప్పాడు. అప్పుడందరూ ఏకగ్రీవంగా అన్నారు, గిబియాకు తగిన శాస్తి చెయ్యాలి, మనమంతా ఏకీభవించి గిబియాను ముట్టడిద్దాము, వారికి బుద్ధి చెబుదాము, ఈ ఘోర కార్యానికి కారకులను మాకు అప్పగించమంటే వారు అందుకు ఒప్పుకోలేదు. బెన్యామీనీయులు యుద్ధానికి సిద్ధమయ్యారు. బెన్యామీనీయులు ఇశ్రాయేలీయుల్లో 22,000 మందిని నేలకూల్చారు. అయితే ఇశ్రాయేలీయులు ధైర్యం తెచ్చుకుని మళ్లీ యుద్ధపంక్తిగా తీరి నిలిచారు. దేవుడు వారిని యుద్ధానికి ప్రోత్సహించి బలపరిచాడు. 2వ రోజున వారు బెన్యామీనీయులతో హోరాహోరీగా పోరాడారు. ఈసారి కూడా బెన్యామీనీయులు 18,000 మంది ఇశ్రాయేలీయులను నేలకూల్చారు. ఇశ్రాయేలీయులు బేతేలులో యెహోవా సన్నిధిలో సాయంకాలము వరకు ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు యెహోవా మందసము బేతేలులోనే ఉంది. ఫీనెహాసు మందసము ఎదుట నిలిచి ఉండగా ఇశ్రాయేలీయులు దేవుని వద్ద విచారణ చేశారు. రేపు నీ చేతికి వారిని అప్పగిస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టారు. బెన్యామీనీయులైతే తామే గెలుస్తామని ధీమాగా ఉన్నారు. ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా తారసిల్లారు. ఘోర యుద్ధం జరిగింది. ఆ రోజున యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనీయులను హతం చేయించాడు. బెన్యామీనీయులలో 25,100 మంది హతమయ్యారు. 36వ వచనం, బెన్యామీనీయులు తమకు అపజయం కలిగిందని ఒప్పుకున్నారు. మాటుగాండ్లు త్వరపడి గిబియాలో చొరబడి పట్టణంలోని వారిని హతం చేశారు. పొగ గొప్ప మేఘంలాగా పైకి లేచింది. అది మాటుగాండ్ర సంకేతం. బెన్యామీనీయులు పారిపోతూ ఉంటే ఇశ్రాయేలీయులు వారిని తరిమికొట్టారు. బెన్యామీనీయులలో 25,000 మంది పరాక్రమవంతులు హతమయ్యారు. మరో విడత ఇశ్రాయేలీయులు బెన్యామీనీయుల మీదికి వచ్చిపడి పట్టణాలన్నిటినీ హతం చేశారు. వాటిని అగ్నితో కాల్చివేశారు. శ్రోతలు వింటున్నారా? ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులపై కఠిన చర్య తీసుకున్నారు. బెన్యామీనీయులకు గొప్ప సైన్యం ఉన్నది. అయితే ఇశ్రాయేలీయులే గెలిచారు. బెన్యామీనీయులు చిట్ట చివరికి ఘోర పరాజయం చవిచూచారు. దేవుడు బెన్యామీనీయుల అవినీతిని ఈ విధంగా శిక్షించాడు. బెన్యామీను గోత్రం నైతికంగా హీనస్థితికి దిగజారిపోయింది. మీకు జ్ఞాపకముందా? యాకోబు కనిష్టపుత్రుడు బెన్యామీను. అతని కోసం యూదా తన ప్రాణం పెట్టడానికి సిద్ధమయ్యాడు. అయితే రానురాను బెన్యామీను గోత్రంలో అవినీతి, దొండగం, దౌర్జన్యం ఎక్కువైపోయాయి. రాజకీయంగా వారిలో అరాచకం చెలరేగింది. దేవాలయంలో ఆరాధన ప్రమాణాలు పడిపోయాయి. కుటుంబాల నైతిక ప్రమాణాలు అడుగంటిపోయాయి. చివరికి అంతా అరాచకమైపోయింది. న్యాయాధిపతుల గ్రంథం చిట్ట చివరికి వచ్చాము. 21వ అధ్యాయంతో ఈ గ్రంథం సమాప్తమవుతుంది. ఇప్పుడు ఈ యుద్ధం సంగతి మరోసారి చూడండి. ఈ ఘోర యుద్ధంలో బెన్యామీనీయులు అధిక సంఖ్యలో నశించారు. ఇశ్రాయేలీయులకు మొదటి రాజు సౌలు. అతడు బెన్యామీను గోత్రికుడు. ఎస్తేరు రాణి బెన్యామీను గోత్రం నుండే వచ్చింది. అపొస్తలుడైన పౌలు కూడా ఈ గోత్రం నుంచే వచ్చాడు. ఈ అధ్యాయంలోని సంఘటనలు ఇంత దూరం రావలసినవి కాదు. గిబియాలోనే స్థానికంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే సరిపోయేది. తమ దుర్మార్గాన్ని సమర్థించుకోవడం కోసం యుద్ధం చేశారు. దానివలన ఎంతో జననష్టం. చిన్న సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే అప్పటికప్పుడే పరిష్కరించాలి గాని వాటిని ఈ విధంగా పొడిగించకూడదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. పరిస్థితులను చేయిజారిపోనివ్వకూడదు. ఈ అధ్యాయంలో మరో వాస్తవాన్ని గుర్తించండి. మొదటిసారి ఇస్రాయేలీయులు ఓడిపోయారు. ఇలాంటి సంఘటనే యెహోషువా కాలంలో హాయిలో జరిగింది. వీరు కూడా యెహోషువా పద్ధతినే అనుసరించారు. మాటుగాండ్రను పెట్టారు. అంతమాత్రాన జయం కలగదు. కాని వారి విజయ రహస్యం ఇదే, యెహోవా వారికి తోడై ఉన్నాడు. విజయం ఆయనే వాగ్దానం చేశాడు. 20వ అధ్యాయంలో యెహోవా మందసం పేర్కొనబడింది. ఇది నిబంధన మందసం. న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ మాత్రమే యెహోవా మందసం పేర్కొనబడడం విశేషం. బేతేలులో మందసం ఉంది. అక్కడ ప్రధాన యాజకుడు ఫీనెహాసు. భక్తి ప్రజలలో క్షీణించిన సూచన కనపడుతోంది. అందుకే దేవుడు వారిపై కఠిన చర్య తీసుకున్నాడు. శ్రోతలు, రండి 21వ అధ్యాయంలో ప్రవేశిద్దాము. ఇది ఈ గ్రంథంలో చిట్ట చివరి అధ్యాయం. బెన్యామీను గోత్రం చాలా వరకు హతమైపోయింది. సంతాపం వెలిబుచ్చబడింది. జాతీయ భ్రష్టత్వం దేవుని దృష్టిలో ఎంతో హేయమైనదిగా పరిగణించబడింది. ప్రజలలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. పునాదులు పాడైపోతూ ఉంటే కొద్దిమంది నీతిమంతులు బాధపడుతూ ఉంటారు. నాటి నుండి నేటి వరకు లోక పరిస్థితులు రానురాను మరీ అధ్వాన్నమైపోతున్నాయి.

0: ఈ అధ్యాయంలోని వివరాలు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో ప్రమాణం చేసుకున్నారు, తమలో ఎవడూ తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇవ్వకూడదు. ప్రజలు బేతేలుకు వచ్చి సాయంకాలం వరకు కూర్చున్నారు, బహుగా ఏడ్చారు, అన్నారు, యహోవా ఇశ్రాయేలీయుల దేవా, నేడు ఇశ్రాయేలీయులలో ఒక్క గోత్రం లేదు, ఇది ఇశ్రాయేలుకు ఎందుకు సంభవించింది? మరునాడు జనులు వేకువనే లేచి అక్కడ బలిపీఠము నిర్మించి బలులర్పించారు, దేవుని యొద్ద విచారణ చేశారు. మిస్పాలో దేవుని పక్షమున రానివారు ఎవరు? అట్టివారికి మరణశిక్ష విధించాలి. బెన్యామీను గోత్రము కొట్టివేయబడినందున సంతాపం చెందారు. ఏవేవో ప్రతిజ్ఞలు చేస్తున్నారు, అయితే ఇశ్రాయేలీయులు స్వతంత్రించి చేసిన పని దేవుని ఆమోదం పొందలేదు. ఇది వారి అనుభవం. దేవుని యొద్ద విచారణ చేయగా యాబేష్గిలాదు నుండి సేనలోకి ఎవడూ రాలేదని తేలింది. పరాక్రమశాలులైన 12,000 మందిని పంపించి యాబేష్గిలాదు వారినందరినీ హతం చెయ్యాలి. అక్కడి పురుషులను చంపి కన్యకలను మాత్రము తెచ్చారు. మరల బెన్యామీనీయులతో సంధి చేసుకుని వారి పురుషులకు ఈ కన్యలనిచ్చి పెళ్లి చేశారు. రిమ్మోను కొండగుహలో ఈ సంధి వడంబడిక జరిగింది. అయితే ఇంకా 200 మంది పురుషులు మిగిలారు. వారికి భార్యలు కావాలి. అప్పుడు వీరు జరిగిందానికి పశ్చాత్తాపం వెలిబుచ్చారు. తప్పు తమది కాదని యహోవా పేరు చెప్తున్నారు. 15వ వచనం, యహోవా ఇశ్రాయేలు గోత్రములలో లోపం కనిపించగా వారేమన్నారు? యహోవాయే ఈ లోపం కలుగజేశాడు, గనుక బెన్యామీనీయులందర్నీ చంపేస్తాము అంటున్నారు. ఇది ఇశ్రాయేలీయులు చేసిన తప్పు. ఈ రోజున చాలామంది విశ్వాసులు తాము చేసిన తప్పులకు ఫలితం అనుభవిస్తూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటారు. కొన్నిసార్లు సైతాను చేసిన పనిని దేవుడే చేసినట్లు అపార్థం చేసుకుని దేవుణ్ణి నిందించే బలహీన విశ్వాసులు మన మధ్య లేకపోలేదు. యోబుకు ఆస్తి నష్టం, కుటుంబ నష్టం, ఆరోగ్య నష్టం కలిగించింది ఎవరు? సైతాను. యోహాను సువార్త 10:10 ప్రభు అన్నాడు, దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయడానికి వస్తాడుగాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను. 1 యోహాను 3:8 అపవాది క్రియలు లయపరచడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. 21వ వచనం, భార్యల సమస్య ఇంకా తీరలేదు, సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించి ఉండడం చూచి ఇప్పుడు మనమేమి చెయ్యాలి అని ఆలోచించసాగారు. ఇశ్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండా బెన్యామీనీయులలో తప్పించుకున్న వారికి స్వాస్థ్యము ఉండాలి అన్నారు. మరి ఈ తెలివి ఇంతకుముందు ఎక్కడికి పోయింది? చేసిన తప్పును సవరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముందే ఇంతమాత్రం అవగాహన ఉంటే యుద్ధం తప్పేది కదా, అంత జన నష్టం వాటిల్లేది కాదు. ఇశ్రాయేలీయులలో ఎవడైనా తన కుమార్తెను బెన్యామీనీయునికి ఇస్తే అతణ్ణి నిర్మూలం చేస్తామని ప్రమాణం చేశామే అంటారేమిటి? దేవుడు చెప్పింది చెయ్యరుగాని తమ ప్రతిజ్ఞను భంగపరచడానికి వీరికెంతో బాధ అనిపిస్తోంది. ఇలాంటి ప్రతిజ్ఞలు, శపథాలు దేవునికి కోపం తెప్పిస్తాయి. హెరోదురాజు తానేదో శపథం చేశానని చెప్పి యోహానుకు శిరఛేదం చేసినట్లే ఉంది ఈ కథ. అది సరే, ఇప్పుడు ఈ భార్యల సమస్య ఎలా తీరాలి? 19వ వచనం, షిలోహులో ప్రతి ఏటా పండగ జరుగుతుంది, గనుక మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున ఉండి షిలోహు స్త్రీలు నాట్యమాడడానికి బయలుదేరగా మీరు వచ్చి ప్రతివాడు ఒకదాన్ని పట్టుకుని బెన్యామీనీయుల దేశానికి తీసుకువెళ్లాలి, దాన్ని పెళ్లాడాలి. ఇదెక్కడి పరిష్కారం? ఆ ప్రాంతపు స్త్రీలు అసభ్యంగా నాట్యం చేస్తారు. వారు నైతికంగా ఎంత దిగజారిపోయారో చూడండి. ఇశ్రాయేలు పెద్దల సలహా ఎలాంటిది? మనుషులను ఇలా అపహరించడం ధర్మశాస్త్ర విరుద్ధమైన చర్య. ఇది గొప్ప నేరం. నాట్యమాడే ఈ స్త్రీలు ఎవరు? వీరు ఇశ్రాయేలీయుల కుమార్తెలే. వారిని మాకిచ్చినట్లు ఇవ్వండి, మేము వారికిస్తాము. యుద్ధానికి ఫలితంగా ఈ సమస్య ఏర్పడింది, వారి మీద దయచూపండి అని ఆ స్త్రీల తల్లిదండ్రులకు ఏదో విధంగా నచ్చ చెబుతారట. బెన్యామీనీయులు నాట్యకత్తెలను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నారు. వారికి మంచి స్వాస్థ్యములే దొరికాయి. బెన్యామీనీయులలో మిగిలిన వారు వీరే. సోదరీ సోదరులారా, ఇంతటితో న్యాయాధిపతుల గ్రంథం ముగిసింది. 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. వారికి రాజు లేడు, అంతా అరాచకం. ప్రజలు ధర్మశాస్త్ర విరుద్ధమైన ప్రవర్తనకు అలవాటు పడ్డారు. ఇదంతా ఏమిటి? ఇది ప్రకృతి సంబంధమైన మానవ సహజ లక్షణం. ఈ గ్రంథంలో దాపరికం లేకుండా ప్రతి ఒక్కరి బలహీనతను పరిశుద్ధాత్మ బయటపెట్టాడు. ఇటు వైఖరి జాతీయ జీవనం మీద పెద్ద మచ్చ. గమనించండి, ఇశ్రాయేలీయులు అడుగడుగునా పొరపాట్లు చేస్తూనే వచ్చారు. ఉద్రేకంలో శపథాలు చేయడం, దానివల్ల కలిగే దుష్ఫలితాలను అనుభవించడము, ఏడవడము, ప్రభువు క్షమించడం, ఇది ఇశ్రాయేలీయులకు అలవాటైపోయింది. బెన్యామీను గోత్రం అంతరించిపోకుండా నిలవాలంటే అక్కడి పురుషులకు భార్యలు కావాలి. యాబేష్ గిలాదు ఉదంతం ఈ వాస్తవాన్ని మనకు తేటగా చూపుతోంది. ఈ గోత్రాలు చేసిన నిర్వాకమిదే. వీరికి దేవుని ఆజ్ఞ కంటే తమ గోత్రికుల సాంప్రదాయాలే ముఖ్యం. అందుకే వారలా చెడిపోయారు. గతంలో తాము చేసిన తప్పులను సవరించుకోవటంతోనే సమయమంతా గడిచిపోయింది. వెనకటికి ఒక సామెత చెప్పుకునేవారు, అయ్యవారేం చేస్తున్నారు అంటే చేసిన తప్పులను సవరించుకుంటున్నారు అని. ఇశ్రాయేలు గోత్రాల తంతు అలాగే ఉంది. రాజు లేనప్పుడు ప్రతి ఒక్కడూ తనకు తానే రాజై కూర్చుంటాడు. దేవునితో నిమిత్తం లేకుండా స్వతంత్రించి తమకిష్టం వచ్చినట్లు చేస్తారు. తమ స్వంత అభిప్రాయాల చొప్పున తీర్మానాలు చేస్తారు. ప్రియ సోదరీ సోదరులారా, వింటున్నారా? మన ఆలోచనలు, ఉద్దేశ్యాలు, అభిప్రాయాలు, కోరికలు అన్నీ ప్రభువుకు అప్పగించాలి. ఆయన చిత్తానికి లోబరచాలి. గిద్యోను, యఫ్తా, సంసోను మొదలైన వారు గొప్ప యుద్ధవీరులు. అయితే వారి వ్యక్తిగత జీవితాలలో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. నిజమైన ఆధ్యాత్మిక వీరులైతే ఇంటా బయట, ఉద్యోగంలో, సంఘంలో, సమాజంలో వీరులుగానే ప్రవర్తించాలి. దేవుని రాజ్య ప్రతినిధిగా ప్రతి ఒక్కడూ వ్యవహరించాలి. దేవుని రాజ్య వాస్తవాలను ప్రకటించాలి, ప్రదర్శించాలి, ప్రయోగించాలి. ఆధ్యాత్మిక యోధులకు దేవుడిచ్చే ఆయుధాలు ఏవి? ఉన్నతమైన నీతి ప్రమాణాలు, సత్యము, దేవుని యందలి అచంచల విశ్వాసము, దేవుని వాక్య అనుభవము. ఆధ్యాత్మిక జీవితంలో ఓడిపోయేది ఎవరు? పరలోక మహిమైశ్వర్యాన్ని నిర్లక్ష్యం చేసి లౌకిక ఐహిక సుఖభోగాలను ఆశించేవారే ఓటమిని చవిచూస్తారు. ఈ రోజున దేవునికి ఆధ్యాత్మిక యోధులు, వీరులు, శూరులు కావాలి. ప్రియశ్రోతలు జ్ఞాపకముంచుకోండి, న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి 16 అధ్యాయాలు శత్రువులతో ఇశ్రాయేలీయులు చేసిన యుద్ధాలు వర్ణించబడ్డాయి. దేవుని సాయంతో ఇశ్రాయేలీయులు ఘన విజయాలు సాధించారు. దేవుడు న్యాయాధిపతులను వారికోసమే పంపాడు. ఈ న్యాయాధిపతులందరూ స్వాతంత్ర్య సమర యోధులు. అయితే చివరి 5 అధ్యాయాలలో ఇశ్రాయేలీయులు తమకు తామే శత్రువులైపోయారు. అంతఃకలహాలే వారి క్షీణానికి కారణం. బయట శత్రువులు కాదు, వీరి అంతఃశత్రువులే అపజయానికి కారకులు. ఇశ్రాయేలీయులు దారి తెన్ను కానరాని నైతికారణ్యంలో చిక్కుబడిపోయారు. శ్రోతలు, ఈ గ్రంథం ముగిసింది. చివరికి మిగిలిందేమిటి? ఇశ్రాయేలీయులు తమ శత్రువుల వేషభాషలను అనుకరించసాగారు. మా శ్రోతలకు ఒక ముఖ్య ప్రశ్న. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన యందు మీరు బలవంతులవుతున్నారా? యేసు ప్రభువు కోసం అందర్నీ ప్రేమించాలి, గాని ప్రభువును ప్రభువు కోసమే ప్రేమించాలి. ప్రేమిస్తున్నారా? పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: ఇశ్రాయేలీయులు తమలో ఎవడునూ తన కుమార్తెను ఏ గోత్రము వారికి పెళ్లికి ఇయ్యకూడదని ప్రమాణం చేశారు. ఇశ్రాయేలీయులు తమలో ఎవడునూ తమ కుమార్తెను ఏ గోత్రము వారికి పెళ్లికి ఇవ్వకూడదని ప్రమాణం చేశారు. 1 లేవీ, 2 బెన్యామీను, 3 ఎఫ్రాయిము. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు మనము ఇస్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక పతనం నుండి నైతిక పతనానికి దారితీసిన పరిస్థితులను గమనించాం. వారి విషాదగాథతో ముడిపడి ఉన్న విషయాలను ఇందులో చూశాం. లేవీ గోత్రానికి చెందిన వ్యక్తి, అతని ఉపపత్ని విషయంలో జరిగిన విషయము ఎంతో హేయకరమైన విషయంగా ఉండింది. ఆ ప్రాంతంలోని కొంతమంది యవనస్తులు ఎంతటి అవమానకరమైన పనిని తలపెట్టారో మనం చూశాం. వారు దేవుడు కోరుకున్నది చేయలేదు. ఈ సంఘటన ద్వారా జరిగిన పరిణామాలు ఘోరమైనవిగా ఉన్నాయి. ఈ పాఠంలో సైనిక చర్యను గురించి వింటున్నాం. న్యాయాధిపతులు తీర్పు చెప్పే కాలంలో సాధారణంగా గిరిజనులు అంతగా ఏకం కాలేదు. ఇతర గోత్రాలు బెన్యామీను గోత్రానికి అధికారిక అభ్యర్థన చేశాయి. వారు ఆ గోత్రంలో ఈ తప్పు చేసిన వారిని తమకు అప్పగించాలని కోరారు. అందుకు ఆ గోత్రం నిరాకరించింది. అందుకు వారు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఇశ్రాయేలులు తమ చర్యలను గురించి మళ్ళీ ఆలోచించారు. వారు పవిత్ర యుద్ధం చేశారు. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలు లోపించాయి. ఆ దినాల్లో ఇశ్రాయేలులకు రాజు లేడు గనుక ప్రతి వాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారు. అనగా అంతా అరాచకం, ప్రజల్లో విచ్చలవిడిగా జీవిస్తూ వచ్చినట్లుగా చూశాం. దేవుని ఆజ్ఞలను తృణీకరించడం ద్వారా ఎంతో నష్టాన్ని వారు కొని తెచ్చుకున్నారు. వారు పాపం చేసిన ప్రతిసారి దేవుడు వారిని శత్రులకు అప్పగించడం, ఆ తర్వాత వారిని న్యాయాధిపతుల రూపంలో రక్షించడం జరిగింది. ప్రిలారా, నేటితో మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని ముగించుకుంటున్నాం. ఈ గ్రంథము మీ జీవితాలకు ఆశీర్వాదకరమైన పాఠాలను నేర్పించిందని భావిస్తున్నాం. తిరిగి మరి యొక్క గ్రంథ ధ్యానాలతో కలుసుకుందాం. అంతవరకు దేవుడు మీకు తోడయుండి నడిపించునుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

0: మన భారతదేశాన్ని చాలామంది రాజులు పరిపాలన చేసిన కాలంలో పంజాబ్ మహారాజా ఒకసారి తన కుమార్తె వివాహం కోసం స్వయంవరాన్ని ప్రకటించాడు. రాజకుమారులు ఎవరైనా రావచ్చు, స్వయంవరంలో పాల్గొనచ్చు, నా కుమార్తెను గెలుచుకోవచ్చు అని ఒక ఆహ్వానాన్ని పలికితే చుట్టుపక్కల దేశాల నుండి రాజులు, యువరాజులు చాలామంది ఆ కార్యక్రమానికి వచ్చారు. పంజాబ్ మహారాజా కూతురు చాలా అందంగా ఉండేది. ఎవరైతే రాజుగారు పెట్టే స్వయంవరంలో గెలుస్తారో వారికి తన కుమార్తెతో పాటు అర్ధరాజ్యాన్ని బహుమానంగా ఇస్తాడని ప్రకటించబడిన ఆ ప్రకటనకు చాలామంది స్పందించారు. అందరూ ఆసక్తిగా కనిపెడుతున్నారు రాజుగారు ఏ స్వయంవరం పెడతారని, లేదంటే ఏ టాస్క్ ఇస్తాడని చెప్పి అందరూ కనిపెడతా ఉంటే రాజుగారు మెల్లగా అక్కడికి వచ్చి యువరాజులతో మాట్లాడుతున్నాడు. మీలో ఎవరైనా మీ ముందు ఉంచబడిన ఈ 50 మీటర్ల ఈత కొలను ఈ చివరి నుండి ఆ చివరకు జాగ్రత్తగా ఈదగలరో వారికి నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానన్నాడు. 50 మీటర్లున్న ఈ ఈత కొలని ఈదడం పెద్ద కష్టమా? ఏ యువరాజైనా నదులు కూడా ఈదుతాం కదా. మరి రాజుగారు ఏంటి ఇంత సింపుల్ టాస్క్ ఇచ్చాడు, దానికి తన కుమార్తెను అర్ధరాజ్యాన్ని కూడా ఇచ్చేస్తానన్నాడని అందరూ కూడా ఆ స్విమ్మింగ్ పూల్లో దూకి ఈదడానికి సిద్ధపడుతుంటే రాజుగారు ఇలా అన్నారు. దూకే ముందు ఒక్కసారి ఆలోచించండి, దానిలో వారం రోజులుండి ఏమీ తినని 12 మొసళ్ళు ఉన్నాయన్నాడు. ఆ 50 మీటర్ల ఈత కొలంలో 12 క్రొకడైల్స్ అలిగేటర్స్ ఉన్నాయట. అందును బట్టి దూకే ముందు ఒకసారి ఆలోచించండి ఆయన అంటే, ఇంకెవరు దూకుతాడు, ఇంక ఆలోచించడం ఏముంది, ఇంకెవరు దూకుతారు, ప్రాణాలకు తెగించి ఆమెను పెండ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఆమె కాకపోతే మరొకరు దొరుకుతారు అని చెప్పి అందరూ కూడా మరల వెనక్కి వెళ్ళిపోవడం ప్రారంభించారు. ఇంత కఠినమైన స్వయంవరం పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం తప్ప ఎవ్వరూ ఈదలేరండి. 12 మొసళ్ళు దాటుకుని అవతల ఒడ్డుకు వెళ్ళాలి అంటే అది చిన్న విషయం కాదు. రాజుగారు పెట్టిన ఈ స్వయంవరం బహుశా ఇప్పటిదాకా ఎవరు పెట్టుండరు, చాలా కఠినమైందని చెప్పి అందరూ కూడా నిరాశతో వెరుగుతిరుగుతున్నారు. కొంతమంది ఒకవేళ ఏమైనా జరుగుద్దేమో, ఎవడైనా దూకుతాడేమో ఈత్తాడేమో చూద్దామని కొంతమంది అలా నిలబడిపోయి ఉంటే సడన్గా ఒకడు దూకాడు. దూకగానే అందరూ కూడా చాలా ఆసక్తిగా అతను కనిపెడతా ఉంటే అతను అటు ఇటు చాలా జాగ్రత్తగా ఈదుతూ 12 మొసళ్ళు చేస్తుంటే వెనకాల వాటన్నిటినీ కూడా తప్పించుకుని వాటితో కొంచెంసేపు దెబ్బలాడి ఆఖరికి ఒడ్డుకు చేరిపోయాడు. చేరిపోగానే రాజుగారి కుమార్తె చెంగు చెంగున ఎగురుకుంటూ తన చేతిలో ఉన్న పూల మాల అతని మెడలో వేయాలని పరిగెడతా ఉంది. రాజుగారు అనుకుంటున్నాడు, నా లాంటి నాకు తగిన అల్లుడు దొరికాడని చెప్పి ఆయన చాలా ఆనందంగా మురిసిపోతున్న ఆ టైంలో ఆ ఈది బయటకు వచ్చినాడు. అంటాడు, నన్ను ఎవడు తోసాడరా లోపలికి అన్నాడు. నన్ను ఎవడు తోసాడో తెలియాలన్నాడు ఈరోజు. అప్పుడు అర్థమైంది వాడు కావాలని ఈదలేదని. వాడు వీరోచితంగా పోరాడలేదట, ఎవరో తోసారట, ఇంకా పడ్డాం కదా అని చెప్పి ఆ ప్రాణభయంతో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు. చాలాసార్లు మన జీవితాల్లో చాలా పనులు చేస్తూ ఉంటాం, అయితే అందులో కొన్ని ఎవరో త్రోస్తే చేస్తాం, ఎవరో బలవంతం మీద చేస్తూ ఉంటాం. నాకు తెలిసి మీలో కొంతమంది మీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలనో, లేకపోతే మీ భార్యను సంతోషపెట్టాలనో, మీ భర్తను సంతోషపెట్టాలనో బహుశా వచ్చి ఉండొచ్చు దేవుని మందిరానికి. అలాంటి సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. కొంతమంది యవనస్తులకి దేవుని మందిరానికి రావాలంటే తల్లి తండ్రి వాళ్ళకి ఏదో లంచం ఇవ్వాలి. అరే, ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తే నీకు ఒక మంచి షర్ట్ కొనిస్తాను, లేకపోతే ఒక 500 రూపాయలు గిఫ్ట్గా ఇస్తానంటే అప్పుడు వాడు వస్తూ ఉంటాడు. వాటి కోసం తప్ప దేవుని వాక్యాన్ని వినాలనో లేదా దేవుని ఆరాధించాలనో రారు. అయితే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, హృదయపూర్వకంగా నేను దేవుని మందిరానికి వెళ్తుంది దేవుణ్ణి చూడడానికి, ఆయన స్వరాన్ని వినడానికి, దైవజనుల నోటి నుండి వచ్చే ప్రతి మాట దైవ ప్రేరేపితం కనుక ఆ మాటను నాకు నిజంగా దేవుని కలిగించాలి, ఆశీర్వాదాన్ని కలిగించాలని ఎంతమంది అయితే ఆశతో దేవుని సందికి వస్తారో అలాంటి వారందరినీ కూడా దేవుడు బలపరిచి తన వాక్కు ద్వారా వారిని బాగు చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను అనే మాట బైబిల్లో రాయబడింది. దేవుని వాక్యానికి 2 మాటలు స్పష్టమైన మాటలు బైబిల్లో ఉన్నాయి. ప్రియులరా, వాటిలో ఒకటి లోగోస్ అనే మాట వాడారు. లోగోస్ అనగా ద రిటన్ వర్డ్, మనకు అనుగ్రహించబడిన లిఖిత వాక్యము, లేఖనము. దీన్ని స్క్రిప్చర్ అని కూడా అనొచ్చు, లేఖనము. చాలా సందర్భాల్లో బైబిల్ గ్రంథాన్ని లేఖనము అని సంబోధించబడింది పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తున్నప్పుడు. దేవుని వాక్యము, లేఖనము అని చాలా మాటలు బైబిల్ గురించి రాయబడ్డాయి. ఈ బైబిల్ గ్రంథము సుమారుగా 40 మంది దైవ భక్తుల ద్వారా 1600 చరిత్రలో ఈ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి మనందరికీ యోగ్యమైన విధానంలో మనందరూ కూడా ఆత్మలో బలపడడానికి వీలుగా పరిశుద్ధాత్మ దేవుడి గ్రంథాన్ని మనకిచ్చాడు. మరి ఈ గ్రంథం సరిపోద్దు కదండి, మళ్ళీ దైవసేవకులు ఎందుకు, మళ్ళీ వాక్యం చెప్పడం ఎందుకు అని మీరు అంటారేమో. అయితే దేవుడు తన సేవకులను, సువార్తికులను, అపోస్తలను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే, ఈ లోగోస్లో నుండి అంటే రాయబడిన దేవుని మాటలో నుండి, ఈ వాక్యములో నుండి దేవుడు తన వాక్ను రిలీజ్ చేస్తూ ఉంటాడు. వాక్యము లిఖిత పూర్వకమైందే, కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడింది. అయితే దేవుని సేవకుడు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని వాక్కులు వెలువడుతూ ఉంటాయి. వాక్యములో నుండి వాక్కు వెలువడుతుంది అనే వాస్తవాన్ని గుర్తించాలి. దాన్ని ఏమన్నారంటే రేమా అన్నారు. రేమా అనగా ద వర్డ్ ఆఫ్ గాడ్, పవర్ఫుల్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము ఇన్స్టెంట్గా మనకు వచ్చి ఆ వాక్కు ఏదైతే ఉందో దాన్ని రేమా అనే మాటతో వాడారు. అంటే లోగోస్లో నుండి రేమా వస్తుంది అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. లిఖిత పూర్వక దేవుని వాక్యములో నుండి దేవుని సేవకుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్కులు ప్రకటించబడతాయి. ఆ ప్రకటించబడిన మాటల ద్వారా మీకు దీవెన ఆశీర్వాదం ఉంటుంది అనే విషయాన్ని మనందరూ కూడా గుర్తించాలి. గ్రంథాలు తెరుద్దాం. ఈ రోజున పరమగీతముల గ్రంథము నుండి కొన్ని మాటలు మీతో ప్రకటించాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడుతున్నాను. సాంగ్ ఆఫ్ సాంగ్స్ చాప్టర్ 6 అండ్ ఐ వుడ్ లైక్ టు రీడ్ వర్డ్స్ 2. పరమగీతముల గ్రంథము 6:2. ఉద్యానవనమునందు మేపుటకును, పద్మములను ఏరుకునుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్ప స్థానమునకు పోయెను. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను అనే మాట పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తున్నాం. ఉద్యానవనము, ఇంగ్లీష్లో గార్డెన్ అన్నారు, తోట. పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాల్లో ఉద్యానవనము అనే మాట మనం గమనించవచ్చు. ఉద్యానవనాన్ని క్రొత్త నిబంధనలో సంఘానికి పోల్చారు. తోట అనే మాట మీరు ఎక్కడైనా పాత నిబంధన గ్రంథంలో చూస్తే అది ఇస్రాయేలు జనాంగానికి ఉపయోగించబడిన పదము. ఇస్రాయేలు జనాంగాన్ని పోల్చడానికి లేదంటే ఇస్రాయేలు జనాంగాన్ని ఉదహరించడానికి రాయబడిన మాట పాత నిబంధనలో మనం చూస్తాం. అదే నూతన నిబంధనలో తోట, ఉద్యానవనము అని గనక సంబోధించబడితే దాని అర్థం మనం ఎలా తీసుకుంటామంటే, దేవుని రక్తం ద్వారా కడగబడిన సంఘము, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘము ఏదైతే ఉందో అది ఉద్యానవనమునకు, తోటకు పోల్చబడింది. చాలాసార్లు మనం వింటున్నాం ఉద్యానవనానికి ఆ తర్వాత అరణ్యానికి చాలా వ్యత్యాసం ఉంది, చాలా తేడాలు ఉన్నాయి. అరణ్యము లోకానికి పోల్చబడింది, ఉద్యానవనము సంఘానికి పోల్చబడింది. లోకము అనగా దేవుడు లేని స్థలము, లోకము అనగా దేవుని కృపకు పాత్రులు కానివారు ఉండే స్థలము కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. అయితే ఉద్యానవనము అనేది దేవుని సంఘానికి యేసు ప్రభు పేరు పెట్టబడిన వారు, ఆయన రక్తం ద్వారా కడగబడిన సమూహం ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యానవనం పోల్చబడింది అని మనం గమనించాలి. పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగానికి పోల్చబడిన ఉద్యానవనం నూతన నిబంధనలో సంఘానికి పోల్చబడింది. ఎందుకోసం అంటే దేవుని దృష్టి పాత నిబంధనలు అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. గాడ్స్ ఫోకస్ వాజ్ ఆన్ ఇజ్రాయిలైట్స్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. అయితే నూతన నిబంధనలకు వచ్చేసరికి ఆయన దృష్టి ఇశ్రాయేలు జనాంగం నుండి మరల్చబడి ఇప్పుడు సంఘం మీద ఉంది. సంఘం అనగా దేవుని రక్తం ద్వారా కడగబడిన సమూహము, ఆయన ద్వారా పిలవబడిన వారు. ఎక్లేషియా అనే మాటను సంఘానికి వాడారు. ఎక్లేషియానిగా కాల్డ్ అవుట్, పిలవబడిన వారు. చీకట్లో నుండి పిలవబడిన వారు, విగ్రహారాధన నుండి పిలవబడిన వారు, లోక సంప్రదాయాల నుండి పిలవబడిన వారు, ఆచారాలలోంచి పిలవబడిన వారు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి శక్తిమంతులుగా ఉండడానికి మనందరం కూడా పిలవబడ్డాం. ఈ భూమి మీద పరలోక పౌరులుగా, దేవుని ప్రతినిధులుగా పిలవబడ్డానికి, బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనే వాస్తవాన్ని విశ్వాసులుగా మనందరూ కూడా గుర్తించాలి. ఉద్యానవనము, తోట. నేను కూడా ప్రపంచంలో చాలా మంచి మంచి ఉద్యానవనాలకు వెళ్ళాను. అయితే కొన్ని చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటాయి. మరి వాటిలో ఉన్న పుష్పాలు, వాటిలో ఉన్న రంగురంగుల పువ్వులు, ఆ తర్వాత చెట్లు, ఇవన్నీ కూడా సుందరమైన రీతిలో కనబడుతుంటే ఉద్యానవనంలో కాసేపు ఉండాలనిపిస్తుంది. ఎందుకోసం అంటే అక్కడున్న ఆహ్లాదభరితమైన వాతావరణం. ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప ఉద్యానవనాలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా మన ఊటీ కానీ, కొడైకెనాల్ కానీ, మునాలి కానీ, లేదా బెంగళూరు కానీ, సిమ్లా కానీ, కొన్ని ప్రాంతాలు మనం వెళ్తే చాలా మంచి గార్డెన్స్ అక్కడ ఉన్నాయి. ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ త్రీ గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. జాగ్రత్త, మనం గమనిస్తే మీరందరూ అనుకున్నట్టుగానే మొదటి గార్డెన్ ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. ప్రియులరా, దాదాపుగా తోట అనే పదం వచ్చిందంటే ఏదెను గురించి మాట్లాడుకోకుండా మనం ఉండలేం. ఎందుకోసమంటే దట్ గార్డెన్ వాజ్ ప్లాంటెడ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని చేత ఏదెను తోట, ఏదెను వనము ఏర్పాటు చేయబడింది. అయితే ఏదెను తోటలో జరిగిన విషయం ఏంటంటే దట్ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్. పాపం చేయడం ద్వారా ఏదెను తోట పాడు చేయబడింది, లేదా ఏదెను తోటను దేవుడు మరుగు చేయాల్సిన ఆవశ్యకత వచ్చింది. ఎందుకోసమంటే ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి. ఆది కాండము 2:8 మనం చదువుతున్నాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి
1: తాను నిర్మించిన నరుని
0: దానిలో ఉంచెను. చాలండి, ఆదికాండం 2:8 మనం చదివాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచాడు అని ఇక్కడ రాయబడింది. ఎస్, దేవుడు ఏదెను తోటకు రూపకల్పన చేశాడు. ఏ డిలైట్ఫుల్ ప్లేస్. ఏడెన్ అనే మాటకు అర్థం ఏంటంటే ఏ డిలైట్ఫుల్ ప్లేస్ ఆర్ ఏ ప్లెజెంట్ ప్లేస్ అని అర్థం. రమ్యమైనది, మనోహరమైనది అని అర్థం. చూడండి, మానవుడు వేసే తోటలే, మానవుడు మెయింటైన్ చేసే ఉద్యానవనాలే మనకు అంత ఆహ్లాదాన్ని, అంత సంతోషాన్ని పంచుతూ ఉంటే యూ కెన్ ఇమాజిన్ ఈడెన్ గార్డెన్ ఎంత శోభాతిశయంగా ఉంటుందో, ఎంత ప్రాముఖ్యమైన విధానంలో దేవుడు దాన్ని అలంకరించాడో మనం అర్థం చేసుకోవచ్చు. దానిలో ప్రతి విధములైన చెట్లను దేవుడు నాటాడు. చక్కని నీళ్లు దానిలో ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు ఒక నదిని సృష్టించి దాన్ని 4 చేస్తే ఏదైనా తోట నుండే బయలుదేరి ఆ 4 4 ప్రాంతాల్లో ప్రవహిస్తూ ఉన్నాయి. అందులో తినడానికి కావలసిన ఫలవృక్ష ఫలములను దేవుడిచ్చాడు. చక్కని వాతావరణం అంతా దేవుడు ఏర్పాటు చేసి ఆ తర్వాత దేవుడు ప్రియులరా మనిషిని తీసుకొచ్చి, ఆదాము అవ్వలు తీసుకొచ్చి ఆ తోటలో దేవుడు ఉంచాడు. ఆయన ప్రణాళికలు ఎప్పుడు కూడా గొప్పవే. అందును బట్టే దేవుని సృష్టి క్రమాన్ని మనం చూస్తూ ఉంటే ఆయన సృష్టి చేసిన ప్రతిసారి కూడా, ఆయన సృష్టి చేసిన ప్రతి సందర్భంలో కూడా ఇది మంచిది అని దేవుడు చూశాడు అని బైబిల్లో రాయబడింది. ఇది మంచిది అని చూసిన తర్వాత ఆఖరుకు మానవుణ్ణి నిర్మించిన తర్వాత తన రూపంలో తన పోలికలో మనిషిని చేసుకున్న తర్వాత బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుడు ఇది చాలా మంచిది అని చూశాడట. ఎందుకోసం అంటే మానవుడు లేనిదే సృష్టికి పరిపూర్ణత లేదు, నీవు నేను లేనిదే ఈ సృష్టికి సంపూర్ణత రాలేదు. దేవదేవుడు, ఆకాశంలో కనిపించే నక్షత్రాదులు, సూర్యచంద్రులు, గ్రహాలు, ఉపగ్రహాలతో పాటు ఈ భూమి మీద సంచరించే సకల చరాచర జీవులన్నీ కూడా మానవుని కోసమే సృష్టించబడ్డాయి అనే వాస్తవాన్ని కూడా మనందరూ కూడా గమనించాలి. దేవుడు ఏది చేసినా ఆయన స్థాయిలో, ఆయన విధానంలో అద్భుతంగా చేస్తాడు అని బైబిల్లో చాలా చోట్ల రాయబడింది. God does things so beautifully in his time. దేవుడు తన సమయంలో ప్రతి కార్యాన్ని చాలా అందంగా, మనోహరంగా చేస్తాడనడానికి ఏదేను తోట ఒక నిదర్శనంగా కనబడుతూ ఉంది. దేవుడు ఏదేను తోట నిర్మించి ప్రియులరా ఆదాము అవ్వల్ని దానిలో ఉంచారు. ఈరోజున చాలామంది క్రైస్తవేతరులు ప్రశ్నిస్తూ ఉంటారు, అయితే ఆ ఏదేను తోట ఇప్పుడు భూమి మీద ఉందా? Can we find the garden of Eden in the world today? అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు. ప్రియులరా, వాస్తవానికి ఏదేను తోటను దేవుడు మరుగు చేశాడు. ఏదేను తోట ఇప్పుడు భూమి మీద లేదు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. ఏదేను తోట సంభవం అంతా కూడా, సంఘటన అంతా కూడా ఫ్లడ్ రావడానికి ముందుగా, అంటే నోవహు కాలంలో జల ప్రళయం అనేది వచ్చింది. ఏ యూనివర్సల్ ఫ్లడ్ వాజ్ దేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక సార్వత్రికమైన వరద లేదంటే జల ప్రళయం అనేది దాదాపుగా నోవహు కాలంలో ప్రపంచంలోకి వచ్చింది. నోవహు కాలానికి ముందు ఉన్న భూమి వేరు, అంటే ఇది కాదనుకోకండి, ఇదే. అయితే పరిస్థితులు మాత్రం వేరుగా ఉన్నాయి. నేను విచిత్రాల పుట్ట, విశ్వాసాల మాలిక అనే పుస్తకం రాస్తూ దానిలో ఈ విషయాలను కూడా ప్రస్తావించాను. ఇప్పుడు మనం చూస్తున్న ఎత్తైన కొండలు నోవహుకు ముందు లేవు. మనం చూస్తున్న లోతైన లోయలు నోవహు కాలానికి ముందు లేవు. అవన్నీ కూడా జల ప్రళయం వచ్చిన తర్వాత, లేదంటే ఈ భయంకరమైన ఈ జలము వరద వచ్చిన తర్వాత కాంటినెంటల్ షిఫ్ట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో, అంటే స్థలాలన్నీ కూడా మారాయి, ప్రతి స్థలం కూడా దాని స్థలాలు మార్చేసుకుంది. అందును బట్టే ఇప్పుడున్న సప్త సముద్రాలు ఏ స్థలంలో అయితే ఉన్నాయో ఆ టైంలో ఆ స్థలంలో లేవు, దేవదేవుని ప్రణాళికలు వేరుగా ఉన్నాయి. అయితే భూమి మీద జలప్రలయం వచ్చిన తర్వాత సముద్రాల లోతు పెరిగింది, పర్వతాల ఎత్తు పెరిగింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి, దేశాలన్నీ కూడా షిఫ్ట్ అయిపోయినాయి, ఎక్కడికక్కడ ప్రాంతాలన్నీ కూడా మారిపోయినప్పుడు అందును బట్టి ఏదైనా తోట ఇక్కడే ఉంటుంది అని ఎగ్జాక్ట్గా మనం లొకేట్ చేయలేం. ఎందుకోసం అంటే ఏదైనా తోట జలప్రలయానికి ముందు ఉన్న ప్రాంతం కనుక దాన్ని లొకేట్ చేయడం మన వల్ల కాదు అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అంతమాత్రం కాకుండా ఒకవేళ ఏదైనా తోట బైబిల్లో రాయబడిన ఇన్ఫర్మేషన్ బట్టి పలానా చోట ఉండేది అని చెప్పాలనుకుంటే అది ఈ రోజున మనం పిలుచుకుంటున్న ఇరాక్ అనే దేశంలో, బాబిలోన్ అనే దేశంలో, బాబిలోన్ అనే దేశంలో ఉండొచ్చు అనే విషయాన్ని మనం గుర్తించాలి. లేదు, అక్కడైతే లేదు కానీ అక్కడ ఉండొచ్చు. ఎందుకోసం అంటే దేవదేవుడు సృష్టించిన నాలుగు నదులు, అంటే ఒక నదిని దేవుడు నాలుగు శాఖలుగా చేశాడు, ఆ నాలుగిట్లో రెండు నదులు ఈ రోజున మనం చూడొచ్చు. అందులో ఒకటి టైగ్రీస్, ఆ తర్వాత రెండోది యూఫ్రటైస్. యూఫ్రటీసు అనే నది, ఆ తర్వాత టైగ్రీస్ అనే ఆ రెండు నదులు కూడా ఇప్పటికీ కూడా బబులోన్లో ఉన్నాయి. వాటి పుట్టుక స్థానంలో బహుశా ఏదైనా తోట ఉండి ఉండొచ్చు అని ఒక అభిప్రాయానికి మనం రావచ్చు. ఏదైనా తోట అయితే ఈ రోజున భూమి మీద లేదు, దేవుడు కొన్ని ప్రత్యేక కారణాల బట్టి దాన్ని మరుగు చేశాడు. అయితే ఆదాము అవ్వల్ని తీసుకొచ్చి ఏదైనా తోటలో ఉంచి ప్రతి చల్లపూటను వారితో మాట్లాడుతుండేవాడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వలకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యతలు ఏంటి అంటే, నెంబర్ వన్, దేవుడు వారికి ప్రతిరోజు దర్శనమిస్తుండేవాడు, ప్రతి చల్లపూటను వారితో వచ్చి సంభాషించేవాడట. దేవుని ముఖాముఖిగా వారు చూడగలిగారు, దేవుని యొక్క సన్నిధి వారు అనుభవించగలిగారు, ఆయన శక్తి ప్రభావంలో వారు కూడా పాలుపంపులుగా ఉన్నారు. నా పోలికలో నా రూపంలో మనిషిని చేస్తాను అని దేవుడు అనుకున్న ఆ మాటను దేవుడు నిలబెట్టాడు. ప్రతి చల్లపూటను వారితో వచ్చి దేవుడు సహవాసం చేస్తుండేవాడు. అంతమాత్రం కాకుండా తినడానికి చక్కని ఫలములు దేవుడు ఇచ్చాడు, త్రాగడానికి నీళ్ళు ఇచ్చాడు, సంచరించడానికి సుందరమైన తోట ఇచ్చాడు. అంతమాత్రం కాకుండా ఇన్ని ఆశీర్వాదాలతో పాటు దేవుడు ఒక బాధ్యతను కూడా పెట్టాడు. ఆ బాధ్యత ఏంటో తెలుసా? దేవుని గ్రంథాన్ని మనం చదివితే చూడండి, ఆదికాండము 1:27 మనం చదువుతున్నాం.
1: దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను.
0: దేవుని స్వరూపమందు వానిని
1: సృజించెను.
0: స్త్రీనిగాను
1: పురుషునిగాను
0: వారిని సృజించెను.
1: దేవుడు
0: వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా?
1: మీరు ఫలించి
0: అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మీరు ఫలించి అభివృద్ధి పొందండి, భూమిని నిండించి దానిని ఏం చేయండి? మీరు లోపరు

0: తీసుకుని
1: ఏదేను తోటను
0: సేద్యపరుచుటకును
1: దానిని కాచుటకును
0: దానిలో ఉంచెను. ఈ రెండు మాటలు మనం ఆలోచన చేస్తే ఏదేను తోటను నువ్వు సేద్యం చేయాలి. నీకేవిడన ఈ ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో, నీకేవిడన ఆధిక్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు కీపప్ చేసుకోవాలి, వాటిని భద్రపరుచుకోవాలంటే ఈ తోటను నువ్వు కాయాలి, ఈ తోటను నువ్వు సేద్యపరచాలి. అంటే వర్క్ సో హార్డ్. ఒక ప్రక్కన నా కృప నీకుంది, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, అలా అని చెప్పి నువ్వు రోజు కూడా ఏదైనా తోటలో గుర్రు పెట్టి నిద్రపోతానంటే ఒప్పుకోను ఆదాము. నీవు తోటను సేద్యం చేయాలి, దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అందును బట్టి చాలాసార్లు చెబుతున్నాను, ప్రతి దేవుని బిడ్డలందరూ వినండి, ఎవ్రీ బ్లెస్సింగ్ విల్ కమ్ విత్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఆశీర్వాదం కూడా ఒక బాధ్యతతో వస్తుంది. బాధ్యతను విస్మరించావంటే ఆశీర్వాదాలు ఎక్కువ కాలం ఉండవు, కొంతకాలమే నీ దగ్గర ఉంటాయి. అయితే ఆశీర్వాదం నువ్వు ఎక్కువ కాలం అనుభవించాలంటే, ఆశీర్వాదాలు ఎక్కువ కాలం నువ్వు ముందుకు సాగిపోవాలంటే దానికి ఇవ్వబడిన బాధ్యతను కూడా నువ్వేం చేయాలి చెప్పండి, తెలుసుకోవాలి.
2: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, కనుక మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు, ఆ ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభు. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతున్నారో స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి, నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామములో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో యేసు నామములో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుకుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేక మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి మనం మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులను మీరే మార్చి నూతనమైన విధానాల్లో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
3: మీ ప్రార్థన అవసరాలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 961-1188888. మా వెబ్సైట్ www.johnwesley.com.
4: ఈ మాట చాలా తల్లిదండ్రులు అధికంగా వాడుతూ ఉంటారు, అనేక సార్లు అనేక మంది పిల్లలకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. ఏంటి ఆజ్ఞ? నీ తల్లిని తండ్రిని సన్మానించు. యూనో వీఆర్ రెడీ టు సే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుని వాటిని చెప్తుంది తెలుసా? వెయిట్. ఇక్కడ పిల్లలు అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నారు, ఇక్కడ భార్య భర్తలు ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి వారు చేయవలసిన బాధ్యత ఎంతో ఉంది. యూ కెనాట్ గెట్ ఎనీథింగ్ అంటిల్ యూ గివ్ సంథింగ్. అర్థమవుతుందండి? వాట్ యు సో ఇస్ వాట్ యు రీప్. దేవుని వాక్యంలో చూస్తానండి, ఈ మాట చూసినప్పుడు ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఇది ఒక్కటి మాత్రమే వాగ్దానముతో కూడినది. ఈ ఆజ్ఞ ఎప్పుడైతే నీవు చేస్తావో, ఏం చెప్తున్నాడు దేవుడు, ఈ భూమి పైన నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావు. అంతటి మాత్రమే కాదు, ఇంకా ఏమన్నా ఉంది

0: చెప్పండి.
1: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశములో,
0: నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నువ్వు ఎలా ఉంటావంట,
1: నీవు దీర్ఘాయుష్మంతుడవై ఉండునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.
0: ఇఫ్ యు కెన్ టర్న్ టు డిటర్నమీ దేవుడైన యెహోవా
1: నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమమగునట్లు,
0: నీకు క్షేమమగునట్లు
1: నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున.
0: అంటే తెలుగులో వేగట్టిగా అనదర్ ఇంపోర్ట్, క్షేమము. సో దేర్ ఇస్ లైఫ్, దేర్ ఇస్ ప్రొటెక్షన్ అండ్ దేర్ ఇస్ సక్సెస్. ద థింగ్స్ మే గో వెల్. ఈరోజు దేవుని వాక్యంలో చూస్తానండి, ఎక్కడే నిర్గమకాండంలో మనం చూసాము, ద్వితీయ ఉపదేశ కాండంలో మనం చూసాము, నీ తల్లిని తండ్రిని సన్మానించు, దట్ థింగ్స్ మే గో వెల్ అండ్ నీవు దీర్ఘాయుష్మంతుడు. ఎందుకంటే ఈ రోజుల్లో నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉంటావా, తల్లిని తండ్రిని సన్మానించంటే మనుషులు అన్న రకం ఏంటి తెలుసా, దండం పెడతా, నేను తొందర చావాలని ఆశపడుతున్నా, ఈ భూమిలో నేను బ్రతకాలని ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు, ఫెయిల్యూర్ లైఫ్, టార్చర్ లైఫ్, ఏ జీవితంలో సఫలత లేదు, వర్ధలింపు లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఎందులో జయము లేదు, కాబట్టి నీకు బ్రతక బుద్ధి కావట్లే. కానీ అనుకుని చూడు, నీ జీవితం నిజంగా ఆశీర్వదించబడిన జీవితం. యు ఆర్ సీయింగ్ సక్సెస్, యు ఆర్ సీయింగ్ అప్లిఫ్ట్మెంట్, నీ జీవితంలో వర్ధలత, నీ జీవితంలో సమాధానం, యు ఆర్ జస్ట్ పీస్ఫుల్. ప్రతిరోజు లేచి నెమ్మదితో ఉన్నాం, ధైర్యంతో ఉన్నాం, ఆనందంతో ఉన్నాం, 10 మందితో కలిసి నవ్వుతున్నాం, 10 మందితో కలిసి భుజిస్తున్నాం, ఒంటరితనంగా కాకుండా 10 మందితో కలిసి మాట్లాడుకుని ఆనందిస్తున్నాం. ఎలాగుంటుంది, చచ్చిపోవాలనిపిస్తుందా, అనిపించదు, అనిపించదు. నువ్వు ఒంటరి బ్రతికి బ్రతికేటప్పుడు నాకు ఎవరు లేరు, నేను చచ్చిపోతాను అనిపిస్తుంది. ఈరోజు మనుషుడు ఓటమి ఉన్నాడు, అందుకని ఈ వాక్యం అనేటప్పుడు అబ్బా ఐ డోంట్ వాంట్ లివ్ లాంగ్, ఐ వాంట్ టు డై, అందుకనే వాక్యం ఉండే ఐ మెన్షన్ the promise. ఏంటి ఆ వాగ్దానము, the things may go well with you. దేవుడు నీకు అనుగ్రహించే వాగ్దాన భూమిలో నీకు అన్నీ మంచిగా వెళ్ళేలాగా, నీకు అన్నీ చక్కగా వెళ్ళేలాగా, ద థింగ్స్ మే గో వెల్, నీకు చక్కగా అన్నీ జయకరంగా సమాధానంతో ఆరోగ్యముతో శాంతితో నీవు బ్రతుకునేట్లుగా నీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇక్కడ ఉన్న వారితో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు నాకు తెలియదు, కానీ ఈ మాట దేవుడు మీకు ఇస్తున్నాడంటే దయచేసి దేవుని వాక్కు లోబడండి, ఎందుకంటే ఇది చాలా ముఖ్యము. అంటిల్ యు ఒబే యు విల్ నాట్ సీ ద ఫ్రూట్. ఒబీడియన్స్ ఇస్ నెంబర్ వన్. దేవుని వాక్యానికి వినటం గొప్ప కాదు, విన్న వాక్యానికి విధేయులుగా ఉన్నాము అన్నదానికి సాదృశ్యం ఏంటంటే క్రియల రూపంగా చూపిస్తాం. ఈరోజు అజ్ఞానం ద్వారా ఎందరో నశించిపోతున్నామో తెలియజేయబడుతుంది. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. అఫ్కోర్స్ పిల్లలకి నేను చెప్తాను, నేను మొదటిగా తల్లిదండ్రులు చెప్పాలి. యాజ్ అ ఫాదర్ ఐఎమ్ లర్నింగ్ రియలీ హార్డ్. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవ వాడికి నేర్పించాలంట. హౌ కెన్ అ చైల్డ్ ఆనర్ మీ ఇఫ్ ఐఎమ్ నాట్ అ రైట్ ఫాదర్? హౌ కెన్ అ మదర్ బీ ఆనర్డ్ అంటిల్ షీఈస్ ద రోల్ మోడల్? ఈరోజు మనము మాదికారం లేకుండా బిడ్డలు మనల్ని గౌరవించాలనుకుంటున్నామో అది ఎప్పటికీ జరగదండి. దేవుని వాక్యం చూస్తే మొదటిగా దేవుని వాక్యం సామెతలు 13:24,
1: బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి.
0: తన కుమారుడికి ఎవరంట, ఇక్కడ ఎంతమంది తల్లిదండ్రులు విరోధులు ఉన్నారు, అది కదా బెత్తం వాడమన్నాను. ఈరోజు వెళ్ళి బెత్తం తీసిన దబా బాధ ఏంటి, అర్థంబద్ధం ఉండాలండి. ఈరోజు తల్లిదండ్రులు అర్థంబద్ధం లేకుండా పిల్లలు బాధుతారు, పిల్లడు ఏదైనా మాట్లాడుతుందో దవడ మీద కొట్టేస్తారు, ఈవిని విమానం అంతా అంటారు కదా, దబ్బు బాధేస్తారు. అర్థం ఉండదు వాడికి. ఏముంటుందంటే అమ్మ అంట కొడతది, నానంటే కొడతాడు. ఎందుకు కొడుతున్నాడో తెలీదు. ఎప్పుడన్నా పిల్లలకి శిక్షించాల్సినప్పుడు ఎందుకు శిక్షిస్తున్నారో చెప్పి శిక్షిస్తున్నారా? దేవుడు వాక్యం చూస్తే దేవుడు ఎప్పుడు చెప్పి కొడతాడు, చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు, గుర్తిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, అవసరమైతే తర్వాత వేస్తాడు దెబ్బ. గాడ్ విల్ పనిష్ బికాస్ హీఈస్ అవర్ లవింగ్ ఫాదర్. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష ఉందంటున్నాడు, ప్రేమించే తండ్రే శిక్షిస్తాడంట. ఎక్కడ అదే చదువుతున్నావు, హీ హూ స్పేర్స్ ద రాడ్ హేట్స్ హిస్ సన్. ఏంటంట, వద్దులే కొట్టదులే, అంటే నువ్వు పిల్లల్ని ప్రేమిస్తలేదంట. బట్ హీ హూ లవ్స్ హిమ్ ఈస్ కేర్ఫుల్ టు డిసిప్లైన్ హిమ్. ఈరోజు తల్లిదండ్రులకు అడుగుతున్నా, నీ తల్లిని తండ్రిని సన్మానించు అని మీరు ఆశపడుతున్నారు పిల్లలు చెప్తూ, కానీ వారు సన్మానించాలంటే వారు సన్మానించేలాగా పెంచారా? ఆర్ దే డిసిప్లిన్? డూ దే నో వాట్ ఇస్ మ్యానర్స్? గౌరవం అంటే ఏంటి తెలుసా పిల్లలకి? పద్ధతులు అంటే ఏంటి తెలుసా పిల్లలకి? ఎలాగ మాట్లాడకూడదు, ఎలాగ మాట్లాడదు తెలుసా పిల్లలకి? పిల్లలు బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు. ఎక్కడి నుండి వస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడే మాటలు విధానమే. మీరు ఎప్పుడన్నా మీరు కొట్లాడేటప్పుడు, మీరు తిట్టేటప్పుడు, ఫోన్లో అడిచేటప్పుడు, కొంతమంది పిల్లలు చూడండి ఫోన్ పట్టుకుని తిరుగుతా అంటా ఉంటారు. ఎవరు నేర్పించారు అది? ఏం లేదు, అట్లా చూస్తా ఉంటే తర్వాత వాళ్ళ అమ్మ ఎట్లా మాట్లాడుతుంది చూడండి. సేమ్ టు సేమ్ బిడ్డ చూస్తున్నాడు చూస్తున్నాడు చూస్తున్నాడు, ఓహో ఇదా, ఇది స్టైలా, ఇది పద్ధత, ఇది కల్చరా. తల్లిదండ్రులు అడుగుతున్నాను, ఎప్పుడు అది పిల్లలను మోకరించి మీరు ప్రార్థన చేస్తాం చూసింది? ఎప్పుడు అది పిల్లలు మీరు దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఆయన ఆరాధిస్తాం చూసింది? ఎప్పుడు అది పిల్లలు మీరు ప్రేమతో పలకరిస్తాం చూసింది? దేవుని వాక్యం తగినట్టు చూస్తానండి. సామెతలు 22:15 ఒకసారి చదువుదామండి.
1: బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఏంటంటే ఈ మాట అర్థమైందా? ఇంగ్లీష్ లో కూడా చదువుతాను, చాలా బాగుంది ఇంగ్లీష్ లో కూడా. ఫూలిష్నెస్ ఇస్ బౌండ్ అప్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అ చైల్డ్. ప్రతి ఒక్కడికి, నాట్ ఫ్యూ చైల్డ్, నాట్ 1 మిలియన్ చైల్డ్, బాలుడికి మూఢత్వం అనేది పుట్టకతో ఎదుగుతుందంట, వస్తుందంట, లోపలికి చేరుతుందంట. ఒకే రోజు వచ్చేదు, కొంచెం చేరుతుందంట. కానీ ద నెక్స్ట్ లైన్ చదివితే,
1: శిక్షా దండము దానిని వానిలో నుండి తోలివేయును.
0: ఎప్పుడైనా గడ్డిపార చూసారా? కొన్నిసార్లు రాళ్ళు గట్టిగా వదిలేశారు, మట్టినే వదిలేశారు అనుకో, ఏమవుతుంది? గట్టిగా బండల్లాగా అయిపోతాయి. దాన్ని ఏం చేయాలి? తెచ్చి పటా పటా పటా అని కొట్టాలి. ఏం చేస్తారంటే క్లీనప్ చేస్తారా? ఏం క్లీన్ చేస్తారు? మట్టి. ఎందుకు అది మట్టి? అవును, మట్టి అట్లా వదిలేస్తే ఇంకా బండ అవుతుంది. బండ అయిందా అంత హాని అయిపోతుంది. ఎప్పుడు ఇప్పుడు కొట్టగలితే ఇప్పుడే తీయాలి. అది ఏదో ఒక రీతిగా క్లియర్ అవుట్ చేయాలి, లెవలప్ చేయాలి. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ వాక్యం చూసినప్పుడు ఇదిగో, నువ్వు డిసిప్లైన్ అన్న గడ్డపార, ద రాడ్ తీకపోతే నీ బిడ్డలో విర్రితనము. ఈ తెలుగులో ఏమంటే ఫూలిష్నెస్ అన్న మాటకి
1: మూఢత్వము
0: అధికమవుతుంది. ఇంకా పెద్దోడు యవనస్తుడు అయ్యేటప్పటికి మొండోడైపోతాడు. ఎవడ మాట విండు, ఎవడిని గౌరవించడు, గౌరవం అనేది ఉండదు. అసలు చిన్నప్పటి నుండి మొండితనము విర్రితనాన్ని అధికం చేస్తే పెద్దోడైన తర్వాత నిన్ను ఏమాత్రం లెక్క చేస్తాడా? చేయడు. హీ విల్ నాట్ ఈవెన్ కన్సిడర్ క్యాలిక్యులేట్ యువర్ ఎనీ కాస్ట్. తన స్వార్థానికే ఉంటాడు. ఇంకా బైబిల్లో చూస్తానండి 22:6,
1: బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.
0: బాలుడు నడవవలసిన త్రోవని వాడికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అంటే పెద్దవాడైన తర్వాత నేర్పిస్తాం చాలా కష్టమండి. యూనో ఎనీథింగ్, ఈరోజు సైకాలజీ చెప్పేది కూడా అంటే, ఎవరు ఏదో నేర్చుకోవాలన్నా చిన్నప్పుడే, అది 7 సంవత్సరాలలోపు అయితే ఇంకా చక్కగా. 7 సంవత్సరాలలోపు ఏదైనా ఒక మనిషి ఒకటి నేర్చుకున్నాడంటే లైఫ్ టైం జ్ఞాపకం చేసుకుంటాడంట. అదే కొన్ని వారాల ముందు చెప్పాను, ఐ థింక్ ఫ్యూ డేస్ ముందు చెప్పాను. ఒక సాగుకుంటున్నాడు, గివ్ మీ దిస్ చైల్డ్, గివ్ మీ ఎనీ చిల్డ్రన్ టిల్ 7 ఇయర్స్, 7 ఇయర్స్ వరకు నా దగ్గర పెరగనే. 7 ఇయర్స్ నా దగ్గర పెరిగిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా విడిచిపెట్టి, ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళాం, ప్రపంచంలో ఏ పరిస్థితులైనా పెట్టు, 7 సంవత్సరాలు నా దగ్గర పెరిగితే చాలు, వాడు నడవాల్సిన త్రో వాడు నేర్పిస్తాను. దాని తర్వాత ఈ సెట్ దేవుని వాక్యలు చూస్తానండి. ఇంకా ఎఫీసీలు రాసిన పత్రిక 6:4, ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం.
1: తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపకయు.
0: మీ పిల్లలకి ఏం రేపకూడదంట? కోపం రేపద్దు. ఇంకా
1: ప్రభు యొక్క శిక్షలోను
0: బోధలోను
1: వారిని పెంచుడి.
0: కోపం రేపకూడదంట, శిక్షించాలంట, బోధనలు పెంచాలంట. ఎలాగది కోపం రేపకుండా శిక్షించగలుగుతాం? యూ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్? హౌ ఇస్ దట్ పాసిబుల్ వితౌట్ ద చైల్డ్ బీయింగ్ యాంగర్డ్ యు ఆర్ డిసిప్లైనింగ్? హౌ కెన్ ఇట్ బి పాసిబుల్? ఎట్లను కొట్టగలుగుతావు, ఎట్లను తిట్టగలుగుతావు? అండ్ ఆల్సో ఇన్స్ట్రక్ట్. ఈ మాట చూస్తే దిస్ ఇస్ వాట్ ఇందాక నేను చెప్పింది. ఫస్ట్ వాడితో మాట్లాడు, నేను కొట్టబోతున్నా, నువ్వు తెలుసా, నువ్వు చేసింది పలానా పలానా, దేవుని వాక్యం చెప్తుంది ఇలా ఉండకూడదు. దేవుని వాక్యం చెప్తుంది ఇలా ఉండకూడదు. ఇదిగో మన కుటుంబ పద్ధతి ఇది కాదు, నువ్వు అలా చేసావు కాబట్టి నీకు శిక్ష. ఆ శిక్ష అనేది తెలిస్తే హీ విల్ ఫీల్, రియలైజేషన్ వస్తుంది. మీరు బైబిల్లో అనేక వచనాలు ఉన్నాయి, నేను అన్ని చెప్తాను టైం చాలవు, కానీ నిర్గమ కాండం అనే, ద్వితీయోపదేశ కాండం అనే తండ్రులు, కుటుంబము, తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాలి, నెక్స్ట్ తరానికి నేర్పించాలి, వారి బిడ్డలకి నేర్పించాలి, వచ్చే తరానికి నేర్పించాలి. తల్లిదండ్రులు నేర్పించాలంటే ఈరోజు తల్లిదండ్రులు నేర్పిస్తారు లేదు, పొద్దుట అవుతే వెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రాలు వచ్చారా తిని పడుకున్నారా, పొద్దుట అవుతే తీసుకెళ్ళి స్కూల్లో పడే, సాయంత్రం వచ్చారా వాళ్ళ దారిలో పోయారా. సో ఎప్పుడురా పిల్లలు కలిసావంటే ఎప్పుడు లేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఉంటే, ఏమైనా వివాహం కాని పిల్లలు మీకుంటే, ఎప్పుడు అది చివరి రోజు మీ పిల్లలతో ఒక దినమంతా సమయం గడిపింది? బికాజ్ సబాత్ అనేటప్పుడు చూస్తే విశ్రాంతి దినం అంటే అది ఇట్స్ అ ఫ్యామిలీ టైం వర్షిపింగ్ గాడ్, ఫ్యామిలీ టైం స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్, ఫ్యామిలీ టైం ఈట్ యాజ్ అ ఫ్యామిలీ, ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్, ఈట్ యాజ్ అ ఫ్యామిలీ. సో సబాత్ అనేటప్పుడు బిడ్డలు ఒంటరిగా ఉన్నప్పుడు, ఈ రోజు కూడా యూదులు ఇస్రాయిల్లో కూడా వారు ఒంటరిగా ఉంటే ఒంటరిగా ఉంటారంట, ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, ఫ్యామిలీ గ్రూప్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట, రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారంట. ఆ సబాత్ రోజు మాత్రం దే షుడ్ నాట్ హ్యావ్ సపరేట్ ఫుడ్, కమ్యూనిటీకి వెళ్ళిపోతారు వాళ్ళు, వాళ్ళ ఫెలోషిప్లోకి వెళ్ళిపోతారు. మరలా పడుకున్నంతసేపు పడుకో, తినంతసేపు తిని, అన్ని నీ టైం నీది, మరలా ఫ్యామిలీది ఫ్యామిలీ రావాలి. చూసి ఈరోజు కుటుంబంలో తండ్రి ఎవరో పిల్లలు తెలియట్లే, తండ్రి హృదయం ఏంటో పిల్లలు తెలియట్లే. తండ్రిని పిల్లలు ఎప్పుడు చూస్తారంటే ఈరోజు తరంలో పిల్లడు తప్పు చేస్తే అప్పుడు తండ్రి దగ్గరికి వస్తాడు, ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర కనెక్ట్ చేయాలన్న మనసు కూడా ఉండదంట. బికాజ్ షీ మనసు ల్యాక్ కాదు, షీ సో బిజీ విత్ టెక్నికల్ థింగ్స్, అంటే రెస్పాన్సిబిలిటీస్ దాన్ ఎథిక్స్. ఇదిగో మారల్స్ కన్నా ఇదిగో బిడ్డ ప్రతిరోజు తండ్రి దగ్గర నుండి దీవెన పొందుకోవాలి, ప్రతిరోజు బిడ్డ తండ్రి ద్వారంగా ప్రార్థన చేయబడాలి, ఇదిగో బిడ్డ తండ్రి ముందుకు వచ్చి మోకరిస్తే, తండ్రి ప్రార్థన చేస్తే ఆ బిడ్డ జీవితము బాగుపడుతుంది, దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. బికాస్ యాజ్ ఫర్ బైబుల్ ద ఫాదర్ హోల్డ్స్ ద అథారిటీ ఓవర్ ద హౌస్. తండ్రి కాపుదల కంచె వేస్తే ఎవడు ముడతానికి వీల్లేదు, తండ్రి ఆశీర్వదిస్తే దట్ ఈస్ ట్రూలీ బ్లెస్సింగ్, నోబడి కెన్ స్టాప్. నువ్వు ఎలాంటి వాడైనా కూడా తండ్రి ఆశీర్వదిస్తే ఆశీర్వాదం అది వచ్చేస్తుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. సో దట్ ఫాదర్హుడ్, దట్ ఫాదర్ అథారిటీ, దట్ ప్రీస్ట్లీ హెడ్ ఈరోజు ఎవరు చేయట్లేదు. ఇప్పుడున్న తండ్రిదండ్రులు అడుగుతాను, ఎప్పుడు అది చివరిసారిగా మీ బిడ్డలపైన మీరు చేయి పెట్టి ప్రార్థన చేసింది? వారి కొరకు ప్రార్థన చేస్తారేమో, ఎప్పుడు అది చివరిసారి చేయి పెట్టి ప్రార్థన చేసింది? ఈరోజు ఈ ఎథిక్స్, ఈ వాల్యూస్ మెయింటైన్ చేయట్లేదండి. మనం అంటున్నాము నా పిల్లలు గౌరవిస్తలేదు, నా పిల్లల జీవితాలు బాగుపడతలేదు, నా పిల్లల జీవితాలు దీవించబడతలేదు. ఎలాగవుతుంది? దేవుడు నియమం పెట్టాడు కదా, తండ్రిగా అధికారాన్ని ఇచ్చాడు, తల్లిగా నడిపించవలసిన, పోషించవలసిన, నేర్పించవలసిన బాధ్యతనిచ్చాడు. యూ డోంట్ డూ ఇట్ అండ్ ఎక్స్పెక్ట్ గాడ్, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, దేవా నా బిడ్డను మార్చే ప్రభా, చేంజ్ మై చైల్డ్, చేంజ్ మై సన్, చేంజ్ మై డాటర్. అజ్ఞానం ద్వారా నాశనం అయిపోతున్నామండి, ఇదే కారణం. ఈరోజు ఈ ఆజ్ఞలు చూసినప్పుడు కుటుంబ సంబంధమైన విషయాలు ఎన్నో, ఈరోజు తల్లిదండ్రులు ఎంతగానో వారు అనుకున్న ప్రకారము, వారు అనుకున్న రీతిగా, వారు అనుకున్న కార్యాలు పిల్లలకు నేర్పించాలని ఆశపడతారు. అరే పెద్దోడు అయితే ఏమవుతారా అమ్మా, ఏమవ్వాలి? డాక్టర్ అని చెప్పు, నేను డాక్టర్ని అవుతాను. చూసి తల్లిదండ్రులుగా కన్నవారు మీరు అనుకుంటున్నారు నా బిడ్డ ఏమవ్వాల హక్కు నాది, కానీ దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా, నీ గర్భంలో పిండంగా నిన్ను రూపించేటప్పుడే ఆ బిడ్డ ఏమవ్వాలో నేను ఎరిగొన్నా, నేను కోరుకున్నా. నీవంటున్నావు దేవా నీ చాయిస్ కాదు నా చాయిస్, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా బాగుపడతాం చూసారా, దేవుని చాయిస్ కాదన్న వారు ఎవరన్నా వర్తిల్తాం చూసారు? నో నో నో, డోంట్ పుట్ యువర్ డెస్టినీ, గాడ్ హ్యాస్ గివెన్ ఫ్రీ విల్. దేవుడే మనుషుడికి స్వతంత్రత ఇచ్చాడండి, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇఫ్ గాడ్ హెస్ గివెన్ యూ ఫ్రీ విల్ టు చూస్ యువర్ లైఫ్, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ థాట్స్ ఆన్ యువర్ చిల్డ్రన్? నీ డెస్టినీ ఇదే ఉండాలి, నువ్వు అవుతే ఇదే అవ్వాలి, నువ్వు చేస్తే ఇదే చేయాలి, నువ్వు బ్రతుకుతే ఇలానే బ్రతకాలి. ఈరోజు ఎందరో బిడ్డలు వారి బ్రతికే బ్రతుకు ఇష్టమే లేదండి. ఐఎమ్ స్పీకింగ్ ద ట్రూత్. ఈరోజు ఎంతోమంది నిర్ణయాలు సరిగా లేవు, తల్లిదండ్రులు దే ఆర్ ఫోర్సింగ్. ఈరోజు తల్లులు కుమారులమనే కుమార్తెలమనే చిన్నప్పటి నుండి ఎలా పెంచుతున్నారమ్మా? నా బిడ్డ నా ప్రేమ ఏ తల్లిగానే ఉంటుంది, ఏ తండ్రిగానే ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ పెళ్ళి అంటే అయిన తర్వాత నీ భర్త మొదటిది, నీ భర్తకి మొదటి స్థానం. పెళ్ళైన తర్వాత నీ భార్య, నీ భార్య నీవు ఏక శరీరం అవుతున్నావు, నీ భార్య తర్వాత మేము అన్న మాట చెప్తున్నారా? ఆ రీతిగా నేర్పిస్తున్నారా? ఆ రీతిగా పెంచుతున్నారా? లేకపోతే పెళ్ళయి ఏమైనా ఉంటే చెప్పమ్మా, నేను చూసుకుంటా, నేనున్నానుగా నీకు, నేనున్నానుగా, నేనున్నానుగా, కూతురికి ఏమిస్తుంది, నేనున్నానుగా, ఏదైనా సమస్య వచ్చిందనుకో సాల్వ్ చేసుకుంటాను, చూడదు, నేనున్నానుగా, ఇదిగో మా అమ్మ ఉంది. Do you think mother in laws will build the family? By all the means, out of 1,000%, not even 1,000,000,001%, it was successful. The record shows it. Vaallu vaste inga lifetime divorce ki velipotharu gaani katte samasya ledanta. So pillalu penchadappudu vivaha vayasu lapta vivaham koraku siddhaparustunna ante teach them. ఇదిగో నీ కుటుంబంలో సమస్యలు రావచ్చు, మనస్పర్ధలు రావచ్చు, ఆయన ఏదైనా అనొచ్చు, బట్ కీప్ ఇట్ ఇన్ యూ. అమ్మా, లెర్న్ టు ఆనర్ యువర్ హస్బెండ్. హీఈస్ యువర్ హస్బెండ్, ఆనర్ హిమ్, విన్ హిమ్ విత్ లవ్, నాట్ విత్ ఆర్గ్యుమెంట్. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, తల్లిదండ్రులు ఏమైనా మన బిడ్డలను ఎలా పెంచుతున్నాం, వారి కుటుంబ జీవితం బాగుండాలంటే టీచ్ దెమ్. పెళ్ళి అయిన తర్వాత కాదు, పెళ్ళి ముందు ఎలా ఉండాలి? చిన్నప్పటి నుండి ఒక కుమార్తెని ఒక ఇల్లాలుగా అవ్వాలనే దృష్టితో పెంచని వారు సడన్గా పెళ్లి చేసి పంపిస్తానంతో ఆ కుమార్తె ఇల్లాలుగా ఉంటుందా? షీ డస్ నాట్ నో. అండ్ మోర్ ఓవర్, తల్లిదండ్రులు మీరు ఎలా బ్రతుకుతున్నారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. మీరు ఎలా డీల్ చేసుకుంటారో అదే మీ బిడ్డలు చూస్తున్నారు. ఇంకో మాటలు చెప్పాలంటే తండ్రి తల్లి పట్ల అంటే భార్య పట్ల ఎలా ఉన్నారు బిడ్డ చూసేది టుమారో ఈజ్ గోయింగ్ టు రిప్లికేట్. ఐల్ బి వెరీ ఆనెస్ట్. నువ్వు కొడతావు, తిడతాం, దూషిస్తాం, అంటే చూసాడనుకో రేపు అదే అంటాడు. తను ఎంత స్టాప్ చేయాలన్నా కూడా తెలియకుండా టెంపర్ లూజ్ అయినప్పుడు దట్ విల్ రిప్లికేట్. సో యు ఆర్ క్రియేటింగ్ ద మినీ మీస్, బీ కేర్ఫుల్. తల్లులు కూడా అదే, మీ భర్తని ఎలా గౌరవిస్తున్నారు మీ బిడ్డలు అదే చూస్తున్నారు. నీ భర్తని నీవు గౌరవించకుండా నీ బిడ్డలు నిన్ను గౌరవించారు, వారి భర్తని గౌరవించారు. యు సీ, వి టాక్ అబౌట్ రెస్పెక్ట్ హ్యాస్ టు బి ఆన్. హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ రెస్పెక్ట్ఫుల్లీ ఫర్ దెమ్ టు రెస్పెక్ట్ యూ? హౌ ఇస్ దట్ యు ఆర్ లివింగ్ ఆనరబుల్లీ ఫర్ దెమ్ టు ఆనర్ యూ? బైబిల్ టాక్స్ అబౌట్ వెరీ క్లియర్. దయచేసి లేచి నిలబడదామా, ప్రార్థన చేసి ముగించిపోతున్నామా. దేవా, నా జీవితంలో నేను ఇంతవరకు అజ్ఞానంగా చేసిన దాన్ని క్షమించు ప్రభా. నేను ఇంతవరకు అజ్ఞానంగా బ్రతికిన దాన్ని బట్టి క్షమించు ప్రభా. దేవ, నేను అజ్ఞానంగా జరిగించిన కార్యాలను బట్టి క్షమించు ప్రభా. ఎందరో మా అజ్ఞానంలో చేసిన నిర్ణయాలు, అజ్ఞానంలో కంగారు పాటలో చేసిన కార్యాలు ఎరుగక, తెలియజేయబడక, చెప్పక, వినక, మాట్లాడిన మాటలు, చేసిన పనులు, చేసిన నిర్ణయాలు బట్టి ఎంతగానో పోగొట్టుకున్నామండి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరము మీరు అజ్ఞానంలో బ్రతుకుతానికి వీలు లేదు. ఇప్పటికే మీరు అజ్ఞానంలో చేసిన కార్యాలు అయితే దేవునికి క్షమాపణ అడగాలండి, చాలా ముఖ్యం. ఓ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవా, నేను తప్పు చేశానయ్యా, తప్పు జరిగిందయ్యా. ఇప్పటికే మీ వివాహ విషయంలో తప్పుడు కార్యాలు అయితే దేవుని అడగండి, దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. నీవు సమర్పించుకుంటే, ఆయన ప్రేమిస్తే, ఆయన ప్రేమించి వారికి ఆయన అన్నీ సమకూర్చి జరిగిస్తాడు. కీడును మేలుగా మార్చగలను దేవుడు. ఇఫ్ యూ సరెండర్. ఈరోజు నీ కుటుంబాల్లో ఆనందం ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, నీలో తృప్తి ఉండాలని దేవుడు చూస్తున్నాడండి, కుటుంబం కలిసి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి, వివాహ జీవితం దీవించబడాలని దేవుడు ఆశపడుతున్నాడండి, తల్లిదండ్రులు బిడ్డలకి క్రీస్తును చూపించాలని, దేవుని ప్రేమను చూపించాలని ఆశపడుతున్నాడండి. దేవుడు ఎలా ఉంటాడో మీ బిడ్డలు తెలుసుకోవాలంటే ఒక సాదృశ్యంగా ప్రారంభం నీ దగ్గర ప్రారంభం అవ్వాలి. దేవుడు ఇలా క్షమిస్తాడా? దేవుడు ఇలాగ జాలి చూపిస్తాడా? దేవుడు ఇలాగ కృప చూపిస్తాడా? నేను చేసింది తప్పే, కానీ దేవుడు ఇలాగ నాకు ఇంకొక తరుణం ఇచ్చి నన్ను క్షమించి నన్ను హత్తుకుంటాడా? తప్పిపోయిన కుమారుడు గురించి చెప్పాల్సిన వచ్చినప్పుడు అక్కడ తండ్రి కుమార సంబంధం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ జస్ట్ ఎనీథింగ్ నార్ ఎనీవన్. దేవుడు మనుషుడు కలవాలంటే, దేవునికి విరోధంగా తిరిగిన వ్యక్తి తిరిగి రావాలంటే, దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు ఏ విధానంలో చూపించాలంటే, గాడ్ ఈస్ టాకింగ్ అబౌట్ అ ఫాదర్ అండ్ అ సన్. లుక్ అట్ ద రిలేషన్షిప్, ద ఫ్యామిలీ బాండింగ్. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు, కృప చూపించే దేవుడు ఉన్నాడు. మరల చెప్తానండి మాట, ఇక్కడ నుండి అజ్ఞానంతో నేను వెళ్తాము కాదు, ఏదో విన్నానులే అని కాదు. యువర్ కన్ఫెషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు యేసు ద్వారంగా మనకు అవకాశం ఉందండి, మన జీవితాలను మార్చుకుంటానికి, సరిదిద్దుకుంటానికి. రీస్టార్ట్, న్యూ బిగినింగ్స్, న్యూ ఇయర్, న్యూ చాయిసెస్, మేక్ ద రైట్ చాయిస్. తల్లిదండ్రులు, ఇప్పుడు నుండి అని కనీసం మీ పిల్లలతో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ పిల్లలు చిన్న పిల్లలైతే వారిని చక్కగా క్రీస్తునందు దేవుని ప్రేమతో పెంచండి. దేవుని వాక్యము దేవునికి మొదటి స్థానం ఇచ్చినగా ప్రేమిస్తూ ప్రేమ పెంచడమని పెడుకుంటాను. మీ జీవితాలు వారి మాదిరికరంగా ఉండాలి. పరిశుద్ధ ప్రేమ తండ్రి, ఇదిగో ప్రభా, నీ హృదయాన్ని ఎరిగిన వారుగా, నీ తలంపులు ఎరిగిన వారుగా, నీ వాక్కు తగినట్టుగా జీవించాలని మేము ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరము నువ్వు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. చేసిన పొరపాట్లను తప్పులను ఒప్పుకుంటాం ప్రభా, సరిదిద్దుకోవాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మా బ్రతుకుల్లో మార్పు చూడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా కుటుంబాలు కట్టబడాలని ఆశపడుతున్నాం ప్రభా. మా బిడ్డల జీవితాలు ఫలించాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, మేము నీ మార్గంలోకి వెళ్తూ మా పితరుల దోషముల పాపములు మా మీద రాకుండా అయ్యా, అవి కొట్టివేయబడినట్లుగా నీ రక్తంలో కడగబడి నీ వాగ్దానాన్ని పొందుకుని బ్రతకాలని ఆశపడుతున్నాం ప్రభా. అయ్యా, ఇక్కడ ఎటువంటి వారు ఉన్నారు, నువ్వు ఎరుగున దేవుడు, తండ్రులైనను తల్లులైనను బిడ్డలైనను భార్యాభర్తలైనను అయ్యా, వివాహం కొరకు సిద్ధపడుతున్న వారైనను వివాహమైన వారే అయ్యా, ఎటువంటి వారైనా కూడా నీ వాకు మాకు ఇన్సైట్, మాకు మార్గదర్శనాన్ని ఇచ్చేది ప్రభా. ఎందుకంటే ఈ లోకం, ఈ అంధకార లోకము నీ వాక్యానికి విరోధంగా, తప్పుని సరి అంటూ సరిని తప్పు అంటూ నీకు విరోధంగా ఉంచుడు కదా దేవా. మేము ఎక్కడ లోకంతో స్నేహం కాకుండా నీకు శత్రువులుగా మారకుండా దేవా, నీ హృదయాన్ని ఎరిగి నీ హృదయాన్ని తగినట్టుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయి. నిన్ను గణపరిచే బ్రతుకు మాకు దయచేయి. నిన్ను సన్మానించే బ్రతుకు మాకు దయచేయి. నీ సాక్షులుగా బ్రతికే బ్రతుకు మాకు దయచేయి. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరి హృదయాలు అయితే విత్తబడేవు, ప్రతి జీవితంలో అయ్యా ఆ ఎదుగుదల చూడాలయ్యా, వేరును తన్నాలయ్యా, ఆ విత్తనం వేరును తన్ని, లేత మొక్కగా ప్రారంభించచ్చేమో కానీ అది చక్కగా ఎదగాలి ప్రభా, చక్కని ఫలముల్లో ఫలించాలి ప్రభా. దవా, ఇదిగోనయ్యా, ప్రతి ఒక్కరి జీవితంలో నీ నామ మహిమార్థమై ఘనంగా ఉండాలని పెడుకుంటానయ్యా. ఈ సంవత్సరాలు కుటుంబాలు కట్టబడాలి ప్రభా, ఈ కుటుంబాలు ఘనంగా కట్టబడాలి ప్రభా. వారి కుటుంబాలకు కావాల్సిన సమాధానము యేసు నామంలో కలుగునుగాక. భార్యాభర్తల మధ్య కావాల్సిన ఐక్యత దయచి, ఏక మనసు దయచి, అయ్యా ఒకరిని ఒకరు ఘనపరచుకున్న వారుగా నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా అన్కండిషనల్ లవ్, చెప్తే వింటే లోబడితే ప్రేమిస్తాం కాదయ్యా, హత్తు లేని ప్రేమతో ప్రేమించినట్లుగా భర్తలకు కావాల్సిన ఆ హృదయ మార్పు తీసుకురాయ్యా. అయ్యా, లోబడి సమర్పించుకుని ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అన్న, ఎంత నాలెడ్జ్ కలిగిన స్త్రీ అన్న, ఎంత సంపాదించగలిగిన స్త్రీ, నీ వాక్య నియమము ప్రకారము క్రీస్తుకు లోబడతామన్న సాదృశ్యం ప్రకారం గౌరవంతో లోబడే జీవితాలు దయచేయమని విడుకుంటానయ్యా. వివాహం కొరకు సిద్ధపడే వారిని చూడు, వారి జీవితంలో కావాల్సిన భాగస్వామిని నువ్వే దయచేయ ప్రభా. నీ చిత్తంలో ఉన్న వారితో వివాహం జరగాలి. లోకపు దృష్టి కాదు, లోకపు కార్యాలు కాదు, లోకపు ఆస్తుపాస్తులు కాదు, లోక సంపదలు కాదు, లోకపు క్రియలు కాదు దేవా, నీ చిత్తములు, నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తంలో నువ్వు జరిగించు. ఇప్పటికే ఎన్నో పాపపు క్రియలు, తప్పుడు క్రియలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ప్రేరేపణలు బట్టి ఎంతోమంది జీవితాలని పాడు చేసుకునే వారు ఉన్నారయ్యా. కానీ ప్రభా, నీ దగ్గరకు వచ్చిన ఎవరిని త్రోసి వేసే దేవుడు కాదు, ఎలాంటి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు అయ్యా. దయచూపి, కృప చూపి, ఎవరెవరైతే ప్రభా నీ చేసిన తప్పు అజ్ఞానంలో చీకట్లోనే బ్రతికి తప్పుడు నిర్ణయాలు చేశానన్న ఎవరెవరైతే ఒప్పుకుంటున్నారు దేవా, వారి జీవితంలో ఒక నూతన ప్రారంభం దయచేయమని అడుగుతానయ్యా. అటువంటి వారి జీవితంలో ఇప్పుడే నజరేయుడని యేసు నామంలో క్రీస్తు వెలుగు ప్రకాశించుడుగాక. నీ వాక్కు, నీ వాక్కు మాలోకి వచ్చినప్పుడు దేవా మాకు అది జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మేము జీవాన్ని సంపాదించుకుంటున్నామో దేవా నీ వాక్యము తెలియజేస్తుంది, అది మమ్మల్ని వెలిగిస్తుందని అయ్యా. ఐ ప్రే ఫర్ ఎన్లైట్మెంట్ అండ్ ఐ ప్రే ఫర్ యువర్ లైట్ టు షైన్ ఇన్ అవర్ లైఫ్స్ లార్డ్. అయ్యా నీ సన్నిధిలో వచ్చిన వారు ప్రతి భారాన్ని ఎదుర్కొన్న దేవుడు, ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్న దేవుడు, ఎవరు ఎట్టి సహాయంతో వచ్చున్నారో, ఎట్టి ఎట్టి సమస్యలతో వచ్చున్నారో, ఎటువంటి అయ్యా విషయంలో నీ దగ్గర సహాయం అడుగుతూ నాకు సహాయం చేయవా అని అయ్యా మనుషులందరూ సహాయం అడిగారేమో, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. దేవా నీ ఎందు విశ్వాసం ఉంచిన ఎవరిని అవమానపరిచే దేవుడు కాదు, ఓరకనే పంపించే దేవుడు కాదు, తీసి పడేసే దేవుడు కాదయ్యా. పరమ తండ్రి నీ ప్రేమ మా పట్ల గొప్పదనేది, నీ ప్రియకుమారు నామంలో మేము వచ్చి అడుగుతే నువ్వు కనబరిచి జరిగించే దేవుడు. మేము అర్హులు మనవి కాదు కానీ నీ ప్రియకుమారుడు మా కొరకు చేసిన త్యాగము యాగం, నీ ప్రియకుమారుడు మాకు అనుగ్రహించిన భాగ్యం దూరంగా దేవా నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు నమ్ముచున్నాము ప్రభా. జరిగించయ్యా, ప్రతి అక్కడిని తీర్చు, ప్రతి అవసరతను తీర్చు, ప్రతి లోపములను సరిచేయి, ప్రతి పోరాటంలో జయము దయచే, ప్రతి ఒక్కరి హృదయంలో కావాల్సిన సమాధానము దయచే, ఆనందము దయచే, సంతోషము దయచే, జీవితంలో కావాల్సిన సఫలత దయచే, జయము దయచే, ఆరోగ్యము దయచే. దేవా అన్ని విషయంలో ఫలించి వారుగా అయ్యా ఈ లోకాన్ని విడిస్తే నీతో ఉండాలి, ఈ లోకంలో ఉన్నంత వరకు నీ సాక్షులుగా ఘనంగా బ్రతకాలి. దేవా ఈ లోకంలో ఉన్నను, ఈ లోకము విడిచినను, నీ మహిమాత్మై జీవించేవారుగా మమ్మల్ని అందరినీ చేయమని వేడుకుంటూ ఇంతవరకు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు చెప్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి విడుచున్నాము తండ్రి, ఆమేన్.

ఈ సృష్టి యావత్తును కలుగజేసినది వాక్యమే. ఆ వాక్యమే మన కొరకు దిగివచ్చిన జీవాహారం. ఆ వాక్యమైన యేస్సుని నేడే కనుగొనుము.

మరో విశిష్ట క్రైస్తవ జానపద గీతాల క్యాసెట్ నీ సల్లని సూపే. రచన సంగీతం

నిబంధన రాగాలు, నిరీక్షణ స్వరాలు, ఆధ్యాత్మిక గీతాలు, గీత రచన, స్వర రచన, పాస్టర్ కె రాజబాబు, సంగీత పర్యవేక్షణ పాస్టర్ జి రాజరత్నం, గాయని గాయకులు శ్రీ కె రాజుబాబు, శ్రీ కె కమలా మణిబాబు, శ్రీ పి వెంకటరత్నం, శ్రీమతి ఎం సరోజిని దేవదాస్, రికార్డింగ్ ఇంజనీర్ శ్రీ పి ఆనంద్, నిర్వహణ పి వెంకటరత్నం, సమర్పణ కె

ది గలిలే మిషన్ వారు ఇండియన్ గాస్పెల్ సింగర్స్ తో కలిసి సమర్పిస్తున్న క్రిస్మస్ కానుక అభయం. ది గలిలే వ్యవస్థాపకులు అధ్యక్షులు రెవరెండ్ భానుమూర్తి గారి రచన, గానం మరియు నిర్వహణ సారథ్యంలో ఈ మధుర సంగీత రూపకం మీరు వింటున్నారు.

ఈ లోకంలో ఏది సత్యం? ఈ బ్రతుకులో ఏది నిత్యం? ఈ గమనంలో దేవుని దీవెనలు ఎలా వస్తాయి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం యేసయ్య సన్నిధిలోనే దొరుకుతుంది.

సర్వసృష్టికి వెళ్లి సర్వలోకమునకు సువార్తను ప్రకటించుది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నానని యేసు చెప్పెను.

తరాలు మారిపోవచ్చు, యుగాలు దొర్లిపోవచ్చు, పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లవచ్చు, కానీ మారనిది యేసయ్య ప్రేమ, వీడనిది మెస్సయ్య బంధం.

ఇహలోక ప్రేమలో పడ్డ పిచ్చి యవనుడు సమస్తాన్ని పోగొట్టుకుని ఆ ప్రేమ వ్యర్థమైనదని తెలిసిన తరువాత క్రీస్తు ప్రభు చరణు వేడుతూ, నీ ప్రేమే నాకు చాలయా

వాంఛన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కీర్తనలు 1 అధ్యాయం.

చిన్న పల్లెటూరు సంతరావూరు అనే గ్రామం. ఆ గ్రామంలో నేను 10వ తరగతి దాకా చదువుకున్నాను. 10వ తరగతి తెలుగు తప్పాను. ఎవరు సహజంగా తప్పరు తెలుగు. నా భాష కూడా మీలాగా ఉండదు కాబట్టి నా భాషను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత నా 17వ సంవత్సరంలో నల్లమల అడవికి వెళ్ళాను. మీకు ఇక్కడ నక్సలైట్ అనగానే ఒకలాంటి భావన ఏర్పడింది. మీరు జాగ్రత్తగా వినండి. నక్సలైట్లకి ఒక సిస్టమ్ ఉంటుంది. చాలామంది సాక్ష్యం చెప్పేటప్పుడు మమ్మల్ని కొట్టారు, రక్తపు మడుగులో పడేశారు, మా వస్త్రాలన్నీ రక్తంతో గడ్డగట్టుకుపోయినాయి, తడిచి ముద్దయిని, శరీరానికి అంటుగట్టుకుపోయినాయి అని చెప్తారు. పోలీసులు నక్సలైట్లని ఎప్పుడు కొట్టినా, చిక్కితే ఎప్పుడు కొట్టినా వస్త్రాలు లేకుండా కొడతారు. వస్త్రాలు ఇప్పదీపిచ్చి కడ్రాయిర మీదే ఉంచి పోలీసులు కొడతారు. ఎందుకు అలా కొడతారంటే, ఏ వస్త్రాలతో అయితే అతన్ని అరెస్ట్ చేశారో అదే వస్త్రాలతో అతన్ని కోర్టుకి సబ్మిట్ చేయాలి. ఈరోజు పట్టుకున్న 24 గంటల్లో కోర్టు ముందు పెట్టాలి, కానీ వాళ్ళు అట్లా పెట్టలో 2-3 రోజులు ఉంచుకొని, అవసరమైతే వారం ఉంచుకొని స్టేషన్లో వారం రోజులు కొడుతూ ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్లే రోజు పెయిన్ కిల్లర్సు అవి ఇవి వాడే మందులు, ఆ వస్త్రాలని మీద అరెస్ట్ చేసిన వస్త్రాల మీదే కోర్టులో తీసుకెళ్ళాలా, వేరే వస్త్రాలు వేయటానికి లేదు. ఇప్పుడు రక్తంతో ముద్దైపోయిన వస్త్రాలు తీసుకెళ్తే జడ్జి ఊరుకోదు. అందువలన నక్సలైట్ల్ని ఎప్పుడు కూడా పోలీసులు వస్త్రాల మీద కొట్టరు. 1. 2, ఏ నక్సలైట్కైనా ఒక అడ్రస్ ఉండిద్ది, దళం ఉండిద్ది, దళం పేరుండిద్ది, దళానికి ఒక కమాండర్ ఉంటాడు, ఆ దళము కొన్ని ఏరియాల వరకే తిరిగిద్ది, ఇట్లా ఒక సిస్టమ్ ఉండిద్ది అన్నమాట. ఏదో తెలిసి తెలియని వయసులో నా 17వ సంవత్సరం ఏట నేను అలా ప్రవేశించాను. కొన్నాళ్ళంటే 90 నుంచి 94 వరకు నేను అలా జీవించాను. వాళ్ళతో పాటు చాలామందికి ఇంకొక భావం ఉండిద్ది, వాళ్ళతో వెళ్తే, వాళ్ళ దగ్గరికి వెళ్తే మరలా తిరిగి రానీరు అని రానిస్తారు. మన ఇష్టమై మనం వెళ్ళాము. మనం చేయలేనప్పుడు, అక్కడ చేయలేనప్పుడు నేను ఉండలేను అని చెబితే కమాండర్కి, అతడు ఒక 15 రోజులు మనల్ని ఉంచుకొని, అతని దగ్గర ఉంచుకొని 15 రోజులు మనతో మాట్లాడుతూ 15వ రోజో 20వ రోజో మనల్ని బయటికి పంపుతాడు. ఆ 15 20 రోజులు ఎందుకు ఉంచుకుంటాడంటే, మనతో మాట్లాడుతూ తను నన్ను ముందు తీసుకెళ్తూ వెనకాల దళానికి ఏం చెబుతాడంటే, నాకు ఏ ఏ స్థావరాలు తెలుసో, అంటే భూమిలోనే తుపాకులు కానీ, బాంబులు కానీ, డబ్బులు కానీ, మెడిసిన్ కానీ, అన్నీ మన నీళ్ళ డ్రమ్ములు ఉంటాయి కదా, నీళ్ళ డ్రమ్ములు కొని ఆ డ్రమ్ముల్లో పెట్టి దానికి ఒక పాలిథిన్ కవర్ గట్టిగా కట్టి భూమిలో బూడ్చి పెడతాము వాటన్నిటిని మేము. ఆ ప్లేసులు నాకు తెలుసనుకో, ఒకవేళ నేను బయటికెళ్ళి పోలీసులకు లొంగిపోయి అవన్నీ చెబుతానేమోనని ఆ ప్లేసులు మారుస్తూ వస్తారు. అందువలన ఓ 15 20 రోజులు ఉంచుకుంటారు వాళ్ళు, లేకపోతే ఉంచుకోరు, అడగంగానే పంపించేస్తారు. జీవన విధానం ఎట్లా ఉండిద్దంటే, ప్రజలు అన్నం పెడితేనే, లేకపోతే అన్నం ఉండదు. వాళ్ళ దగ్గర ఏముంటుందంటే, కొన్ని ఏర్చనక పచ్చేర్చనక పప్పులు, బెల్లం ఉంటుంది. బాగా ఆకలైనప్పుడు, భోజనం దొరకనప్పుడు ఇవి తింటారు కొద్దిగా, ఇవి తింటారు కొద్దిగా. ఇక స్నానం అంటే చెప్పలేం, ఎప్పుడు చేస్తారో కూడా చెప్పలేం, స్నానం ఎప్పుడు చేయాలో కూడా చెప్పలేం స్నానం. అట్లా జీవన విధానం అనేది బహు దుర్భరంగా ఉంటుంది. వీళ్ళల్లో 3 టీములు ఉంటారు. ఒకటి అడవిలో జీవించేవాళ్ళు, వాళ్ళు జీవన విధానం భయంకరంగా ఉంటుంది. 2, పట్టణాలలో జీవించేవాళ్ళు, వాళ్ళకి అద్దె నక్సలైట్లే కడతారు, వాళ్ళ జీవన విధానం నక్సలైట్లే చూస్తారు, వాళ్ళ పిల్లల చదువులు నక్సలైట్లే చేస్తారు,
ఇవన్నీ కూడా ఆ నక్సలైట్లే చూస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే దొంగతనం చేయరు నక్సలైట్లు. చాలామంది ఒకవేళ దోపిడీలు దొంగతనాలు చేస్తారేమో అనుకుంటారు, దొంగతనాలు చేయరు నక్సలైట్లు. నక్సలైట్లకి డబ్బులు ఎట్లా వస్తాయంటే వ్యాపారస్తుల దగ్గర తీసుకుంటారు. అడవిలో వ్యాపారస్తుల దగ్గర, టౌన్లో వ్యాపారస్తుల దగ్గర కాదు, అడవిలో ఎదురు బొంగులు, చింతపండు, ఉసిరికాయ, తేనె, బీడి ఆకు ఇవన్నీ అడవిలోనే దొరుకుతాయి. అవి గవర్నమెంటు పాట పాడిద్ది. ఆ పాట పాడినప్పుడు కాంట్రాక్టర్లు తక్కువ పాటకు తీసుకొని ఎక్కువ లాభాలు తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళని పిలిచి బీడి ఆకు పాడినోడి దగ్గర ఒక 2 లక్షలని, సారాయి వ్యాపారం దగ్గర ఒక 2 లక్షలు, ఇట్లా చింతపండు, ఉసిరికాయలు, కుంకుడుగాయలు, ఎదురు బొంగులు ఇట్లా వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. అంతేగాని వాళ్ళు దోపిడీలు చేయరు, దొంగతనాలు చేయరు. అయితే డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టుకోవటానికి ఉపయోగం ఉండదు. అడవిలో ఏమి దొరికిద్ది? తలా మా దగ్గర ఎంత ఉంటాయంటే 500 ఉంటాయి మనిషికి, 500 ఉంటాయి. ఎప్పుడన్నా ఎన్కౌంటర్లు జరిగినప్పుడు చెదిరిపోతాం కాబట్టి టౌన్కి వెళ్ళటానికి మళ్ళీ మేమందరం ఒకచాట కూడటానికి తలా 500 జేబులో ఉంటాయి. ఈరోజు అది జేబులో పెట్టుకున్నామంటే, కవర్లో పెట్టి జేబులో పెట్టుకున్నామంటే మరలా టౌన్కి వెళ్ళేదాకా ఇంకా 500 ఖర్చే ఉండదు. చూసుకుంటూ ఉంటామే జేబులో. అన్నము ఆ నైట్ పూట, పగలంతా అడవిలోనే ఉంటాం, నైట్ పూట బయటకు వస్తాం. ఆ అడవి పక్కనుండే గ్రామాల దగ్గరికి చివర అడవిలో గ్రామంలో చివరింటికి వెళ్తాము. వెళ్ళంగానే మేము వచ్చామన్న సంతోషంతో వాళ్ళు ఎప్పటిదాకా సంతోషంగా ఉంటారంటే, పోలీసులు వాళ్ళ జోలికి వెళ్ళనంతకాలం సంతోషంగానే ఉంటారు. వీళ్ళు మాకు అన్నం పెడుతున్నారని తెలిస్తే వాళ్ళని తీసుకెళ్లి పోలీసులు కొడతారు. ఇక ఆ తర్వాత ఆ గ్రామంలో మాకెవరు అన్నం పెట్టరు. అంటే పరిస్థితి దారుణంగానే ఉంటుంది. అట్లా బ్రతుకుతూ నాకు అనారోగ్యం పాలైపోయి నేను బయటకు రావాల్సి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నేను ఒక తప్పు చేశాను. ఆ తప్పు చేయకుండుంటే నా జీవితం, అంటే నేను ఊహించింది కానీ ప్రభువు చిత్తం అలాదిగా ఉంది నా పట్ల. నేను పోలీసులకి లొంగిపోయినట్టుగైతే బాగుండేది, పోలీసులకి లొంగిపోలేదు. నేను పోలీసులకి లొంగిపోకుండా విశాలమైన భారతదేశంలో ఎక్కడైనా బ్రతకవచ్చు. అప్పుడు పెళ్ళి కూడా కాలేదు, అప్పటికి ఇక 23 సంవత్సరాలు అట్లా ఉంటుంది, పెళ్ళి కూడా కాలేదు. నా ఇష్టానుసారంగా ఎక్కడైనా బ్రతకవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఇప్పుడు మొదలైన దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇప్పుడు మొదలైపోయినాయి. అంత రవిడీ మూకలతో జాయిన్ అయిపోయాను, ఇల్లు వదిలిపెట్టాను, మా జిల్లాని వదిలిపెట్టాను. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాని బేసి చేసుకుంటూ బ్రతకటం ప్రారంభించాను. ఇలా కొనసాగుతూ కొనసాగుతూ ఉంది. చిన్న గ్రామం, ఒక 150 ఇళ్ళు ఉంటాయి. ఆ గ్రామంలో తలదాచుకుంటున్నాను. చాలా కేసులు అయిపోయినాయి అప్పటికే. ఇక ఆ గ్రామం నుంచి నేను రావాల్సి వచ్చింది బయటికి 1998 April 30 ఆ గ్రామంలో నుంచి బయటకు వచ్చాను. వస్తూ వస్తూ ఇప్పుడు నా భార్య, అప్పుడు మేము లోకంలోనే ఉన్నామండి, మాకు దేవుడు అంటే తెలియదు కదా, లోకంలోనే ఉండం. ఇప్పుడు నా భార్య అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను ఇష్టపడి నాతో పాటు వచ్చేసింది. ఆమె నాతో పాటు వచ్చేసింది. నాకు ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, చాలా కేసులుండే, ఏమైందో తెలీదు. ఇవన్నీ చెప్పాను ఆమెకు, అయినా ఆమె నన్ను నమ్మి ఇష్టపడి వచ్చింది. ఆమె రావటము నా జీవితంలో మార్పు మొదలైంది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. చాలామంది ఆడపిల్లలు, అంటే కోడళ్ళు, ఇప్పుడు ఒక అత్తగారు అనిద్ది కోడల్ని, నువ్వు వచ్చిన తర్వాత మా ఇంటికి దరిద్రం పట్టిద్దని, అట్లా అనకూడదండి ఆడపిల్లల్ని, అట్లా అనకూడదు ఆడపిల్లల్ని. దేవుడు లేకపోవటం వల్ల ఆ కుటుంబం శాపగ్రస్తంగా ఉంటుంది. కానీ ఒక ఆడపిల్ల వస్తే అదృష్టం, ఒక ఆడపిల్ల వెళ్తే దరిద్రం ఉండదండి. మనకు తెలియక మన ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ఈమె నాతో పాటు వచ్చింది. మాకు ఇల్లు లేదు, ఒక 70 రూపాయల గుడిసెలో అద్దెకుంటున్నాము. ఈమెకి నెలలు నిండినాయి. 1998 నవంబర్ 15 మా అబ్బాయి పుట్టాడు, మా పెద్ద అబ్బాయి పుట్టాడు 1998 నవంబర్ 15.
ఆ తర్వాత రెండు అబ్బాయి పుట్టాడు, వాడు చనిపోయాడు. మేము ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అప్పటికి నా అలవాట్లన్నీ ఉండే, నేను ముందు తాగాలి, నేను పాను పరాకులు నవ్వాలి, నేను పేకాట ఆడాలి, నేను అల్లరి చిల్లరగా బ్రతకాలి, ఈమెను చూడాలి, ఈమె ఒంటి మీద బట్టలతోనే వచ్చేసింది, ఈమెను పోషించాలి, ఇంటద్ది కట్టాలి, ఈమెకి మందులు ఇప్పించాలి, సామాను కొనుక్కుంటూ ఉండాలి. చాలా కఠినమైన అంటే ఎంత దుర్భరమైన పరిస్థితో నా బ్రతుకు. అయినా ఆమె ఇష్టపడి వచ్చింది. ఆమె ఇష్టపడి వచ్చింది ఒక 3 సంవత్సరాలండి, 98 నుంచి 2002 వరకు, 2001 జులై 24 వరకు నా ఇష్టానుసారంగా బతికాను. జూన్ 24 ఓ పాష గారు నాతో మాట్లాడుతున్నాడు, అబ్బాయి మా బంధువే, అబ్బాయి నీకు ఈ బాధలు పోవాలంటే, ఈ కేసులు పోవాలంటే, ఈ ఇరుకులు ఇబ్బందులు పోవాలి అంటే నువ్వు యేసు ప్రభువును నమ్ముకుంటే సరిపోయిద్ది. ఒక సంస్థ ఉంది ఒంగోలులో, ICM అనే సంస్థ, ఆ సంస్థలో నిన్ను చేర్పిస్తాను, ఆ సంస్థలో ఉద్యోగం ఇప్పిస్తాను, ఆఫీస్ లేదన్నా రాస్తా కూసుందువు అంటే నేను ఆలోచించాను బాగా. ఈ బాధలు ఈ కష్టాలు పడే కన్నా తను ఏమి చెప్పాడంటే నాకు, వాళ్ళు భోజనం పెట్టి రూమ్ ఇచ్చి నీకు ఒక నెలకు 1500 ఇస్తాడు అన్నాడు. ఎప్పుడు? 2001. నెలకు 1500 అంటే ఎక్కువే నా బ్రతుక్కి. భోజనం పెడుతున్నారు, రూమ్ ఇస్తున్నారు అన్న ఆశతో నేను సరేనని ఒప్పుకున్నాను. తను వెళ్ళాడు, జూన్ 24 ఆ మాట చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే ఆయన ఇష్టం వచ్చినప్పుడు చేరటానికి లేదు, దానికి టైం ఉంటుంది, టైం ఉంది అన్నాడు. నాకు ఒక పక్క భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది అంటే మా అబ్బాయి నా గుండెల మీద పొనుకొని ఆడుకుంటున్నాడు, మా పెద్దబ్బాయి, నా చిన్నబ్బాయి చనిపోయాడు అప్పటికే. ఆడుకుంటుంటే నాకు ఇప్పుడు నా కేసులన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అయ్యో ఇన్ని కేసులుండే, ఈమె నన్ను నమ్మొచ్చింది, ఇప్పుడు నేను అరెస్ట్ అయితే వీళ్ళ పరిస్థితి ఏందని నాకు అప్పుడు భయం ఏర్పడిపోయింది. భయం ఏర్పడిపోయి అప్పుడు అడగటం మొదలుపెట్టాను వాడిని, పాష గారిని, పాష గారు అక్కడేదో ఉందన్నావు కదా, నేను చేరతానంటే నా మాట ఇంటలేదు, మా మేనమామ కొడుకే, తన భార్య మా పెద్దమ్మ కుమార్తె, ఇంకా నాకు హక్కు ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే వాడు నన్ను చూసి భయపడ్డాడు. భయపడి మా చెల్లెలతో చెప్తున్నాడు, వాడు 4 రోజుల మించి ఫోన్ చేస్తున్నాడు, నేను సరిగా రెస్పాండ్ అవ్వలేదు, అందుకని వచ్చాడేమో అడుగు అంటే భయం. నేనంటే వెళ్ళి అడిగితే సరే జులై 24 చేరుదు రా అని చెప్పేసి నన్ను జులై 24 తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆ సంస్థలో చేర్పించడానికి తీసుకెళ్ళాడు. జులై 24 అక్కడ చేరాను. ఆగస్టు 8 అందరినీ, దాదాపు 500 ఉంటారు, అందరినీ లైన్లో నుంచోబెట్టారు. ఆ డైరెక్టర్ గారు ఇప్పుడు అడుగుతున్నాడు, మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని. చాలామంది చేతులు ఎత్తారు యవనస్తులు. మేము చేతులు ఎత్తలేదు, దించమన్నాడు. బాప్తీసం తీసుకున్న వాళ్ళు వెళ్ళి కూర్చోండి అన్నాడు. మీరు చెప్పండి మీలో బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమందో. ఏమన్నా కొరవలు ఉండయండి, ఇంకా తీసుకోకుండా ఉండటానికి తీసుకోవాలి. హల్లెలూయా. గటక చెబుదాం అందరం హల్లెలూయా. సరే ఇప్పుడు తీసుకునే వాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తమన్నారు. చాలామంది చేతులు ఎత్తారు, నేను ఎత్తలేదు, నాకు తెలీదు దాని గురించి. నా పక్కన ఒక అబ్బాయి ఉండి తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తారు అన్నాడు. తీసుకోపోతే నిన్నింటికి పంపిస్తారు. ఇల్లేది, ఇంటికి పోతానికి ఇల్లేది, ఉండా 70 రూపాయలు పుడిసే ఇచ్చేసి వచ్చేసాము. ఇల్లు లేదు, ఎక్కడికి వెళ్ళాలి? అందుకని నేను చెయ్యెత్తాను. నేను చెయ్యెత్తానని నా భార్య కూడా చెయ్యెత్తింది. తీసుకెళ్ళారు. మీకు ఎక్కడిస్తారో తెలీదు, మాకు సముద్రంలో ఇస్తారు. మమ్మల్ని తీసుకెళ్లి సముద్రంలో ముంచారు, తీసుకొచ్చి వదిలిపెట్టారు. గ్రౌండు, ఇలాంటి గ్రౌండు, ఇలాంటి గ్రౌండ్ అవ్వటం వల్ల నాకేమి దొరకలేదు ఆడ. అంటే పాన్ పరాకులు కానీ, పేకాట ఆడేవాళ్ళు కానీ, ముందు తాగేవాళ్ళు కానీ ఎవరు లేరు కాబట్టి నేను మానుకున్నా, ఉంటే వాడేవాడినే. ఈ బాప్తీసం గీప్తీసం గురించి మనకేం తెలియదు కదా అసలు. అయిపోయింది, అట్నే కొనసాగుతుంది. అందరు ప్రార్థన చేయమంటుంటే నా దగ్గరికి రౌండ్ కూర్చోబెట్టి ఆ డైరెక్టర్ గారు ప్రార్థన చేయమంటుంటే నా ప్రార్థన సమయం వచ్చేసరికి లేచి వెళ్ళిపోతున్నాను నేను. ఆయన ఆఫీసు రూమ్కి పిలిచి తిడుతున్నాడు. ఆయన తిడతం బాగా నాకు అలవాటయి అలవాటైపోయింది.
చేయకపోతే ఏమంటాడు, పిలిచి తిడతాడు అంతే కదా అని నేర్చుకోవట్లేదు. అట్లే బ్రతుకుతున్నా. 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం, అది 2002 జనవరి 7వ తారీఖు మొదట ఆదివారం. మేము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళాలి. ఆదివారం చర్చికి తీసుకెళ్లకుండా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్న సౌండ్ సిస్టర్ని అదంతా ఇంకో ప్రాంతానికి మారుస్తూ మమ్మల్ని ఆ పని మీద పంపారు. టెంపోలో కొంత సౌండ్ సిస్టమ్ వేసుకున్నాం, నేను వాళ్ళల్లో ఒక అతను పెద్ద ఆయన, ఇంకా ఇద్దరు ట్రైనింగ్ అవుతున్న వాళ్ళు, మబ్బాయి ఆ టెంపోలో ఉన్నాం. అదంతా నల్లమల్ల అడవి, నేను తిరిగిన ప్రాంతమే. కొండ ఎక్కేటప్పుడు టెంపో బాగానే ఉంది, కొండ దిగేటప్పుడు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి. ఈయన నడిపి ఆయన పెద్దగా కేక, నేను కింద కూర్చొని ఉండను టెంపోలో, అడుగును వెనకాల కూర్చొని ఉండా, పెద్దగా కేకేస్తుంటే లెగిసి చూశా ఏంటని అడిగితే బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అన్నాడు. నాకు ఇప్పుడు మా అబ్బాయి సెంటర్ సీట్లో ఆడుకుంటున్నాడు, తననెళ్ళి వాటేసుకోవాలి అనిపించింది, వాటేసుకోలేకపోయాను, వెనకాలే నిలబడిపోయాను. నాకు తెలుసు నేను ఎక్కిన కొండలే, నేను దిగిన కొండలే. నాకు వాళ్ళకి తెలియదు, మిగిలిన ముగ్గురు తెలియదు, నేను ఎక్కిన కొండలే దిగిన కొండలే. జనమందరూ చూస్తున్నారు, బస్సులు ఆగిపోయినాయి, లారీలు ఆగిపోయినాయి, అదొక పెద్ద హైవే రూటు, అందరూ చూస్తున్నారు, కేకలేస్తున్నారు, వీళ్ళు ముగ్గురు కూడా కేకలేస్తున్నారు. ఇప్పుడు ఈ 8 నెలలు అక్కడే ఉంటున్నాను కదా, నేను జూలై నుంచి జనవరి దాకా ఆ సంస్థలోనే ఉంటున్నాను కదా. నీ బోటోళ్ళు వాక్యం చెప్పేటప్పుడు వింటున్నాను కదా, ఒక ఆయన చెప్పిన వాక్యం టెంపోలో గుర్తుకొచ్చింది, నాగటి మీద చెయ్యేసిన వాడు వెనక తొట్టు తిరిగి చూడకూడదన్న వాక్యం గుర్తుకొచ్చి నాకు ప్రార్థన చేత కదా, నేర్చుకోలేదుగా దొంగను కదా, లెగిసి అయ్యా ఈ ఒక్కసారికి కాపాడు, నేను మరలా వెనక్కి తిరిగి చూడను అన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నా బిడ్డనే దేవుడు ఆశీర్వదించాడు, నా ప్రార్థన విన్నాడు, వాళ్ళ ముగ్గురిని కనికరించాడు. మా టెంపో లోయలో పడబోతున్న టెంపో ఒక రాయి అడ్డం వచ్చి లెగిసి ఇటు పడిపోయింది. నేను వీళ్ళు కళ్ళు మూసుకొని ఉండరు ఇక చచ్చిపోతున్నానని డ్రైవర్ కళ్ళు మూసుకున్నాడు. నేను పెద్దగా కేకేశాను, ఆయన కళ్ళు తెరిచాడు. టెంపో రోడ్డు మీదకి వచ్చింది, లోయ వైపు నడపకుండా ఈ కొండ వైపు, కొండకు ఆనిస్తూ నడుపు, టెంపో ఆగిపోయిద్ది అని చెప్పాను. ఆయన కొండకు మోటిస్తూ టెంపోని కిందకు తెచ్చితలికి ఈ పక్క రేకులన్నీ లెగిసిపోయినాయి టెంపోకి. జనమందరూ మా దగ్గరికి వచ్చారు, దేవుడు మిమ్మల్ని కాపాడాడయ్యా, యేసు ప్రభు మిమ్మల్ని కాపాడాడయ్యా అన్నాడు. హల్లెలూయా. సంతోషం, దేవుడు కాపాడాడు, హ్యాపీ. ఇప్పుడు మా డైరెక్టర్ ఒక రాత్రి బెంగళూరు బైబిల్ కాలేజీకి వెళ్ళేవాళ్ళు ఎవరన్నుంటే నేను చేర్పించి చదివిస్తాను అన్నాడు. నేను తెలుగు కాలేజీ అనుకున్నాను, వాస్తవంగా తెలుగు కాలేజీ అనుకొని నేను వెళ్తాను అన్నాను. నీ భార్య పిల్లలంటే మీరుండరుగా సార్, మీరు చూడకపోతే మా చెల్లెల దగ్గర ఉంటారు సార్ అని చెప్పా. సరే అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఆయనేమనుకుంటున్నాడు, అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ కదా, ఈడు 10వ తరగతి తెలుగు తప్పానని చెప్పాడు సాక్ష్యంలో, ఈడికి సీట్ ఇవ్వరలేని ఆయన అనుకుంటున్నాడు. నేనేమనుకుంటున్నాను, తెలుగు బైబిల్ కాలేజే కదా, చేరి చదువుకుంటానని నేను అనుకుంటున్నా. తీరా అది ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ, ఇప్పుడు పాష్ గారి కొడుకు అక్కడే చదువుతున్నాడు ఇంగ్లీష్ బైబిల్ కాలేజీ. నాకుందేంది 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్టు, 10వ తరగతి పాస్ అయ్యే నెట్ట కట్ట కష్టపడి ఆ మార్కుల లిస్టే ఉంది జిరాక్స్. మిగిలిన సర్టిఫికేట్లన్నీ పోలీసులు పట్టుకెళ్ళిపోయారు మా ఇంటికి వెళ్ళిపోయి, అది కూడా ఒంగోలు ఏబిఎం కాలేజీలో చేరి కాలేజీ ఎగ్గొడితే అక్కడ ఉంది అది. నేను అక్కడికి వెళ్ళాను మే నెలలో. ఆ క్లర్క్ నన్ను గుర్తుపట్టి, ఏందన్నా ఇటు వచ్చావు, ఇంకా కేసులు ఉండే కదన్నా అన్నాడు. నేను పలాని క్యాంపస్లో ఉంటున్నాను, నాకు నా 10th క్లాసు జిరాక్స్ మార్కుల లిస్ట్ ఇస్తావంటే సాయంత్రం ఇస్తాను.

ఉండి డిగ్రీలుండి ఒక అబ్బాయికి గాస్పెల్ ఫర్ ఆసియా ఆ డిగ్రీ బీటీహెచ్ సర్టిఫికేట్ కూడా ఉంది. వీళ్ళు ఐదుగురు మిగిలిన నలుగురు నన్ను చూసి నవ్వుతున్నారు. మా డైరెక్టర్ వాళ్ళతో ఏం చెప్పాడంటే, మనం ఇక్కడ వద్దంటే అతడు బాధపడతాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ చేసేటప్పుడు వాళ్ళే రిజెక్ట్ చేస్తారు కదా సీటు, అందువలన వాళ్ళే తిప్పి పంపితే బాధపడకుండా ఉంటారులే అని చెప్పేసి నన్ను కూడా తీసుకెళ్ళారు. నేను వెళ్ళేటప్పుడు నా బట్టలన్నీ తీసుకెళ్తాంటే వీళ్ళు నవ్వుతున్నారు, ఎందుకు ఇన్ని బట్టలు అంటున్నారు. అక్కడ వాడుకోవద్దా ఇక్కడ ఏం నేను మా చెల్లెల్ని పిలిచి నా భార్యని నా పిల్లోడిని మా చెల్లెలు చేతిలో పెట్టి నేను ఇంకా బెంగళూరు వెళ్ళిపోయా. వెళ్ళిపోతే మమ్మల్ని తీసుకెళ్తానికి సంస్థలో నుంచి ఒక ఆయన వచ్చి ఫస్ట్ ఏం పేరే అని అడుగుతాడు, నిన్ను పేరు చెప్పు అన్నాడు. తర్వాత ఎక్కడి నుంచి వచ్చావంటాడు, ఆంధ్ర నుంచి వచ్చానని చెప్పు అన్నాడు. నాకు అర్థమైందన్నా ఆయన ఏం అడిగినా నేను చెప్తానంటున్నా. ఏమనుకుంటున్నా నేను ఇప్పటిదాకా తెలుగు అనుకుంటున్నా. కాదు నాయన, ఇది ఇంగ్లీష్ బైబుల్ కాలేజ్, ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజ్ అన్నాడు. చెమటలు పోసిని ఎప్పుడో 87 88లో 10వ తరగతి చదువుకున్న వాడిని 2002లో ఇంగ్లీష్ బైబుల్ కాలేజీకి వెళ్ళి ఇంగ్లీష్ మాట్లాడమంటే ఏమన్నా ఉందా? సరే వాళ్ళు పిలవటం నన్నే పిలిచారు ఫస్ట్. ఇక వెళ్ళి ఎదురుగా కూర్చున్నా. ఆయన నాలాగా చక్కగా నల్లగా ఉన్నాడు. ఆయన తమిళ అతను, ఇంగ్లీష్లో ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ పేరు అడిగాడు, చెప్పాను. ఈయన చెప్పాడుగా నాకు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడని. రెండో క్వశ్చన్ అడిగాడు, ఆయన ఏం అడిగినా కానీ నేను ఇదే చెప్పాను. మూడో క్వశ్చన్ అడిగాడు, ఇక నాకు తెలియలే. నాకల్లి చూస్తా ఆయన కిటికీకల్లి చూస్తున్నాడు, నేను ఆయన కల్లి చూస్తా కిటికీకల్లి చూస్తున్నా. అంటే దేవుడు మనం ఎన్ని చేసినా ఆయన కృప ద్వారా మనల్ని ఆశీర్వదించాలి అంటే ఆయన ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఆ బైబుల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ చేసిన తెలుగు అబ్బాయి సర్టిఫికేట్ కోసం వచ్చాడు. ఆ రోజు ఆ కిటికీలో గుండె చూడగానే ఆ అబ్బాయి కనపడ్డాడు తనకి. తన్ను పిలిచాడు, తన్ను పిలిచి ఇంటర్నేషనల్ బైబుల్ కాలేజీలో తెలుగు ఇంటర్వ్యూ నాతో. ఆయన ఇంగ్లీష్లో అతను అడగటం, అతను తెలుగులో నన్ను అడగటం, నేను తెలుగులో అతనికి సమాధానం చెప్పటం, అతడు ఇంగ్లీష్లో అతనికి సమాధానం చెప్పటం. ఎవడన్నా సీట్ ఇస్తాడా? ఇది అయ్యే పనేనా? ఇంకా ఆఖరికి ఆయన అన్నాడు, అసలు ఏమి రావట్లేదు కదా, సీట్ ఎత్తేస్తాను అన్నాడు ఆయన. ఈయన నాతో అదే మాట చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, అంటే మొదటి నుంచి మొండిగా బ్రతికినోండి కదా, అక్కడ కూడా మొండిగానే మాట్లాడాను, ఇదిగో ఆయన నాకు బైబిల్ నేర్పాల్సిన అవసరం లేదు, తెలుగులో నేను బైబిల్ నేర్చుకుంటాను, ఇంగ్లీష్ నేర్చుకోవటానికి వచ్చాను, కుటుంబాన్ని వదిలిపెట్టుకొని ఆయనకు ఆ విషయం చెప్పు, ఇస్తే ఇంగ్లీష్ నేర్చుకుంటాను లేకపోతే ఇంటికి వెళ్తానని చెప్పు అని సీరియస్గా చెప్పా. ఈ అబ్బాయి కూడా నేనెంత సీరియస్గా చెప్పానో అతనికి అంత సీరియస్గా చెప్పాడు. రెడ్ పెన్ను గ్రీన్ పెన్ను రెండు పెన్నులు చేతిలో ఎట్లా తిరుగుతున్నాయి. ఈ మాట చెప్పిన తర్వాత ఒక నిమిషం తీక్షణంగా నా వైపు చూసి రెడ్ పెన్ను అక్కడ పడేసేసాడు, గ్రీన్ పెన్తో సంతకము చేశాడు. బయటకు వచ్చా, దిగులు మెదలకుండా వచ్చా బయటికి. ఇంకా మిగిలిన నలుగురు నవ్వుకుంటున్నారు, ఏమని ఈయన తిప్పని పేరు ఈయన. మనకంతేగా ఒకటి చెడిపోతున్నాడంటే బలి సంతోషపడతాం మనం. అసలు ఈ వీళ్ళు నలుగురు నవ్వుకుంటున్నారు. ఇంకో వాళ్ళ నలుగురిని పిలిచారు. వాళ్ళలో గాస్పెల్ ఫర్ ఆసియా ఏసియా సర్టిఫికేట్ ఉండే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. మిగిలిన ముగ్గురిని ఇంటికి పంపాడు. నేను బైబిల్ కాలేజ్ అనుకుంటే ఈ సంస్థలాగే అన్నం గిన్నం అన్నీ పెట్టి బాగా చూస్తారేమో అనుకుంటున్నా. సంవత్సరానికి 17,000 ఫీజు కట్టాలంట. ఎంత కట్టాలి? ఇప్పుడు 100,000 రూపాయలు, ఇప్పుడు 100,000, అప్పుడు సంవత్సరానికి 17,000 కట్టాలి. నా భార్య నా చెల్లెలింట్లో కాపురం చేస్తుంది, నువ్వు అత్తగారి దగ్గరే కాపురం చెయ్యవు. నా చెల్లెలింట్లో ఆడబిడ్డ దగ్గర నా భార్య 3 సంవత్సరాలు కాపురం చేయాలా? నేను ఇక్కడ సంవత్సరానికి 17,000 ఫీజు కట్టి నేను ఇక్కడ చదవాలా? సబ్బులు కొనుక్కోవాలా? పేస్ట్ కొనుక్కోవాలా? పేపర్లు కొనుక్కోవాలా? పెన్నులు కొనుక్కోవాలా? విపరీతమైన చలి రగ్గులు కొనుక్కోవాలా? ఇవేమీ లేవు నాకు. ఒక వారం రోజులుండి బ్యాగ్ సర్దుకొని దిగి వస్తున్నా. తెలుగు స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అక్కడ. ఇక్కడ రాజమండ్రి ధవళేశ్వరం ఎలీషా గారు అబ్బాయి,
జా

జాషువ కాలేపల్లి అనే ఆ అబ్బాయి అప్పుడు అక్కడ చదువుతున్నాడు. మన్నా మినిస్ట్రీస్ డైరెక్టర్ గారి కొడుకు స్పజ్జిన్ రాజు గారి కొడుకు ఆ సమయంలో అక్కడ చదువుతున్నాడు. లివింగ్ ఫెలోషిప్ డైరెక్టర్ గారి కొడుకు ఆయన కూడా అదే సంవత్సరం అక్కడ చదువుతున్నాడు. నేను దిగు వస్తుంటే ఏందన్నారు. అప్పుడు వాళ్ళకి చెప్పా నా సాక్ష్యం, నా పరిస్థితి అబ్బాయి, నేను సంవత్సరానికి 17,000 ఫీజు అడగట్టాను, ఈ పెన్నులు పేపర్లు ఇవన్నీ నేనే అడగొనుక్కున్నాను, నా వల్ల కాని పని. అంటే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు చదువుకోవాలని ఇష్టపడుతున్నావా అన్నారు. అన్న సరే బ్యాగు లోపల పెట్టు అన్నారు. బ్యాగు నమ్ముతా నేను, బ్యాగు లోపల పెట్టా. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, నేనే వాడేవాడిని, సొంతూరు వాడేవాడిని. వాళ్ళు మైసూర్ శాండ్లు చింతాళ్ళు అవి వాడేవాళ్ళు. వాళ్ళే సబ్బు కొనుక్కున్నారు, ఆ సబ్బు నాకు కొనిచ్చారు. వాళ్ళే పేపర్లు వాడారు, ఆ పేపర్లు నాకు తెచ్చిచ్చారు. వాళ్ళు ఆడిన పెన్నులు నా బట్టలు ఇస్తారు చేయించారు, నాకు ఛార్జీలు పెట్టుకున్నారు, అన్నీ చూశారు. 3 సంవత్సరాలు నేను బైబిల్ కాలేజీలో ఉండగలిగాను, దేవుడికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇప్పుడు ఫీజు కట్టాలిగా, ఆఫీస్కి పిలిచారు ఫీజు కట్టమన్నారు. నేను ఇక ట్రాన్స్లేషన్ని తీసుకెళ్ళాను, నాకు ఇప్పుడు కూడా సరిగ్గా ఇంగ్లీష్ రాదు, ముద్దోండి అన్నమాట నత్తోండి కూడా. ట్రాన్స్లేషన్ తీసుకెళ్ళి నేను తెలుగులో చెబుతాను ఆఫీసులో, ఇదిగో నేను ఫీజు కట్టను, నా దగ్గర డబ్బులు లేవు కడతానికి, నా పరిస్థితి ఇది, ఏదన్నా పని ఇవ్వండి చేస్తానంటే, వాళ్ళు డ్రైనేజీ పని ఇచ్చారు నాకు. ఏం పని ఇచ్చారు? డ్రైనేజీ పని ఇచ్చారు. 3 సంవత్సరాలు నేను డ్రైనేజీ బాగు చేసి బైబిల్ కాలేజీ చదువుకున్నాను. నిన్న ఏదన్నా పాస్టర్ గారు ఇక్కడ చిన్న పని చెబితే, ఏదన్నా ఒక మురికి పని ఏదన్నా చెబితే ఇదే అని ముఖం చిట్లిచ్చుకుంటావు. నేను 3 సంవత్సరాలు డ్రైనేజీ పని చేశా. 2వ సంవత్సరంలో తెలుగు వాళ్ళకి తగాదలు వచ్చి, స్టూడెంట్స్కి తగాదలు ఆడుకుంటారు, తగాదలు వచ్చి నన్ను పక్కన పెట్టేశారు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా నేనేం చేయాలా? చదువుకోవాలిగా, 1 సంవత్సరం అయిపోయిందిగా, 2వ సంవత్సరం చదువుకోవాలిగా. వీళ్ళు తగాదలు ఆడేది ఎవరు పెన్నులు కొని పెడతలేదు, ఎవరు పేపర్లు కొని పెడతలేదు. ఇక ఏం చేయాలో అర్థం కాక సైలెంట్గా ఉంటున్నా. ఆ కాలేజీ డైరెక్టర్ పిలిచి ఆదివారం, ఇంకో అయ్యగారులు ఉండరు ఇక్కడ, మీరందరూ అయ్యగారులేనా, పాస్టర్ గారులేగా, దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. నేను చేసిన పనులు చెబుతాను, నన్ను క్షమించాడు దేవుడు, మీరెవరూ చెయ్యొద్దు. ఆయన పిలిచి నన్ను ఆదివారం కానుకలు లెక్కేసి వైట్ పేపర్ మీద రాసి ఎంత వచ్చినాయో రాయమన్నాడు. నేను ఆదివారం కానుకలు తీసుకెళ్తాం ఆఫీస్ రూమ్లోకి, కానుకలు లెక్కేయటం, దాంట్లో 200 తీసుకోవటం, మిగిలిన కానుకలు అక్కడ పెట్టి రావటం. దేనికి 200? వాళ్ళు కొని పెడతలేదుగా నాకు అని డైలీ చేసేవాడిని కాదు, అవసరమైనప్పుడే అని చేసి మళ్ళా నేను నా అంతటికి నేనే వాక్యాన్ని అడ్డం పెట్టుకుని, మనం కూడా చాలాసార్లు వాక్యాన్ని అడ్డం పెట్టుకుంటాం తెలియక. దావీదు సముఖపు రొట్టెలు తినలేదా? వెళ్ళి ప్రధాన యాజకుడు తినాల్సిన రొట్టెలను దావీదు వెళ్ళి తెచ్చుకొని తినలేదా? దావీదుని క్షమించలేదా దేవుడు? నేనేమన్నా నా ఇంటి కోసం దొంగతనం చేస్తున్నానా, చదువుకోవటానికి కోసమే కదా అని అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ఆ సంవత్సరం అంతా అప్లై చేశాను. మళ్ళీ 3వ సంవత్సరం నేను రాలా, ఆగిపోయాను. ఇంకా దొంగతనం చేయాలనిపించలేదు, బాధ అనిపిస్తుంది, ఆగిపోయా. అప్పుడు తెలుగు వాళ్ళందరూ మళ్ళీ ఫోన్ చేశారు, ఏంది రావట్లేదని. ఒరా మీరేమి కొట్టుకొని చస్తరి, నా దగ్గర ఏమి డబ్బులు లేకపోయా, ఈ సంవత్సరం అంతా నేను కానుకలు దొంగతనం చేసి చదువుకున్నాను, నేను ఇక చేయలేను అలా, అందువలన దయతో నన్ను క్షమించండి రానంటే, లేదులే అందరం కలిసిపోయాం రా అంటే అప్పుడు వెళ్ళా. 3వ సంవత్సరం అయిపోయింది. 3వ అయిపోయేటప్పుడు అందరు చెప్పుకుంటున్నారు, నేను వెళ్ళి మా నాన్నగారు సేవ చేస్తాను, నేను వెళ్ళి అక్కడ మాకు బ్రాంచీలు ఉండే అక్కడ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలా? మా చెల్లెలది చిన్న పూరిళ్ళు, ఇప్పుడు నా భార్య పిల్లోడు ఆడుంటున్నారు, నేను ఎక్కడికి వెళ్ళాలా అని జనవరిలో మొదలుపెట్టా. ఫిబ్రవరిలో గ్రాడ్యుయేషన్ అయితే 2వ తారీఖున మొదలుపెట్టా. ఉపవాసం ఉంటాం 40 రోజులుండ, 39వ రోజు దేవుడు మాట్లాడాడు, వారిలో ఒంటరైన వాడు 1,000 మంది అగును, ఎన్నికలేని వాడు బలమైన జనమగును, యెహోవా నగు నేను తగిన కాలమున నీ కార్యములను త్వరపెడతాను, నీ సూర్యుడి కష్టమించడు, నీ చంద్రుడి క్షీణించడు అన్న వాక్యముతో దేవుడు నన్ను మాట్లాడి బలపరిచాడు. లెగిచాను, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, నాకు కూడా గ్రాడ్యుయేషన్ ఇచ్చారు, సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకేం చేసుకోను సర్టిఫికేటు, సర్టిఫికేటు ఇవ్వలేదు. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, సంతోషంగా వచ్చాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా మేము మా చెల్లెలు ఇంట్లో సరిపోం, వాళ్ళది చిన్న పూరిళ్ళు, వాళ్ళకి 3 పిల్లలు,
మేము మళ్ళా అద్దెకి వెళ్ళిపోయాం. చిన్నగా అద్దెకి వెళ్ళిపోతే ఇప్పుడు నా భార్య కూలి పనులకి వెళ్తుంది. మళ్ళక కూలి పనికి వెళ్ళి రోజు నాట్లకి కలుపులకి కోతలకి కూలి పనికి వెళ్ళి నన్ను నా పిల్లవాడిని పోషిస్తుంది. నేను కూడా పనికి వెళ్తాను అంటే సేవ లేదు. నేను కూడా పనికి వెళ్తానమ్మా అంటే నువ్వు వద్దులే పనికి, దేవుడు సేవ ఇచ్చిందాక నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని చెబుతుంది. ఇట్లాంటి దూర ప్రాంతంలో బాపట్లకి చివర ఒక గవర్నమెంట్ భూమి ఉంటే అందరు ఇల్లు వేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి చిన్న ఇల్లు వేసుకున్నాం. మా ఇల్లు దాటిన తర్వాత ఇక అన్నీ ఒరిచేయలేనన్నమాట. నేను 2005లో అక్కడ ఇల్లు వేసుకొని 2010 దాకా కోతలు కోసిన తర్వాత మాకు బాత్రూమ్ కూడా ఉండేది కాదు. చెమ్మో ఒకటి తీసుకొని చాలల్లోకి వెళ్ళిపోయేవాడిని. ఒరి చాలల్లోకి వెళ్ళి కోతలన్నీ అయిపోయిన తర్వాత కుప్పలు వేసిన తర్వాత ఒరి చాలల్లోకి వెళ్ళి ఆ చాలల్లో తిరుగుతూ ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అడవిలో ఎన్కౌంటర్లో పోయినా పోయేవాడిని. బయటకు వచ్చిన తర్వాత చాలా కేసులు అయినాయి. అక్కడ పోయినా పోయేవాడిని. ఇవన్నీ తీసుకొచ్చావు, ఇప్పుడు ట్రైనింగ్ అని చేయించావు, అక్కడేమో బైబిల్ కాలేజీలో వాగ్దానం ఇచ్చావు, ఇక్కడికి వస్తే మందిరం లేదు అని ఆ చాలల్లో తిరుగుతా ఏడుస్తూ ఒక్క మందిరమే అనేవాడిని. ఒక మందిరమే ప్రభు చాలు అనేవాడిని. 5 సంవత్సరాలు ఏడ్చిన తర్వాత నేను ఏ వరిశాలలో అయితే తిరిగి మందిరం అడిగానో అదే వరిశాలల్లో దేవుడు నాకు 1.5 సెంటుల ఇచ్చాడు మందిరానికి. దేవుడు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్తాం అందరం చెప్తాం. అది ఎట్లా వచ్చిందంటే మందిరము రోడ్ ఎక్స్టెన్షన్లో కొంతమందికి ఇల్లు పోయింది, వాళ్ళకి స్థలాలు ఇస్తూ నేను ఆ గట్టు మీద కూర్చొని ఉండ స్థలాలు ఇచ్చే రోజు. ఏంది ఇదంతా జరుగుతుందంటే స్థలాలు ఇస్తున్నారు గవర్నమెంట్ అంటే, నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నా బ్యాక్గ్రౌండ్ చెప్పి నేను ఇట్లా రక్షించబడ్డానండి, 1.5 సెంటుల ఇస్తే వాళ్ళతో పాటు మందిరం కట్టుకుంటానంటే ఆ 1.5 సెంటుల స్థలం ఇస్తే ఆ 1.5సెంటుల మందిరం కట్టాను. నాకు గురువు లేరండి, నేను ఏ చర్చికి వెళ్ళలేదు, గురువు లేడు. అందువలన జాగ్రత్తగా ఆ మందిరాన్ని నాకు ఇప్పుడు కూడా సంఘం అయిన తర్వాత మందిరం కట్టలేదు. నేను మందిరం కట్టుకున్న తర్వాతే విశ్వాసులు మందిరానికి రావటం మొదలుపెట్టారు. దేవుడు నన్ను అట్లా ఆశీర్వాదించుకుంటూ వచ్చాడు. ఈ మందిరం కట్టానుగా వాళ్ళెవరో తెలియదుగా, అక్కడ ఉంటున్న వాళ్ళు ఆ స్థలాలు ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలియదుగా, నేను అప్పులు చేసి మందిరం కట్టాను. ఈ మందిరము 2010 ఫిబ్రవరి 11వ తారీఖున ఇస్తే 9 జూలై వరకు ఆ చిన్న రేకుల షెడ్డుని కడతానే ఉండ, డబ్బులు లేక కడతానే ఉండ, చివరిలో ఈ విశ్వాసులు అలవాటైపోయి ఒక ఆమెను అడిగాను, అమ్మా డబ్బులుంటే ఓ 15,000 ఇవ్వు, ఈ రేకులు వేసేస్తాను అంటే ఆమె వస్తువులు ఇచ్చింది, బంగారపు వస్తువులు ఇచ్చింది. 15,000కి తాకట్టు పెట్టి రేకులేసి 9 జూలై మందిరం ఓపెన్ చేశాను 2010 జూలై 29. ఆమె ఇచ్చినప్పుడు సంతోషంగానిచ్చింది. 4-5 నెలల తర్వాత ఇక డిసెంబర్లో జనవరిలో మొదలుపెట్టింది అడగటం. 15,000 అసలు సమకూరట్లేదు నాకు. 15,000 ప్లస్ పెట్టిన కానించి వడ్డీ కట్టాలి 18,000 దాకాని నాకు సమకూరట్లేదు. ఆమె రోజు అడుగుతుంది, మన చర్చి విశ్వాసి ఆమె రోజు అడుగుతుంది, కొద్దిగా టైం ఇవ్వమంటే ఏడుస్తుంది, విశ్వాసులందరికీ చెబుతుంది నువ్వెందుకు ఇచ్చేది, నువ్వెందుకు ఇచ్చావు అనేవాళ్ళు కొంతమంది, ఇస్తాళ్ళు అనేవాళ్ళు కొంతమంది. ఒక్కోసారి ఆమె బాధ భరాయించలేక నేను ఏదో ఒక పాస్టర్ని మందిరానికి పంపి వాక్యం చెప్పిరాయ్యా నాకు బాగలేదని అబద్ధం ఆడి ఇంట్లో పొనుక్కునేవాడిని. ఆమె బాధ భరాయించలేక మే నెల వచ్చింది. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, మాలుందా అన్నాడు ఫోన్ చేసి ఒక అబ్బాయి. మాల్ అంటే బంగారం, దొంగ బంగారం. ఉంది అన్నాను నేను. ఏమన్నానమ్మా? ఉంది అన్నాను. రేపు రావచ్చా అన్నాడు. రా అన్న. ఎక్కడికి రావాలి అన్నాడు. సెంటర్ పేరు చెప్పా. పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. మేము ఇదంతా కోడు భాష అన్నమాట, పార్టీ అంటే కొనుక్కునేవాడు. పార్టీని కూడా తీసుకొస్తాను అన్నాడు. ఆ పార్టీ గట్టివాడేనా అన్నా నేను. గట్టివాడేనా అన్నాడు. వచ్చారు, ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాం. ఎంత తెచ్చావన్నా? 65,000 తెచ్చానన్నాడు. ఇసిరేసా 65,000. అప్పటికేం చేస్తానన్నమ్మా నేను? సేవ చేస్తున్నా. ఏం చేస్తున్నాను? సేవ చేస్తున్నా. 65,000 ఇసిరేసా. ఇదేమన్నా పొగాకు కూరగాయలు బేరం అనుకుంటున్నావా? సగం సగం కడతానికి పిచ్చ కేసులు పిచ్చ పరిస్థితులు బాగలేవు, అవసరం లేదు వెళ్ళిపో, ఏం తిట్టటువంటి తెచ్చావని ఈడి మీద అరిచా. సార్ సార్ సార్
రేపు తీసుకొస్తాను సార్ మిగిలిన డబ్బులు, ఇవి ఉంచుకోండి సార్ అంటున్నాడు. సరే అవి తీసుకొని జేబులో పెట్టుకున్నా, తీసుకొని జేబులో పెట్టుకొని రేపు రండి అన్నా. రేపు రండి అంటే ఈ మాల్ ఉందా అని అడిగినోడు నాకు తెలిసినోడు. రేపు రండి అంటే రేపు వచ్చారు. నేను ఈ సిమ్ మార్చేసాను, వేరే సిమ్ తీసుకున్నాను. ఆ దొంగతనానికి ఆ డబ్బులు తెచ్చుకోవటానికి వెళ్ళాను కదా, ఆ వస్త్రాలు మా ఇంటి మొత్తం మా ఇల్లు దిగంగానే చేయలేగా ఒరిసేలేగా మే నెల రాత్రిపూట ఆ వస్త్రాలన్నీ కాల్చేసాను. అంటే పాపం చేసి వస్త్రాలు కాల్చుకుంటే సరిపోయిద్దా, హృదయం మారాలి కదా. అబ్బాయికి ఫోన్ చేశా, అబ్బాయి నాకు 18,000 అవసరం, అవి తీసుకొని మిగిలిన డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నాకు అవసరం లేదు, నా దగ్గర మాల్ లేదని కూడా అతనికి తెలిసి అడిగినోడికి. అంటే అతను సరేనన్నాడు, వాళ్ళ భార్య అకౌంట్ ఇచ్చాడు. తెల్లారి పొద్దున 18,000 తీసుకొని మిగిలిని వాళ్ళ అకౌంట్లో వేసా. వేసేసి ఈమెకి బాకీ కట్టి బంగారం తెచ్చిచ్చి ఇంకా మందిరంలోకి వెళ్ళి కూర్చున్నా. ఇక 7 రోజులు మందిరంలో నుంచి బయటికి రాలా. దావీదు గుర్తుకొస్తున్నాడు, ఏమని 7 రోజులు దావీదు ప్రార్థన చేసినా కానీ దేవుడు దావీదుని ఊరుకోలేదు. అబ్బే కుదరదు దావీదు అన్నాడు, ఇప్పుడు నన్ను కూడా కుదరదు అంటాడేమో, దొంగ పాష గారు దొంగ బంగారం పాష గారు అంటాడేమో, నా బ్యాక్గ్రౌండ్ అంతా బయటపడిపోయిద్దాము, లేనిపోయిన కేసులన్నీ వచ్చి నెత్తిన పడతాయాము, ఇది జరిగితే చచ్చిపోదాం, ముందుదాకా చచ్చిపోదాం, ఈ అంత అవమానం పడే కన్నా అని 7 రోజులు మందిరంలో కూర్చుంటే కృపగలిగిన దేవుడు కదా, ఆయన కనికరించాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. కనికరించిన తర్వాత ఇప్పుడు మరలా అక్కడ నుంచి 10 నుంచి 20 వరకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఏమని ప్రార్థన చేయటం, ప్రభువా నేను బెంగుళూరులో ఉన్నప్పుడు నేను మెట్లెక్కి చర్చిలోకి వెళ్ళి ఆ పులిపీట మీద నుంచొని వాక్యం చెబుతున్నాను కదా, ఆ మందిరం ఏది మరి ఈ మందిరం ఇచ్చేవు నువ్వు అని ప్రార్థన చేస్తున్నా. దేవుడు ఎప్పుడు మందిరం ఇస్తాడమ్మా, దేవుడు ఎప్పుడు ఆశీర్వాదిస్తాడు, నమ్మకంగా ఉంటే కదా. ఇన్ని వంకర పనులు చేసి నేను సేవ చేస్తుంటే దేవుడు ఆశీర్వాదిస్తాడా? ఆశీర్వాదించాల. 10 సంవత్సరాలు ఆపాడు. 2020 జనవరిలో దేవుడు ఏదైతే చేపించాడో మందిరం, ఆ మందిరాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పటికే 1,00,000 అయిపోయింది, 1,00,000 అయింది మందిరానికి. ఇంకొక 25 లక్షల రూపాయలు పని ఉంటుంది మందిరానికి. ఇప్పుడు చేయను దొంగతనం, అప్పుడు క్షమించడని ఇప్పుడు క్షమిస్తాడా? మరలా చేసుకుంటూ వెళ్తుంటే ఊరుకుంటాడా? అయిన రోజే అయ్యిద్ది, ఏమవుదు, దేవుడు కనికరిస్తాడు. అందువలన నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే, దేవుడు మనకి ఓ మంచి జీవితం ఇచ్చినప్పుడు తిరిగి ఆయనకి ఇవ్వగలిగితే ఆ జీవితాన్ని ఇప్పుడు చాలా కేసులు ఉండేగా బెంగళూరు నుంచి వస్తున్నాను, బైబిల్ కాలేజీ నుంచి. 2003 డిసెంబర్ 22వ తారీఖున పోలీసులు పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు. వెళ్ళగానే ఎస్ఐకి నన్ను చూడగానే కోపం వచ్చింది. ఒక దెబ్బేసాడు, ఇన్నాళ్ళు ఆడుండవరా అన్నాడు. సార్ అన్నీ మానుకున్నాం సార్, పెళ్ళయింది సార్, అప్పుడు ఫోన్లు కూడా లేవు నాకు, పెళ్ళయింది సార్, ఒక పిల్లోడు సార్, బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను సార్ అంటే, ఒరే ఈ వేషాలు ఎప్పుడు నుంచి రా అన్నాడు. సార్ మారాను సార్ అన్న. నాతో పాటు ఇంకొక అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడు అనకాపల్లిలో సేవ చేస్తున్నాడు, ఆ అబ్బాయి గుంటుంది. ఆ అబ్బాయిని కూడా పట్టుకున్నారు పోలీసులు. పట్టుకునేటప్పుడు వాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారో నాకు తెలుసు, అతనికి తెలీదు ఎందుకు పట్టుకుంటున్నారు. అతడు అటు ఇటు ఊగాడు, అతన్ని 2 దెబ్బలు కొట్టారు, తీసుకెళ్ళి జీబులు వేసారు. చెరొక రూమ్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఇంటర్వ్యూ చేసి నా దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారంటే, పోలీసులు ఆడన్నీ చెప్పేశారు రా నీ గురించి, ఇక నువ్వు చెబితే నిన్ను కొట్టకుండా స్టేషన్కి కోర్టుకి అప్పచెప్తామన్నారు. నేను అప్పుడు నవ్వాను, సార్ వాడికి నా సొంత పేరే తెలియదండి, వాడికి నా సొంత పేరే తెలియదు, నా గురించి ఏం చెప్తాడు, 3 సంవత్సరాలు నేను నీతో స్నేహం చేస్తూ నీకు నేను సొంత పేరు చెప్పలా అంటే అంత కఠినంగా ఉంటా. ఒక గ్రామంలో నాకు తెలిసిన అమ్మాయి ఉందని 4 రోజులు మోగోడుగా బ్రతికా నేను మాట్లాడకుండా. ఒక్కరోజు ఆగిద్దా నీ నోరు, 2 నిమిషాలు ఆగిద్దా నీ నోరు, గైగైగైగైనా మాట్లాడతాం మనం. నేను 4 రోజులు మోగోడుగా ఉండాను, నాకు తెలిసిన అమ్మాయి ఉందని ఆ ఊర్లో. నేను ఎట్టయినా బ్రతకాలి, నేను చచ్చిపోకూడదు, ఆత్మహత్య చేసి చాలామంది
పిరుకోళ్ళు ఊరకనే ఆత్మహత్య చేసుకుంటారు చిన్న చిన్న విషయాలకి. ఆత్మహత్య చేసుకునే పని అయితే ఇప్పటికి నాకు 54 సంవత్సరాలు, 54 సంవత్సరాలకి చేసుకున్నా కానీ నాకు ఇంకా తీరదు అన్ని సమస్యలు నాయి, అన్ని సమస్యలు నాయి. సార్ ఆడికి నా పేరే తెలియదు సార్, నా గురించి ఏం చెప్తాడంటే అప్పుడు ఎస్ఐ ఇంకో దెబ్బేసి 3 సంవత్సరాలు వాడు రూమ్లో ఉండవరా నువ్వు, కలిసి కనీసం పేరు ఎట్లా చెప్పలేదురా వాడికి నువ్వు అంటే నేను చెప్పను, అసలు నేను చెప్పను, అవసరమైతే మాట్లాడతాను లేకపోతే సైలెంట్గా ఉంటాను. మనకెందుకు మిగిలిన విషయాలన్నీ వాళ్ళు వదిలిపెట్టారు. దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు, ఏడ్చాను ఆ రాత్రి, ఆ రాత్రి ఉంచుకున్నాడు ఏడ్చాను. ఏంటి ప్రభు అంటే, రే చిన్నదానికి గొడవ ఏడుస్తావేంటి, అన్నీ జ్ఞాపకం చేశాడు. రీలు గదిలినట్టు ఎన్కౌంటర్లు జరిగేటప్పుడు పోలీసు గుండ్లు ఇటుపక్కగా వెళ్తున్నప్పుడు, అయితే హత్యా రాజకీయాల్లో తిరిగినప్పుడు, ప్రత్యర్థులు దాడులు చేసినప్పుడు, అవన్నీ జ్ఞాపకం చేసి దేవుడు అన్నిట్లో నుంచి తీసుకొచ్చాను, ఈ కొద్దిగిలో నుంచి నిన్ను తీసుకురాలేనా అని చెప్పేసి దేవుడు ఆ రాత్రి నాతో మాట్లాడి తెల్లారి 11 గంటలకి ఏ ఆధారం లేకుండా అతన్ని నన్ను ఇద్దరిని వదిలిపెట్టారు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. ఒక మాట చెప్పి నా సాక్ష్యాన్ని ముగించి కొద్దిసేపు వాక్యం చెప్తాను. ఆమె నాతో వచ్చిందని చెప్పాను కదా, నా భార్య 1998లో, ఎప్పటికీ ఆమె వాళ్ళు పుట్టింటికి వెళ్ళలేదు, వాళ్ళు తీసుకెళ్ళలేదు, నాతో పాటు వచ్చిందని వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఇప్పటికే 98 నుంచి ఇప్పటికే ఎన్ని సంవత్సరాలు, ఇప్పటికే నేను ఆమెకు తండ్రినయ్యాను, ఆమెకు తల్లినయ్యాను. ఆమెకు అక్క చెల్లెళ్ళనయ్యాను, అన్నదమ్ములనయ్యాను. అన్ని పాత్రలు పోషించి ఆమెకు పుట్టింటి దిగులు లేకుండా చేశాను నేను. చాలామంది మగపిల్లలు ఏదో నమ్మి, మనల్ని నమ్మి మన దగ్గరికి వస్తేనో, లేకపోతే మనల్ని నమ్మి తల్లిదండ్రులు మన చేతుల్లో పెడుతున్న పిల్లల్ని కొట్టి చిన్నదానికి పెద్దదానికి హింసిస్తారు, కానీ ఆడపిల్లల్ని అట్లా చేయకూడదు. నీ తల్లిలాగా, నీ చెల్లిలాగా ఎప్పుడైతే నీ భార్య వైపు చూస్తావో, ఎప్పుడైతే నీ కోడల వైపు చూస్తావో నువ్వు, ఆ కుటుంబం వరిదిల్లిద్ది. కోపడతాను నేను కూడా, కానీ ఎప్పుడు కొట్టను. ఇప్పటికే ఆమె పుట్టింటికి వెళ్ళలేదు, ఆమె పడ్డ కష్టాలన్నీ, ఆమె పడ్డ అవమానాలన్నీ, ఆమె మా పెద్దబ్బాయి పుట్టే రోజుల్లో 98లో మాకు ఇల్లు లేదు. వర్షాకాలం వస్తే సూర్య కింద మంచం లేపుకొని సూర్య కింద కూర్చునేవాళ్ళు, నా కాళ్ళ మీద పనుకునేది ఉండలేక కూర్చోలేక ఎక్కువసేపు వర్షం తగ్గిన దాకా నా కాళ్ళ మీద పనుకునేది. అట్లా 15 రోజుల తర్వాత మా అబ్బాయికి జన్మనిచ్చింది. ఆమెకి పండగ చేసుకొచ్చిన వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం కొనుక్కున్న తర్వాత నేను అడిగేవాడిని ఏం తినాలనిపిస్తుందమ్మా అని, అప్పుడు చెప్పేది ఏదో ఒకటే పలాందని వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి కొనుక్కొచ్చి ఇచ్చేవాడిని. ఆడపిల్లలు కూడా చిన్నదానికి పెద్దదానికి కుటుంబంలో హింసించకూడదు, ఓర్చుకోవాలా. మా చెల్లెల దగ్గర, ఆడబిడ్డ దగ్గర ఎవరన్నా కాపురం చేస్తారా 3 సంవత్సరాలు? నా భార్య చేసింది ఆడబిడ్డ దగ్గర 3 సంవత్సరాలు కాపురం. అంటే మా చెల్లెలు ఎంత మంచిది, ఏమి ఎంత మంచిది. నువ్వు ఎంత ఓర్చుకుంటే దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మా అబ్బాయి సివిల్స్ చదువుతున్నాడు, అయిపోయింది. ఒక ఎగ్జామ్ రాశాడు, ఫిలిమ్స్ ఏదో ఉంటుంది కదా అది రాశాడు. నా మందిరం మొదటి స్లాప్ అయిపోయింది, 2వ స్లాప్ అవ్వట్లేదు, బాల్కనీ అవ్వట్లేదు. ప్రార్థన చేస్తున్నాను రోజు రాత్రి ఏడుస్తున్నాను. ఒకరోజు దేవుడు ఏంట్రా నీ గొడవ అన్నాడు. అయ్యా దర్శనం ఉంది కదా ఆ మందిరం కదా ఇంతవరకు ఆపేవి ఏందయ్యంటే, ఆ ఎవరు చేస్తారు సేవ అన్నాడు. మా అబ్బాయి అయ్యా, అబ్బాయి నీ కలెక్టర్ చేస్తున్నావు కదా, చదివిస్తున్నావు కదా, ఫీజులు కట్టావు కదా, ఒక ఎగ్జామ్ కూడా రాసాడు కదా, ఆ రేపు మెయిన్స్ రాస్తాడు, బాగా తెలివిగలవాడు, పాస్ అవుతాడు, జాబ్కి వెళ్ళిపోతాడు, మరి సేవ ఎవరు చేస్తారు? మా అబ్బాయి ఆదివారం వస్తాడు కదయ్యా, ఆదివారం ఒకరోజు వచ్చి వాక్యం చెప్పి వెళ్తే సేవ.
అన్నాడు. మరేందయ్యా, మీ అబ్బాయిని పిలు, మందిరం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు వింటాడా, తను వింటాడా? పొద్దున్నే లేచా, ఫోన్ చేశా, ఏం చేస్తున్నావన్నా, చదువుతున్నాను అన్నాడు. ఆపేయకూడదా అన్నా, ఒక్క నిమిషం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయాడు. నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఫోన్ సేవ్ దగ్గరే ఉంది, నా కళ్ళం నీళ్ళు వస్తాయి. ఏ ఎందుకు అన్నాడు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడు అన్నాను. మళ్ళీ ఒక నిమిషం ఏం మాట్లాడలేదాడు. ఎప్పుడు రమ్మంటావు అన్నాడు. సర్దుకొని వచ్చేసేయన్న, రేపు వస్తానులే అన్నాడు. ఫ్రెండ్స్ అందరికి చెప్పాడు. రేపు వచ్చేసాడు. మా అబ్బాయిని ఇంటికి వచ్చిన తర్వాత వాటేసుకొని ఏడ్చాను, క్షమించరా అని. పర్లేదులే, ఏమవదులే నాన్న అన్నాడు. 100 మంది సేవకుల్ని పిలిచి నా సంఘం ముందు 2020 జనవరి 16వ తారీఖున సేవకుడిగా అభిషేకించిన వాణ్ణి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు సేవకుడు అయ్యాడు. రేపు డిసెంబర్ 1వ తారీఖున వేసా ఇంటర్వ్యూ ఉంది. అది అయిపోతే మాస్టర్ ఆఫ్ డివినిటీ చదువుతానికి అమెరికా వెళ్తున్నాడు. అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఏసా ఒక్కటే మిగిలింది. అబ్బాయి కొరకు ప్రార్థన చేయండి. అంటే మా అబ్బాయి ఒకటి వదిలిపెట్టుకున్నాడు. వాడు గోలు లోకంలో, వాడు ఆశ, వాడు గోల్ని వదిలిపెట్టుకున్నాడు. దేవుడు అంతకు మించి, అంతకు మించి. మనకుంటుంది ఆశ మన బిడ్డల పట్ల, మన పట్ల మనకు ఆశ ఉంటుంది. కానీ ఏదన్నా వదులుకోగలిగితే దేవుడి కొరకు, ఏదన్నా వదులుకోగలిగితే

తనను మరిచినా తాను మరువడు, మనం విడిచినా మనలను విడువడు. మనమంటే యేసయ్యకు ఎందుకో ఈ ప్రేమ.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలోనుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

ఈరోజు క్రిస్మస్ వచ్చింది, ఎన్నెన్నో తెచ్చిపెట్టింది. కన్నీరు తుడిచి కలుషాలు బాపే బాలుడు జన్మించాడు. భూమిలో ప్రజాళి, దివిలో దూతాళి, ఈ విశ్వమంతా గొంతెత్తి పాడిన ఆ మహిమాన్వితుడైన దేవునికి ఈ స్తుతి సరిపోదు. ఎందరో కవులు ఎన్నో గీతాలు రచించినా, మరెందరో గాయకులు గానం చేసినా ఆయన స్తుతించటానికి ఈ కళాలు ఈ గళాలు సరిపోవు. మనుజాళికి తాను అర్పణంగా చేసుకుని అభయమిచ్చి ఆదుకొని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల దీనుడై దివి నుండి భూమికి దిగి వచ్చిన వేళ మనకు క్రిస్మస్ పండుగ.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, మీరంతా ఇంటిల్లిపాది బావున్నారా? క్రీస్తునందు అన్ని పరిస్థితుల్లో ఆనందించగలుగుతున్నారా? దేవుని బిడ్డలు బైబిలును జీవితమంతా చదువుతూనే ఉండాలని దేవుని నిర్ణయం. కాని చాలామంది దేవుని బిడ్డలకు దేవుని వాక్యంలో ఏముందో పూర్తిగా తెలియదు. అది ఎంతో విచారించవలసిన బలహీనత. దేవుని వాక్యమనే బైబిల్ నిన్ను యేసుక్రీస్తు వద్దకు తెచ్చింది. గనుక దేవుని ప్రజల జీవితం ఈ గ్రంథంతో ముడిపెట్టబడి ఉంది, పెనవేసుకొని పోయి ఉంది. దేవుణ్ణి సృష్టికర్త అని, విమోచకుడని, కాపరి అని, న్యాయాధిపతి అని ఎరుగుదుము. దేవుణ్ణి ఇంకా ఎన్నెన్నో నామధేయాలతో సంబోధిస్తున్నాము. అయితే అన్నిటినీ మించి ఒక మహాశ్రేష్టమైన నామధేయం దేవునికి ఉంది. అది ఎంతమంది గుర్తిస్తున్నారు చెప్పండి? ఆ నామధేయం బైబిలు గ్రంథకర్త. దేవుని రచన బైబిలు గ్రంథం. ఇది శ్రేష్టమైన, అమూల్యమైన దేవగ్రంథం, పరిశుద్ధ గ్రంథం. దేవా, నీ గ్రంథమంటే నాకెంతో ఆసక్తి. నీ గ్రంథాన్ని నా ఇహలోక జీవితపు చివరి ఘడియ వరకు చదివాను, ధ్యానించాను అని ప్రభువు న్యాయపీఠమెదుట నీవు చెప్పగలిగితే దేవుడెంతో ఆనందిస్తాడు. రండి, ప్రార్థన చేసుకుందాము. పరలోక సింహాసనాసీనుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు. నీవు మాకిచ్చిన గొప్ప ఈవి నీ గ్రంథమైన బైబిల్. ఇది నీ వాక్యం. నీ వాక్యము నీ నామమును మహిమపరుస్తుంది. ఇది సజీవ గ్రంథం. దీనిని మేము జీవిస్తాము. నీ ఆత్మ మాలో నీ మాటలను ప్రయోగాత్మకంగా ఫలింపచేస్తాడు. నిన్ను ప్రేమించే బిడ్డలమైన మేము నీ వాక్యమును ప్రేమిస్తున్నాము. మాతో నీవు మాట్లాడే ప్రతి మాట నీ వాక్యమే. మమ్మలను బ్రతికించే ఆహారమే నీ వాక్యము. ప్రభు, మా శ్రోతలను నీ వాక్యమందు అత్యధిక శ్రద్ధ గల బిడ్డలనుగా రూపొందించండి. నీ రాజ్యము త్వరలో రావాలని నీ బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు, కృషి చేస్తున్నారు. నీ రాజ్యమును స్థాపించడానికి నీవు త్వరలో రాబోతున్నావు. నీవు వచ్చే వరకు మేము అనేకులకు నీ రాజ్య సువార్త ప్రకటించాలి, నీ చిత్తమే సిద్ధించాలి. పరలోకమందు నీ చిత్తము నెరవేరడానికి ఎట్టి ఆటంకములు లేవు. కాని ఇక్కడ ఎన్నెన్నో ఆటంకాలున్నాయి. వాటిని తొలగించండి ప్రభు. మమ్మలను కనికరించండి. మీ కృపలో మమ్మలను బలపరచండి. నీ రాజ్యసూత్రములు, నియమములు మేము ఈ లోకములో ఉండగానే అమలుపరచాలి. మాకు ఆత్మబలము, కృపాబలము దయచేయండి. నీ బిడ్డలమైన మా భౌతిక, ఆధ్యాత్మిక అక్కరలు తీర్చండి. మీ బిడ్డలకు ఆయురారోగ్యములు ప్రసాదించండి. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన క్రీస్తునందు మాకు అనుగ్రహించారు. మీకు హృదయపూర్వకమైన స్తుతిస్తోత్రములు. ఈ దేశమందలి స్థానిక సంఘములను, కాపురులను, సువార్తికులను, ఉపదేశికులను ఆశీర్వదించండి. సువార్త భూదిగంతాల వరకు ప్రకటించడానికి సంఘ దర్శనాన్ని విస్తృతపరచండి. మా దేశమును, దేశ ప్రజలను, దేశ ప్రభుత్వమును ఆశీర్వదించండి. దేశము సుఖశాంతులతో వర్ధిల్లునట్లు మీ కృపాశీర్వాదములు కృమ్మరించండి. మీ ప్రియ సంఘము కొరకు, మీ బిడ్డల క్షేమము కొరకు నీ మహిమార్థమై మా దేశమంతటినీ ఆశీర్వదించి నీ సార్వభౌమత్వాన్ని గుర్తించగలుగునట్లు ప్రజలకు కనువిప్పు కలిగించుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, గత పాఠంలో మనం దేవుని వాక్యము యొక్క విశిష్టతను గురించి, బైబిలు పఠనలో పాటించవలసిన నియమాలను గురించి ఆలోచించాము. బైబిలులోని దేవుని సందేశము విని రక్షించబడిన వ్యక్తి ఎవరైనా బైబిలును పూర్తిగా శ్రద్ధగా వినకుండా దేవుని మెప్పును పొందగలరా? దేవుని వాక్యమును చదవడానికి నాకు తీరిక లేదు అంటే అది కుంటి సాకు అవుతుంది. న్యాయపీఠమెదుట కొందరు చెబుతారు, ప్రభు, ప్రియ యేసు, నేను చేయవలసినవి ఎన్నో నేను చెయ్యలేదు, చెయ్యకూడనివి కొన్ని చేశాను, క్షమించు
అయితే నీ వాక్యమంతా నేను చదివాను, విన్నాను, ధ్యానించాను. అవును శ్రోతలు, దేవుని వాక్యం అలా చదవటం చేతనే గదా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మనకు తెలిసేది. యెహోషువా గ్రంథం 1:8 ఏమంటోంది? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును, అనగా ఈ బైబిలు గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయటానికి నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని జాగ్రత్తగా ప్రవర్తిస్తావు. అనగా నీకు అభివృద్ధి, నీ కార్యకలాపములలో విజయము నీకు ప్రాప్తిస్తాయి. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అన్నాడు, 2 తిమోతి 2:15, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్త పడు. అనగా బైబులు సత్యవాక్యము, దీనిని మనము ఇతరులకు సరిగా బోధించాలి. వాక్యాన్ని సరిగా విభజించి వివరించాలి. ఇశ్రాయేలుకు, అన్యులకు, సంఘమునకు చెందిన వాక్య భాగములను సరిగా విడమరిచి చెప్పాలి, బోధించాలి. మత్తయి సువార్త 4:4 ప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన, అనగా ఆహారము వలన జీవించడు, గాని దేవుని నోటి నుండి వెలువడే ప్రతి మాట వలన జీవిస్తాడు. అనగా మనలను బ్రతికించేది తిండి కాదు, దేవుని వాక్యం. ఇది దేవుని నోటి నుండి వెలువడే మాట. ఆ మాట చొప్పున చేస్తే బ్రతుకుతాము. జీవవాక్యము మనకు జీవప్రదం. ఇందులోని ప్రతి మాటలో జీవశక్తి తొణికిసలాడుతూ ఉంటుంది. ఈ రోజున దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకునేది ఈ వాక్యం ద్వారానే అని దేవుని బిడ్డలు గ్రహించాలి. రోమాపత్రిక 10:13-17 దేవుని మాట ఎంత ప్రభావము గలదో చెప్పబడింది. పాపులు ఈ వాక్య సందేశము వల్ల రక్షించబడతారు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేసేవాడెవడో వాడు రక్షించబడతాడు. వారు విశ్వసింపని వారికి ఎలా ప్రార్థన చేస్తారు? వినని వానిని ఎలా విశ్వసిస్తారు? ప్రకటించని వాడు లేకుండా వారు ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించేవారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడి ఉన్నది. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభు, మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మారు అని యెషయా చెబుతున్నాడు కదా. కాగా వినుట చేత విశ్వాసము కలుగుతుంది. వినుట క్రీస్తును గురించిన మాట వల్ల కలుగుతుంది. దేవుని వాక్యం ప్రకటిస్తేనేగాని ప్రజలు రక్షించబడరు. ఇది దేవుని పద్ధతి. పెంతెకొస్తునాడు పేతురు వాక్యం ప్రకటించాడు, అపొస్తల కార్యములు 2:14. పేతురు 11 కూడా లేచి నిలిచి వారితో బిగ్గరగా అన్నాడు, యూదయ్య మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినండి. పేతురు ప్రకటించిన వాక్యానికి ఫలితంగా 3,000 రక్షించబడ్డారు. అపొస్తల కార్యములు 2:37, వారు పేతురు ప్రసంగం విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చెయ్యాలి అని పేతురును, కడమ అపొస్తలులను అడిగారు. దేవుని వాక్యము విన్న ప్రజలలో పశ్చాత్తాపం కలిగింది. వారు ప్రభువునందు విశ్వసించి బాప్తిస్మము పొందారు. అపొస్తల కార్యములు 8:4-8 దేవుని వాక్యము ఎంత పనిచేసిందో గమనించండి. చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటిస్తూ సంచారము చేశారు. అప్పుడు ఫిలిప్పు సమరయ్య పట్టణమునకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటిస్తున్నాడు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచకక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏకమనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. పక్షవాయువు గలవారు, కుంటివారు,
అనేకులు స్వస్థత పొందారు. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగింది. శ్రోతలు, దేవుని వాక్యములో మహత్తరమైన శక్తి నిక్షిప్తమై ఉంది. 1 పేతురు 1:23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయబీజము నుండి పుట్టించబడినవారు. దేవుని వాక్య బీజము మన హృదయంలో పడి పరిశుద్ధాత్మ వల్ల ఫలిస్తుంది. యాకోబు పత్రిక 1:18 కూడా ఇదే మాట అంటోంది. ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. మన నూతన జన్మకు కారకమైనది దేవుని వాక్యమనే అక్షయ బీజం. మా శ్రోతలు మరో సంగతి గుర్తుంచుకోవాలి. బైబిలు వాక్య సందేశం మనలను శుద్ధి చేస్తుంది, కడుగుతుంది. యోహాను సువార్త 17:17 ప్రభువు ప్రార్థన చేస్తూ అన్నాడు, తండ్రి, నీ వాక్యమే సత్యము, నీ వాక్యముతో వారిని ప్రతిష్ట చెయ్యి. 1 పేతురు 2:3 మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమనే పాలవలన రక్షణ విషయములో ఎదిగే నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. వాక్య క్షీరం పవిత్రమైనది, పాలు గనక మనల్ను పెంచుతుంది, పవిత్రమైనది గనుక మనల్ను శుద్ధిపరుస్తుంది. 1 తెస్సలోనికి 4:3 మీరు పరిశుద్ధులవటమే దేవుని చిత్తం. దేవుని చిత్తమును మనలో నెరవేర్చేది దేవుని వాక్యమే. 119:9-11 దావీదీయ గానము ఇదే. యవనస్థులు అనగా యువతీ యువకులు దేనిచేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యమును బట్టి, దానిని జాగ్రత్తగా చూచుకోవడము చేతనే గదా. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకు. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. శ్రోతలు వింటున్నారా? దేవుని వాక్యము శుద్ధీకరణ గుణము కలది, ప్రక్షాళన చేస్తుంది. సామెతలు 30:5-6 సొలొమోను అన్నాడు, దేవుని మాటలన్నీ పుటము పెట్టినవే, ఆయనను ఆశ్రయించేవారికి ఆయన కేడెము. ఆయన మాటలలో ఏదీ చేర్చకు, ఆయన నిన్ను గద్దిస్తాడేమో, అప్పుడు నీవు అబద్ధికుడివవుతావు. యోహాను సువార్త 15:7 ప్రభువు తన శిష్యులతో అన్నాడు, నాయందు మీరును మీ యందు నా మాటలును నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అనగా దేవుని వాక్యము మనలో నిలిచి ఉండడం, మనం ప్రభువులో నిలిచి ఉండడం, ఈ రెండూ సమాంతరంగా కొనసాగాలి. అప్పుడే మన ప్రార్థన జీవితం సార్థకమవుతుంది. అపొస్తల కార్యములు 20:32 పౌలు చెప్పిన వీడ్కోలు మాటలు, దేవునికి ఆయన కృపావాక్యమునకు మిమ్ములను అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగచేయడానికి, పరిశుద్ధపరచబడిన వారితో స్వాస్థ్యము అనుగ్రహించడానికి శక్తిమంతుడు. అనగా దేవుని కృపావాక్యము వల్ల మనకు క్షేమాభివృద్ధి, పరిశుద్ధులందరితో పాటు మనకు సమాన స్వాస్థ్యము లభిస్తాయి. ఈ సందర్భంలో మా శ్రోతలకు మరో సంగతి చెప్పాలి. సైతాను అనే శోధకుడు కూడా దేవుని వాక్యం చదువుతాడు. వానికి వాక్యం తెలియదనుకోకండి. బైబిలు వచనాలెన్నైనా వాడు వల్లించగలడు, ఏకరువు పెట్టగలడు. మత్తయి సువార్త 4:3 సైతాను 3 సార్లు యేసును శోధించాడు. ప్రతిసారి సైతాను ప్రశ్నకు యేసు దేవుని వాక్యంలోనించే జవాబు చెప్పాడు. ఈలాగు రాయబడి ఉన్నది అంటూ లేఖనములో నుండి ప్రభువు ఉటంకించాడు. ద్వితీయోపదేశకాండములోని వచనాలనే యేసు ప్రభువు పలికాడు. వ్రాయబడి ఉన్నది అనే మాట మత్తయి సువార్త 4:4 వస్తుంది. అందులో ఒకసారి మాత్రం సైతాను వ్రాయబడి ఉన్నది అంటూ లేఖనాన్ని ఉదహరిస్తున్నాడు.
మత్తయి సువార్త 4:5-6 అపవాది పరిశుద్ధ పట్టణానికి ఆయనను తీసుకునిపోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకు, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ పాదమెప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని వ్రాయబడి ఉన్నదని యేసుతో చెప్పాడు. ఇక్కడ సైతాను కీర్తనలు 91:11-12 తీసుకుని యేసుకు చూపుతున్నాడు. అయితే వాక్యాన్ని సందర్భం తప్పించి శోధిస్తున్నాడు. సైతానుకు కీర్తనల్లోని ఈ వచనం ఎలా తెలుసు అంటారా? సైతాను దగ్గర కూడా బైబిల్ ఉంది. వాడు కీర్తనల గ్రంథమంతా చదివినట్లున్నాడు. చదవటం కాదు, కంఠతా చేశాడు. ఎందుకు? ప్రభువును శోధించటానికి. అయితే విశ్వాసులారా, మీరు వాక్యాన్ని అసలు చదవకపోతే మిమ్మల్ని సైతాను వాక్యంలోనే శోధించి తన వలలోకి పడలాగుతాడు. జాగ్రత్త. సైతాను బోధలో వాక్యం ఉంటుంది, కాని అది వంకర బోధ. వచనాలను మారుస్తాడు, అందులో కొన్ని మాటలు తీసేసి నీతో ఏమేమో మాట్లాడతాడు. యేసు వాక్యంలో నుండి మాట్లాడి సైతాను నోరు మూయించాడు. సైతానును ఓడించాలంటే మనం వాక్యం బాగా ఎరిగి ఉండాలి. అపొస్తలుడైన పౌలును చూడండి. అతడు గొప్ప క్రైస్తవ విశ్వాసి. 3 సువార్త యాత్రలు చేశాడు. 50 స్థాపించాడు. కొత్త నిబంధనలో సగానికి పైగా పౌలు రచనలే ఉన్నాయి. 5 పునరుత్థానుడైన యేసును చూచాడు. 1 3 ఎత్తబడ్డాడు. రోమా ప్రభుత్వం అతడిని బంధించి చెరసాలలో వేసింది. మరణశిక్ష విధించింది. తన హతసాక్ష్యానికి ముందు తిమోతికి ఉత్తరం రాస్తూ పౌలు అన్నాడు, 2 తిమోతి 4:6-8 13వ వచనం, నేనిప్పుడే పానార్పణముగా పోయబడుతున్నాను. నేను వెడలిపోయే కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడాను. నా పరుగు కడముట్టించాను. విశ్వాసమును కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించేవారికందరికీ అనుగ్రహిస్తాడు. తిమోతి, నీవు నా దగ్గరికి త్వరగా రావటానికి ప్రయత్నం చెయ్యి. నీవు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు వద్ద ఉంచిన అంగీని పుస్తకాలను తీసుకురా. పుస్తకాలా? అవేం పుస్తకాలు? పాత నిబంధన ప్రతులు ఆయన రాసుకున్నవి. పౌలు ఎన్నో ఘనకార్యాలు సాధించాడు. అయినా వృద్ధ అపొస్తలుడు బైబిలు గ్రంథం అధ్యయనం చెయ్యటం మానలేదు. తాను చనిపోయే ఘడియ వరకు లేఖనాలు ఆయన అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. శ్రోతలు, ఈ బైబిలు గ్రంథంలో మన జీవితాలకు సంబంధించిన ఎలాంటి గడ్డు సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది. నేనెక్కడ్నించి వచ్చాను అనే ప్రశ్న బైబిలునే అడగండి. వెంటనే ఆదికాండం 1:26-27 జవాబు చెప్తాయి. దేవుడు పలికిన మాట, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేద్దాము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకే ప్రతి జంతువును ఏలుదురుగాక. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించాడు. దేవుని స్వరూపమందు వానిని సృజించాడు. స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించాడు. గేయకారుడైన దావీదు 100:3 అన్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టించాడు, మనము ఆయన వారము. శ్రోతలు, మరో ప్రశ్న అడిగి చూడండి. నేనిక్కడ ఎందుకున్నాను? దానికి ప్రసంగి 12:13 జవాబిస్తుంది. చివరకు తేలిన ఫలితార్థమిదే. దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుస్తూ ఉండాలి. మానవ కోటికి ఇదే విధి. ప్రకటన గ్రంథం 4:11 కూడా ఇదే జవాబు చెబుతోంది. ప్రభువా, మా దేవా,
నీవు సమస్తమును సృష్టించావు, నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి, దానిని బట్టే సృష్టించబడినవి గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. మీరడగవలసిన మరో ప్రశ్న మూడోది, నేనెక్కడికి వెడుతున్నాను? ఇది మంచి ప్రశ్న. దీనికి అక్షర లక్షలివ్వవచ్చు. నేను ఎక్కడికి వెడుతున్నాను? దీనికి జవాబు యోహాను సువార్త 3:16-18 వరకు ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మనకనుగ్రహించాడు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికేగాని లోకమునకు తీర్పు చేయటానికి ఆయనను లోకములోకి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచేవానికి తీర్పు తీర్చబడదు. విశ్వసించనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. కీర్తన 23:1-6 కూడా ఇదే మాట అంటున్నాయి. యహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నేను బ్రతికే దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. చిరకాలము యహోవా మందిరములో నేను నివాసము చేస్తాను. ప్రకటన గ్రంథము 20:15 ఎవని పేరైననూ జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. మరో మాట మీకు చెప్పాలి, బైబిల్ గ్రంథంలోని వచనాలలో ఎక్కువ మనము ఇక్కడ ఉండగానే చేయవలసిన వచనాలు. 1 కొరింథీ 10:13 చూడండి. ఇది ఇప్పుడిక్కడ ఉండగా మనకు అవసరమైన వచనం. సాధారణముగా మనుష్యులకు కలిగే శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగచేస్తాడు. మనం పరలోకానికి వెళ్లాక ఈ వచనంతో పనేమిటి? పరలోకంలో శోధనలుండవుగదా. 1 యోహాను 1:9 మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. పరలోకములో పాపమనేది ఉండదు. ఇక ఈ వచనం పరలోకంలో మనకెందుకు? ఫిలిప్పీ 4:19 దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీరుస్తాడు. పరలోకానికి వెళ్లాక మనకు ఇంకా అవసరాలేముంటాయి? యోహాను సువార్త 14:1-3 ప్రభు అన్నాడు, మీ హృదయమును కలవరపడనీయకండి, దేవునియందు విశ్వాసముంచుతున్నారు, నాయందు విశ్వాసముంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెబుతాను, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. నేను వెళ్లి మీకు సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరు ఉండేలాగున మరల వచ్చి నా వద్ద ఉండడానికి మిమ్మలను తీసుకువెడతాను. పరలోకానికి మనం వెళ్లాక ఇంకా కలవరం దేనికి? ఆయన దగ్గరే సదాకాలం ఉండిపోతాముగదా. కీర్తనలు 23:4 గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, నీవు నాకు తోడై ఉంటావు, నీ దుడ్డుకర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి. మనం పరలోకానికి వెళ్లాక మరణమే ఉండదు, గాఢాంధకారపు లోయ ఉండదు. ప్రియశ్రోతలు, ఈ బైబిల్ వచనాలు మనల్ను పరలోకానికి చేరుస్తాయనటంలో ఎట్టి సందేహమూ లేదు. పాఠం ఇంతటితో సమాప్తం. యేసు ప్రభు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. న్యాయాధిపతులు 5:31. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. న్యాయాధిపతులు 5:31.
2: పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్యధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

ఈరోజు ప్రభు కొరకు మనం జీవించే జీవితం ఉందా? మనకి ప్రభు నిమిత్తము జీవించే జీవితం ఉందా? ప్రభు కొరకే జీవించే జీవితం మనకున్నదా? ఆలోచించేద్దాం. మన జీవితాన్ని చూచినప్పుడు, మన ప్రవర్తన చూచినప్పుడు, అవతల వ్యక్తికి మనం ఎవరు అనేది అర్థమయ్యేటటువంటి భక్తి మనం చేస్తున్నామా? పౌలు అన్నాడు, ఇక జీవించినది నేను కాదు, మొట్టమొదటిది అది. రెండవది ఏమంటున్నాడండి? క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. ఇది ఇంకా ఒక ఉన్నతమైన మెట్టు మాట. ఇక నా మట్టుకు నేను జీవించను అని ఒక తీర్మానం చేసుకున్నాడు, ప్రభు కొరకు జీవిస్తానని. రెండవది ఏంటంటే క్రీస్తే నాయందు, అంటే ప్రభు నాలో ఉన్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి ఆలోచిద్దాం. ప్రభు నాలో ఉంటే, ఆయన నాలో జీవిస్తే ఆయన పరిశుద్ధతను నేను కలిగి ఉంటాను, ఆయన శక్తిని నేను కలిగి ఉంటాను, ఆయన ప్రేమను నేను కలిగి ఉంటాను, ఆయన క్షమాగుణాన్ని నేను కలిగి ఉంటాను. ఆయన వలనే నేను కూడా ఈ భూమి మీద బ్రతకడానికి ఏమవుతానంటే అలవాటు పడతాను. ఆయన నాలో ఉంటే, ఎప్పుడైతే నేను అలాగే ఆయన నాలో ఉన్నప్పుడు నేను అలాంటి జీవితాన్ని జీవిస్తానో, నన్ను చూసిన ప్రజలకు నాలో ఉన్నది ఎవరు ఏమవుతుంది మాటండి, వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నాలో ఉన్న ప్రభుని నేను నా చుట్టూ సమాజానికి లేక లోకానికి చూపించవలసినటువంటి బాధ్యత, భారం దేవుడు మన మీద ఉంచాడు. ఈరోజు ఒకసారి ఆలోచించు, క్రీస్తు మన యందు నాలో జీవిస్తున్నాడా? ప్రభు నమ్ముకున్నాం, మంచిదే, రక్షణ పొందాం, మంచిదే, కానీ క్రీస్తే నా యందు జీవించి చూడాడా? ఆయన జీవించాలి అన్నట్లయితే, ఆయన మాత్రమే ఉండాలన్నట్లయితే, ఆయనకు అయిష్టమైనవి కూడా మనలో నుండి అవ్వాలని ముందు బయటికి వెళ్ళాలంతే. ఆయన మనలో నుండి అవన్నీ బయటికి వెళ్ళినంత వరకు ఆయన రారు. ఆయన చెప్పాడు కదా, ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని విన్నట్లయితే, తలుపు తీసినట్లయితే, నేను లోపలికి వచ్చి వానితో, నేను నాతో వాడు కలిసి ఏం చేస్తాం? భోజనం, అంటే సహవాసం చేస్తాం. అంటే ఆయన లోపలికి రావాలన్నట్లయితే మన హృదయ ద్వారాన్ని మనం ఏం చేయాలి? వాటన్నీ తెరవాలి. ఆయనకి ఇష్టం లేని వాటి అన్నింటి కూడా మనం బయటికి తీయాలి. అవన్నీ ఉంచుకొని ప్రభు రా అంటే ఆయన రాడు మాటండి. అనకండి, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒక్కడు తప్ప ఇంకేది లేదని, ఆయనకి చందనం ఏవి కూడా నాలో లేవు, ఆయన ఒక్కడే నాలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచించేద్దాం. రక్షించబడిన ఒక విశ్వాసగా మనం ఎంతమంది ఆ మాట చెప్పగలం? క్రీస్తే నాయందు అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు నా లోపల అని ఎంతమంది చెప్పగలం? చాలామంది చెప్తారు ఆయన నాతో ఉన్నాడు అంటాడు, కానీ ఇంకా కొంతమందికి కోపాలు, ద్వేషాలు, ఈర్ష్యలు, పగలు, క్షమించలేని గుణాలు అన్నీ లోపల ఉన్నాయి కదా. అవి ఉన్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు లోపల? అంటే అవి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆయన లేడనమాట అండి. ఆయన ఉన్నట్లయితే ఆయన వల్ల మనం అందరినీ కూడా ఏం చేయగలం అంటండి? ప్రేమించగలం, ఆయన వల్ల అందరినీ కూడా క్షమించగలం. కనుక ఒక విశ్వాసగా ఈ దినాన్ని క్రీస్తే నాయందు జీవించే ఒక అనుభవం కలిగేటువంటి ఒక భక్తి జీవితంలోకి మనం వచ్చామా? ఆయనే నాలో ఉన్నట్లయితే, ఆయన చెప్పాడు యోహాన సువార్తలో కదా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు, మీరు నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉంటేనే మీరు ఏం చేస్తారు? ఫలిస్తారని చెప్పాడు. దీనికి ఉదయకాలంలో ఒకసారి మనం ఆలోచించేద్దాం. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అనేటువంటి అనుభూతిని మనం, అంటే నాలో ఆయన ఉన్నాడు అనే ధైర్యం అసలు ఎంతమందికి ఉంది? అవునండి, ఎంతమందికి ఆ నిశ్చయత ఉంది అసలు ప్రభు నాలో ఉన్నాడు అని? నాలో ఉన్నాడు అంటే నేను ఏం చేస్తామండి? ధైర్యంగా బ్రతుకుతాను కదా. నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదను కనుక నేనేమన్నాడండి? సిగ్గుపడి అన్నాడు ఆయన. ఈరోజు చాలామంది ప్రభు నమ్ముకున్నాను అన్నారు, కానీ ఆయన గురించి నిలబడడానికి, ఆయన గురించి చెప్పడానికి ఏం చేస్తారు? సిగ్గుపడతా ఉన్నారు. నిజంగా ఆయన ఉన్నాడా లోపల? నిజంగా ఆయన ఉన్నట్లయితే నువ్వు సిగ్గుపడవే? నిజంగా నువ్వు ఆయన ఉన్నట్లయితే భయపడవే? ఆయన పరిపూర్ణమైన బలాన్ని, శక్తిని మనం కలిగి ఉంటాం కదా ఆయన ఉన్నట్లయితే. ఆయన ఉన్నట్లయితే ఆయన పరిశుద్ధతను, ఆయన ప్రేమను, ఆయన క్షమాగుణాన్ని మాత్రమే కాకుండా ఆయన పరిపూర్ణమైన శక్తిని కూడా మన వ్యక్తిగతమైన జీవితంలో మనం ఏం చేయగలం చెప్పండి? కలిగి ఉండగలం కదా. ఆయన ఉన్నాడు అంటే ఆయనతో పాటు అవన్నీ మన జీవితంలో మనము అనుభవిస్తాం అంతే. అందుకనే పౌలు
ఫిలిప్పీకి రాస్తూ ఫిలిప్పీలకు ఒక మాట చెప్పాడు. చూడండి ఫిలిప్పీ పత్రిక 4:13 చూడండి, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును, అంటే ఆయన ఉన్నట్లయితే ఆయన బలాన్ని బట్టి మనం దేన్నైనా ఈ భూమి మీద చేయడానికి దేవుడు మనకి ఏం చేస్తామండి, సహాయం చేస్తాడు. అంటే ఆయనకి ఇష్టం లేని ప్రతిదానిని జయించడానికి దేవుడు మనకి ఏం చేస్తాడు చెప్పండి, శక్తిని ఇస్తాడు అన్నమాట. ఆయనను బట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు దేవుడిని నమ్ముకున్నాం అంటున్నాం, కానీ దేవుడు కోరిని భక్తి చేయలేకపోవడం కారణం ఏంటి? ఒక శక్తివంతమైన భక్తి జీవితం జీవించలేకపోవడం కారణం ఏంటి? ఆయన కొరకు మాత్రమే బ్రతకలేనటువంటి బ్రతుకేంటి? అర్థం లేదు. ఇక్కడ అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించుచు ఉన్నాడు. అంటే నా జీవన శైలి ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఆయన కొరకే బ్రతికే బ్రతుకుంది, ఆయనలో ఉన్న పరిశుద్ధతే నాలో ఉండడానికి నాకు దేవుడు సహాయం చేస్తున్నాడు. ఆయన శక్తితో నేను ఏదైనా చేయడానికి ఈ భూమి మీద దేవుడు నాకు ఏం చేస్తున్నాడు, కనుక నన్ను బలపరచువానిని బట్టి నేను సమస్తము. ఎంతమంది అలాంటి బలవంతుడైనా శక్తివంతుడైనా పరిశుద్ధుడైనా ఆ ప్రభువుని కలిగి అంతరంగా జీవితంలో ఆయన కోరినటువంటి ఆ భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆలోచించేద్దాం, రక్షించబడను ఒక ఎత్తు, రక్షించబడిన మనము దేవుని కొరకు బ్రతకడం మరొక ఎత్తు. రక్షించబడ్డాక మనం ఏం చేయలేదు, రక్షించబడడానికి కేవలం ఆయన అందు విశ్వాసం మాత్రం ఉంచుంతే. రక్షణ కొరకు చేయవలసినంత ఆయన సిలువలో ఏం చేశారు, మన కొరకు చేసి ముగించారు. కానీ రక్షించబడిన మనము, ఆయనను అంగీకరించిన మనము ఆయన కొరకు బ్రతకడానికి ప్రయాసపడాలి ఖచ్చితంగా. అంతే, ఆయన కోరిన భక్తిని మనం చేయాలంతే. అందుకన్నాడు ఇక్కడ జీవించేది నేను కాదంటున్నాడు, రెండవదిగా క్రీస్తే నాయందు. కనుక ఇప్పుడు ఆయన ప్రేమ, ఆయన క్షమాగుణం, ఆయన శక్తి, ఆయన బలము నాలో ఉంది కాబట్టి నేను ఏదైనా చేయగలను అంటున్నాడు. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా ప్రభు కొరకు నిలబడి ఒక నమ్మకమైన విశ్వాసమైన భక్తి జీవితాన్ని చేయగలుగుతున్నామా ఆలోచించేద్దాం. ఆయన నాలో ఉన్నట్లయితే నేను తప్పకుండా, లేక నీలో ఆయన ఉన్నట్లయితే నీవు తప్పకుండా అలాంటి భక్తి చేయడానికి ప్రభు మనకి ఏం చేస్తా చెప్పండి, సహాయం చేస్తాడు. ఒకవేళ ఆయన లేని జీవితం అనుకోండి మనం ఏం చేయలేం. ఎందుకని చెప్పండి, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. కానీ ఎంతమంది ప్రభువుని రక్షకుడు అంగీకరించే మనము ఆయనను మాత్రమే మన అంతరంగములో సజీవుడిగా కలిగి ఉండే అనుభవపూర్వకమైన భక్తిని చేయడానికి ప్రయాసపడుతున్నాం, ఆయన మాత్రమే ఉండేటట్లుగా. ఎందుకంటే ఆయనకు అయిష్టమైంది ఏదైనా చేస్తాం అనుకోండి, అన్నీ ఉంటాయి మన దగ్గర, కానీ ఆయనే వెళ్ళిపోతాడు ముందు. ఆయన మాత్రం ఉండాలంటే ఏ అపవిత్రమైన పని మనం చేయడానికి వీలు, ఏ పాప సముద్రమైన జీవితాన్ని జీవించడానికి వీలు, ఏ అవిధేయతతో కూడిన జీవితాన్ని జీవించడానికి వీలు లేదన్నమాట. ఆయనకి ఇష్యులుగా మనం బ్రతికినప్పుడు మాత్రమే ఆయన మనతో ఉండగలడు, లోపల ఉంటాడు. కనుక క్రీస్తే నా యందు ఏం చేస్తున్నాడు, జీవించుచూ ఉన్నాడు. కనుక ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రేమను కలిగి దేనైనా చేయగలంటున్నాడు. చూడండి, ప్రభువు నమ్ముకొని కూడా కొంతమంది మాట్లాడుకోరు, అది ఇంకా క్రైస్తత్వం ఏంటి అసలు? ప్రభుని నమ్ముకున్న వెంటనే మన జీవితంలోనే ఏమి రావాలంటే క్షమాగుణం రావాలంతే. ప్రభు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డనయ్యాను, ప్రభు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను ఆయన బిడ్డగయ్యాను. కనుక ఆ ప్రేమ క్షమాపణతో నేను నింపబడాలి, అది నాలో నుండి ఇతరులకు కూడా నేను అందించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను నిన్ను ప్రేమించాడు నువ్వు ఇంకొకరిని ప్రేమించు అన్నాడు, నేను నిన్ను క్షమించాడులో నేను ఇంకొక వ్యక్తిని క్షమించు అన్నాడు. కనుక క్రీస్తే నాయందు జీవించినట్లయితే నేను దేనైనా చేయగలను. ఈరోజు కొన్ని చేయడానికి కొంతమందికి ఎలాగుంటుంది, అవడం లేదు, నా వల్ల కాదంటున్నారు. కారణం ఏంటంటే క్రీస్తే జీవించే జీవితం లేదు. లోకం, పరిస్థితులు, ఇష్టాలు వీటన్నిటితో కూడా కలిసి ఏదో భక్తి చేయాలని ప్రయత్నం చేయడం వలన కొన్ని అసాధ్యాలుగా మిగిలిపోతున్నాయి కొంతమంది జీవితంలో. కానీ పౌలు అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించున్నాడు కనుక ఆయనను బట్టి నేను దేనినైనా సమస్తాన్ని చేయగలుగుతా, ఎవరినైనా క్షమించగలను, ఎవరినైనా ప్రేమించగలను. నా అసాధ్యాన్ని నేను సాధ్యంగా చేసుకోవాలి. కారణం ఏంటంటే ఆయన మాత్రమే నాలో ఏం చేస్తున్నాడు, తన సర్వ పరిపూర్ణతో నా ఎందు ఏం చేస్తున్నాడు, ఆయన జీవిస్తున్నాడు. ఆయన శక్తి, ఆయన బలము, ఆయన ప్రేమ,
తో ఆయన నన్ను నింపి ఆయన నాలో ఉన్నాడు కాబట్టి ఏదైనా చేయడానికి నాకేమవుతుంది సాధ్యం. కనుక ఒక విశ్వాసి క్రీస్తు మాత్రమే తన అంతరంగ జీవితంలో నివాసం చేయగలను ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలన్నమాట. అప్పుడు మనం దేనినైనా కూడా చేయడానికి దేవుడు మనకి ఏం చేస్తాడన్నమాట, అంటే మనకి అసాధ్యమైనది లేకుండా దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చి ఆయన ఎలాంటి భక్తి మనం చేయాలని కోరుకున్న ఆ భక్తి చేయడానికి ప్రభువే మనకు ఏం చేస్తాడు, సహాయం చేస్తాడు. అందుకని నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. ఎప్పుడంటే క్రీస్తే నా యందు జీవించుచూ ఉన్నాడు. మూడవ మాట ఏం చెప్తున్నాడు అక్కడ, నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము అంటున్నాడు. రక్షించబడకముందు ఒక జీవితం ఉంది కదండి, రక్షించబడిన తర్వాత మరొక జీవితం ఉంది. రక్షణ పొందక ముందు ఎవరి కోసం జీవించాడు, మతం కొరకు, సమాజం కోసం, తన యొక్క ప్రతిష్టత కొరకు బ్రతికాడు. కానీ ప్రభువు రక్షించిన తర్వాత ఇప్పుడు నన్ను రక్షించిన ఈ శరీర సంబంధమైన జీవితం అన్నాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనం జీవించే జీవితము దేవునికి మహిమార్థమైనదై ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము. అంటే రక్షించబడిన ఒక వ్యక్తి భూమి మీద బ్రతకడం అనేది దేవుని కృప. అయితే ఆ వ్యక్తి పట్ల, ఆ జీవితం పట్ల దేవునికి ఏముందమాటని ఒక ఉద్దేశం ఉంది. ఆయన నన్ను ఒక పని కొరకు లేక ఆయన ఒక నా చిత్తం కొరకు, ఆయన ఉద్దేశాన్ని నన్ను జీవితంలో నెరవేర్చడం కొరకు దేవుడు నన్ను ఏం చేసామంటే ఈ భూమి మీద రక్షించాడు. కనుక ఈ నేను ఈ శరీరమందు జీవించే జీవితం నా కొరకు కాక, నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల కొరకు, మనుషుల కొరకు కాక, నన్ను ప్రేమించిన ప్రభు కొరకు నేను ఏం చేస్తాను, ఈ భూమి మీద జీవించుచూ ఉన్నాను. ప్రభు నమ్ముకున్న తత్త నా మన జీవితాన్ని గురించి ఎంతమంది అలాగ ఆలోచిస్తాం, నేను ఈ భూమి మీద జీవిస్తున్న ఈ జీవితం ప్రభు కొరకే జీవించాలి, ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో నన్ను పాపినైన నన్ను నిన్ను ఏం చేశాడు, ప్రేమించి మన కొరకు తన రక్తాన్ని కాచి మనల్ని రక్షించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. కనుక ఈ భూమి మీద మన జీవితంలో ఆయనకేముందన్నమాట ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది, దాని కొరకు మనం ఏం చేయాలన్నమాట, బ్రతకాలి. అంటే నా పట్ల దేవునికి ఒక సంఘం, యెషయా భక్తుడు అంటాడు నా మహిమ కొరకు నేను సృజించిన నా ప్రజలు అంటాడు. అంటే రక్షించబడిన తర్వాత ఈ భూమి మీద మనము దేవుని మహిమ కొరకు ఏం చేయాలన్నమాటని ఒక జీవితాన్ని జీవించాలి. అంటే నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా, లేక నీ బ్రతుకు ద్వారా, నీ జీవితం ద్వారా దేవుని నామం ఏమవ్వకూడదన్నమాట, అవమానపరచబడకూడదు లేక దూషించబడకూడదు. ఆ విషయంలో మనం ఈ జీవితంలో ఏం చేయాలన్నమాట, జాగ్రత్త పడాలి. అంటే ఈ జీవితం ద్వారా దేవునికి ఏం కలగకూడదు అన్నమాటని, అవమానం కలగకూడదు. అలాంటి ఈ శరీర సంబంధమైన జీవితాన్ని ఈ భూమి మీద జీవించాలి. అంతేగాని శరీరంలో ఉన్నాను, మనుషుల మధ్య ఉన్నాను, లేకపోతే లోకంలో ఉన్నాను కనుక నేను అలా బ్రతుకుతానంటే అర్థం లేదన్నమాట. యేసు ప్రభు మనల్ని రక్షించింది ఎందుకంటే అందరిలాగా మనం బ్రతకడం కోసమని కాదు, ఈ జీవితం కూడా భూమి మీద ఆయన మహిమ కొరకు మనం ఏం చేయాలన్నమాటని జీవించాలని. అందుకని ఆయన మనకు ఒక పరిధిని ఏర్పాటు చేసి మన పరిధిలో మనం ఆయన కొరకు బ్రతకాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మనల్ని ఒకవేళ మన కుటుంబంలో రక్షించాడు అనుకోండి, మన కుటుంబం మధ్య ఆయనకు మహిమాధమైన జీవితాన్ని జీవించి మన కుటుంబాన్ని ప్రభు కొరకు రక్షించుకోవాలి. మనం ఉన్న సమాజంలో మనం దేవుని మహిమ కొరకు జీవించి మన సమాజంలో కొద్దిమంది అయినా మనం ప్రభు కొరకు ఏం చేయాలన్నమాట, రక్షించాలి. కనుక మనల్ని రక్షించడంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక సంకల్పం ఉంది, దానిని మనం ఖచ్చితంగా ఏం చేయాలన్నమాట నెరవేర్చడం కోసమే ఈ జీవిత బ్రతుకును గురించి జాగ్రత్త వహించి. కనుక నన్ను బట్టి నిన్ను బట్టి దేవుని నామం ఎప్పుడు కూడా ఏమకూడమంటే దూషించబడకూడదు. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ప్రణాళికతో, ఒక చిత్తముతో నిన్ను నన్ను ఏం చేశాడమాట, రక్షించే. కనుక మన కుటుంబంలో, మన సమాజంలో, మన సంఘంలో, మన నివాసం చేసిన ప్రాంతంలో ఆయన మహిమ కొరకు ఈ శరీర సంబంధమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నామా,
రక్షించబడ్డాం, మనం ఏం పరలోకంకి వెళ్ళిపోలేదు. రక్షించబడినప్పటికీ మనం ఎక్కడ ఉన్నమాట, ఇంకా పాపంతో నిండిపోయిన లోకంలో, సాతాను అధికారం చేత నడిపించబడుతున్న లోకంలో మనం ఉన్నాం కాబట్టి ఈ శరీర జీవితాన్ని గురించి కూడా మనం ఏం చేయాలన్నమాట, అంటే జాగ్రత్త వహించాలి. పౌలు కొరింథీయులకు రాస్తూ ఒక చక్కని మాట రాసి చూడండి, 6వ అధ్యాయము 19వ వచనం చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోన్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. మీ దేహము దేవుని వలన మీకు, అంటే ఈ శరీరం మంది కాదు, ఈ శరీరాన్ని మనకి దేవుడు ఏం చేశాడంటే అనుగ్రహించే, కారణం ఏంటంట, విలువ పెట్టి ఆయన ఏం చేశాడు, ఈ దేహాన్ని కొనుక్కు, అంటే శిలువ మరణ పునరుద్ధరణ ద్వారా ఆయన మనల్ని ఏం చేశాడు, కొనుక్కున్నాడు శిలువలో. కనుక ఇప్పుడు ఈ దేహముతో, ఈ దేహ సంబంధమైన జీవితంతో మనం దేవుణ్ణి ఏం చేయాలన్నమాట, ఈ భూమి మీద మహింపరచాలి. అంటే నేను చేసే ప్రతిదీ కూడా దేవునికి మహిమ కలిగేటటువంటి జీవితాన్ని ఈ శరీర జీవితంలోని జీవించాలి. పౌలు అదే చెప్తున్నాడు, ఇక నేను జీవించే ఈ శరీర జీవితాన్ని నన్ను ప్రేమించిన దేవుని కొరకే నేను ఏం చేస్తాను, తీస్తాను. కారణం ఏంటంటే నేను అలా బ్రతకాలనే దేవుడు నన్ను ఏం చేశాడు, తను శిలువ మరణాన్ని పొంది ఈ దేహాన్ని ఆయనకు మందిరంగా ఉండడానికి ఏం చేశాడు, కొనుక్కున్నాడు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి ఏం చేయాలి. కనుక ఈ దేహాన్ని రక్షించబడిన తర్వాత దేవుని మందిరంగా కాపాడుతూ ఈ దేహ సంబంధమైన జీవితంలో మనం చేసే ప్రతిది కూడా దేవుని నామానికి మహిమ కలిగేటట్లుగా మనం భక్తి చేయడానికి అలవాటు పడుతున్నామా, దాని కొరకున ప్రయాస పడుతున్నామా, అలాగే దీన్ని భద్రం చేస్తున్న దేవుని మందిరంగా, ఏ మాలిన్యము దీనికి అంటకుండా, ఏ పాపం దీనిలోనికి జ్వరబడకుండా, ఇది దేవుని మందిరమని, ఇది దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా జీవితం దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని, నా ఆయుష్ దేవుని చేత నాకు అనుగ్రహించబడిందని నమ్మి ఆయన మహిమ కొరకే ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడుతున్నామా, లేక దేవుడిచ్చిన ఆయుష్ లోకం కోసం, మన ఇష్టాల కోసం జీవించి ఒకవేళ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నామో. కానీ పౌలు భక్తుని అంటున్నాడు, నేనిప్పుడు జీవించు జీవితము నన్ను ప్రేమించిన దేవుని కొరకు ఏం చేస్తున్నాను, జీవించుచున్నాను. 4వదిగా మనం చూసినట్లే అక్కడ చెప్తున్నాడు, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. చూడండి, నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడే క్రీస్తు విశ్వాసం వల్ల నేను జీవించుచు ఉన్నాను. అంటే దేని కొరకు జీవిస్తున్నాడు అంటే, ఇప్పుడు యేసునందు తను రక్షించిన యేసునందు విశ్వాసం అన్నా, ఇప్పుడు తన విశ్వాసం తను ఏం చేయాలంటే పరిపూర్ణతలోనికి నడిపించాలి. అలాంటి విశ్వాసమైన భక్తి జీవితాన్ని జీవిస్తున్నాను అన్నాడు. ప్రభువుని నమ్ముకున్న మనం ఏదో ఆయన దేవుడు, ప్రభు రక్షకుడు, నా కష్టాలు బాధలు తీస్తాను అక్కడ ఉండడం కాదు, ఆయన పరిపూర్ణతలోనికి, ఆయన సమరూపంలోనికి, ఆయన సంపూర్ణతలోనికి మనం ఏం చేయాలన్నమాటండి, మార్చబడుతూ కొనసాగుతూ సంపూర్ణం అవడానికి సాగిపోవాలంటాడు హెబ్రీ పత్రికలో. ప్రభు మనం రక్షించింది ఎందుకంటే ఎక్కడ ఉన్నాం అక్కడ ఉండడం కోసం కాదు, రోజు రోజుకి మనము ఆ పరిపూర్ణతలోనికి, లేక ఆయన సంపూర్ణతలోనికి, ఆయన చిత్తంలోనికి మనం ఏం చేయాలన్నమాట, ముందుకి వెళ్ళాలి. కనుక అన్నాడు, ఆయన నన్ను ప్రేమించి నన్ను కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభునందలి విశ్వాసాన్ని బట్టి నేను ఏం చేస్తున్నానంటే జీవించుచూ ఉన్నాను. అందుకనే పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చక్కగా రాశాడు. చూడండి, అది కూడా మనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, దేవుడు తన బిడ్డలను రక్షించిన మాత్రమే కాదు కానీ తన పరిశుద్ధాత్మను కూడా ఈ లోకంలోకి పంపించి తన ఆత్మతో ప్రతి వ్యక్తిని కూడా నింపాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఆత్మ పూర్ణులై ఉండు అన్నాడు. దేవుని ఆత్మ ఎలాంటిది ఇచ్చాడు అంటున్నాడు అక్కడ, దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు అన్నాడు. అంటే దేవుడు తన ఆత్మను మనకి ఇచ్చింది ఎందుకన్నమాట అంటే, ఒక శక్తివంతమైన భక్తి జీవితాన్ని ఈ భూమి మీద దేవుని మహిమ కొరకు చేయడం కోసమే, లేక జీవించడం కొరకే అనేది మనకు అర్థం కావాలి. మనం పిరికివారంగా, అవిశ్వాసంగా, అధైర్యపడేవారంగా, కృంగేవారంగా, దిగజారేవారంగా ఉండాలనేది కాదు దేవుని ఉద్దేశం.
దేవుడు మనకు ఆయన ఆత్మనిచ్చింది ఎందుకంటే మనము శక్తివంతమైన ఒక భక్తి జీవితాన్ని దేవుని మహిమ కొరకు ఈ భూమి మీద ఏం చేయాలంటే జీవించట కొరకు అనేది మనకు అర్థం కావాలి. తర్వాత వచ్చే మాటలు కూడా చూద్దాం చూడండి. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చైనను ఆయన ఖైదీనైన నన్ను గూర్చను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడవై ఉండు. అందుకని ఏమంటున్నాడండి, దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు, కానీ పిరిగితనం అవ్వలేదు కాబట్టి నువ్వేం చేయాలి, ఆయనను గూర్చి చెప్పడానికి ఆయన శ్రమలలో పాలివాడయడానికి ఏం చేయదు, సిగ్గుపడకుండా ప్రయాసపడు అంటున్నాడు. ఈరోజు ప్రభునందు విశ్వాసం ఉంచిన మనము ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నామా? ఏ ప్రభునందు విశ్వాసం ఉందో ఆ ప్రభుని గురించి చెప్పడానికి, ఆ ప్రభు నామ మహిమార్థమే ఒకవేళ ఏదైనా కష్టం బాధ వస్తే దాన్ని సహించడానికి జయించడానికి ప్రయాసకున్నటువంటి ఒక భక్తి జీవితాన్ని మనం జీవించడానికి అలవాటు పడుతున్నామా? అలాంటి ఆ జీవన శైలి మనం అలవర్చుకుంటున్నామా? ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి ఏ కష్టం రాకూడదు, ఏ బాధ రాకూడదు, నేను అనుకున్నవన్నీ జరిగిపోలే అనే ఎందుకు పనికిరైన ఒక భక్తిలోనే మనం ఉండిపోతున్నాము. ఆలోచించండి, ఇక్కడ అంటున్నాడు దేవుడు మనకి శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం ఇచ్చాడు పిరికితనం ఇవ్వాలి. కాబట్టి నన్ను గూర్చి కానీ క్రీస్తుని గూర్చిన సాక్ష్యాన్ని చెప్పడానికి నువ్వు ఏం చేయొద్దు, సేపడు, ఆయన శ్రమలలో పాలివాడై ఉండు అన్నాడు. అంటే క్రీస్తు మహిమ కొరకు ఏదైనా సరే అనుభవించగలిగిన ఒక జీవితాన్ని జీవించడానికి నువ్వేం చేయమంట, అలవాటు పడు. దేవుడు నమ్ముకున్నా కానీ అన్నీ నాకు మంచి, లేకపోతే నేను అనుకున్నవే జరగాలని కాదు, ఒకసారి మనం అనుకున్నది జరగకపోవచ్చు, మనం అడిగింది దేవుడు ఇవ్వకపోవచ్చు, ఒకవేళ మన జీవితంలో ఏదో కష్టం అనేది రావచ్చు, కానీ దానిలో కూడా మనం పాలివారమై ఏ ప్రభునందు మనం విశ్వాసం ఉంచామో ఆయన కొరకే బ్రతికే ఒక బ్రతుకు లేక జీవితాన్ని అలవర్చుకుంటున్నామా? అది చాలా ప్రాముఖ్యమైనమాట. ఎందుకంటే నన్ను ప్రాణాన్నే పెట్టి ఆయన నన్ను ఏం చేశాడు, ప్రేమించి రక్షించి కొనుక్కున్నాడు. కనుక ఇప్పుడు నేను ఆయనందు విశ్వాసం ఉంచి నేను ఏం చేయాలన్నమాట, జీవించాలంటే దేవుని వాక్యం చెప్తుంది నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకునంతే. అతడు వెనుగు తీసిన వెళ్ళి అతని ఆత్మ ఎందు నాకు ఏమి లేదన్నాడు, సంతోషం లేదన్నాడు. కనుక దేవుని సంతోషపరచగలిగినటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తున్నామా, లేక దేవుణ్ణి సంతోషపరచలేనటువంటి భక్తి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఇంకా కొంత చదువుదాం ఆ మాటలు. 9వ వచనం చూడండి, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పను బట్టి అనాది కాలంనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షంలో బయలుపరచున్న ఆయన తన కృపను బట్టి మనలను రక్షించి. చూడండి ఏంటండి, తన మన క్రియలను బట్టి కాకుండా, మన మంచి కాదు లేక మన క్రియలు కాదు, మన ఇష్టాన్ని బట్టి కాదు, తన స్వకీయ సంకల్పమును బట్టి. అంటే దేవుడు ఒక సంకల్పముతో మనల్ని ఏం చేశాడమాటండి, రక్షించారు. ఒక పని నిమిత్తం ఆయన మనల్ని రక్షించారు అని మనం తెలుసుకొని ఆ పని కొరకే, ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కొరకే మనం ఏం చేయాలి, ఈ భూమి మీద బ్రతకడానికి అలవాటు పడాలి. యోహాన్ సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి ఈ భూమి మీద నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూమి మీద నేను నిన్ను ఏం చేశాను, మహిమపరిచాను అట. మనం చెప్పగలమండి అలాగా నా జీవితాన్ని గురించి మనం జీవిస్తే మనం చెప్పగలం అన్నమాట. దేవుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణను, దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను నేను ఆయన కొరకే జీవిస్తూ ఆయన మహిమ కొరకు బ్రతకవలసిన బాధ్యత నా మీద ఉన్నది. కనుక ఆయన సంకల్పాన్ని బట్టి తప్ప మన క్రియలను బట్టి కాదు దేవుడు మనల్ని రక్షించింది లేక ప్రేమించి. ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన ఉద్దేశాన్ని మన వ్యక్తిగతమైన జీవితాలలో ఏం చేయాలంటే నెరవేర్చుట కొరకు.

0: మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. మన పిలుపు ఏమంటున్నాడండి? పరిశుద్ధమైన పిలుపు, అంటే పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచాడు. ఎంత గొప్ప భాగ్యం! ఎవరు మనం? ఎవరు అండి? పాపులమైన మనం, నీచులం, దౌర్భాగ్యం. దేవుని పేరు కూడా అసలు ఉచ్చరించడానికి అవకాశం లేనివంటి దౌర్భాగ్యులైన మనలను ఆయన తన ప్రేమతో, ఆయన సంకల్పాన్ని బట్టి మనల్ని ప్రేమించి రక్షించి ప్రాణాన్ని పెట్టి ఆయన పరిశుద్ధమైన పిలుపుతో మనల్ని పిలిచి అన్నాడు, నీవు నా కొరకు ఈ భూమి మీద ఏం చేయాలన్నమాట? జీవించు. కనుక పౌలు భక్తుడు తన జీవితాన్ని గురించి చెప్తూ ఇక్కడ, నేను దేవుని గురించి కానీ ఆయన శ్రమల గురించి కానీ సిగ్గుపడకుండా నేను దానిలో పాలివాడనే ఉండేటట్లుగా నేను ఏ ప్రభునందు విశ్వాసం ఉంచినో ఆయనను బట్టి జీవించడానికి నేను ఏం చేశానమాట అండి? అలవాటు పడ్డాను. అందుకనే యాకో భక్తుడు కూడా ఒక మాట చెప్తాడు, చూడండి, అది కూడా మనం చూద్దాం. యాకో భక్తుడు రాస్తూ ఒక విశ్వాస జీవితాన్ని గురించి 12వ వచనంలో ఒక మాట ఉంది, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొంది. చూడండి, శోధనలు రావు అని ప్రభు చెప్పలే కదండి, కష్టాలు రావు అని ప్రభు చెప్పలే, కానీ ఏమన్నట్టు దాన్ని నిలిచి దాన్ని జయించిన వాడు ధన్యుడు. వానికి ఏముందంటండి? జీవ కిరీటం. చూడండి, సిలువతో ప్రారంభమైంది ఒక విశ్వాస జీవితం. ఆ సిలువ మరణ పునరుద్ధానం మన వ్యక్తిగతమైన జీవితంలో అది మనకు ఒక పునాది ఆత్మీయ జీవితానికి. ఆ పునాది వేసుకున్న మనము దాని మీదనే నిలబడుతూ మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఆయన పరిపూర్ణతలోకి, ఆయన సంపూర్ణతలోకి మనం ఎదుగుచు, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానాన్ని పొందగలిగిన భక్తి ఈ భూమి మీద ఉండగానే మనం చేయాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా.
1: మా అడ్రస్, శ్రీమతి జాయిస్ అంబెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.
2: ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.

0: ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం, ఫిక్ట్రీ గురించి, అంజరపు చెట్టు గురించి. ఈ ఎపిసోడ్ అర్థం కావాలంటే దీనికి ముందు ఎపిసోడ్ అర్థం కావాలి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. పరలోకపు రహస్యములు గత నమోదులో మనమైతే ఈ అంజరపు చెట్టు నాటిన విషయాలు చూసాం. అది మాత్రమే కాకుండా ఒక వినీ యాడ్లో ద్రాక్ష తోటలు ఒక అంజరపు చెట్ట అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందుకని ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్తున్న ఆ ఎపిసోడ్ చూస్తే ఇది బాగా అర్థమవుతుంది. గత నమోదులో కొన్ని విడిచిన విషయాలున్నాయి. అందులో ఒక ముఖ్యమైన విషయం, ఈ అంజరపు చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అంజరపు చెట్టుకు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులకు సంబంధం ఏమిటి, మనం దీన్ని ఎలా జాగ్రత్తగా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఈ రహస్యాన్ని అండర్స్టాండ్ చేసుకోవడం మాత్రం కాదు మన జీవితంలో ఎలా కొనసాగించాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎలా ప్రారంభిద్దాం?
1: నేనొక 1 మినిట్ మాత్రం గత ప్రోగ్రామ్ ని రివ్యూ చేస్తా.
0: సమరీ
1: అది చెప్పామంటే
0: కరెక్ట్.
1: ఈ రోజు చూసే వారికి
0: ప్రయోజనంగా ఉంటుంది.
1: ద్రాక్ష తోట అన్నది ఇస్రాయేలీల వంశం, యెషయా 5:7
0: కరెక్ట్.
1: సో ఇస్రాయేలు జనులు ఆ ద్రాక్ష తోటగా ఉండి వారు ఫలాలను ఇవ్వాలని దేవుడు ఎదురు చూశాడు, ఫలించలా. అందువల్ల వారిని విసర్జించాడు. వారొక 1800 ఇయర్స్కి పైన వారు వచ్చి చెదరగొట్టబడ్డారు.
0: రైట్.
1: దీనికి మధ్యలో అంజూరపు చెట్టును నాటుతున్నాడు. అంజూరపు చెట్టు అన్నది జెంటైల్ పీరియడ్, అంటే అన్యజనుల కాలం, మన యొక్క కాలము అందులో ఉంది. ఇప్పుడు మన యొక్క కాలాన్ని అందులో నాటుతున్నాడు. అంటే ద్రాక్ష తోట అన్నది మరొక విధానంలో చెప్పాలంటే అదొక కవనెంట్. ఆ యొక్క కవనెంట్లో జెంటైల్స్ వారితో కవనెంట్ ని కలుపుతున్నాడు.
0: చెప్పాలంటే అదే కవనెంట్లో మనకు కూడా అవకాశాన్ని
1: ఇస్తున్నాడు. కానీ ఈ కవనెంట్ దానికంటే ముఖ్యం, మనల్ని తెచ్చి నిలుపుతున్నాడు. అప్పుడు ఈ అంజూరపు చెట్టును తెచ్చి నాటుతూ అందులో పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఈ పండ్లు వెదకినప్పుడు అంటే దీనికి ముందు ఎవరైనా అంజూరపు చెట్టు పండ్లు వెదికారా అనేది
0: క్వశ్చన్
1: వస్తుంది కదా. ఎవరు వెదికారు? క్రైస్టు యెరూషలేముకు వచ్చే దారిలో అంజూరపు చెట్టులో పండ్లు వెతుకుతున్నాడు. ఆయన వచ్చేప్పుడు ఆయనకు ఆకలి కలిగింది. అప్పుడు అంజూరపు చెట్టులో పండ్లు వెతికాడు. అప్పుడు ఆ అంజూరపు చెట్టులో పండ్లు వెతకడం అనేది దేని సూచిస్తుంది అని చూసినట్లయితే

0: ఈ అన్యజనుల కాలములో ఇజ్రాయెల్ జనులను తీసుకొచ్చి ఈ అన్యజనుల మధ్య నాటుతున్నాడు. వీరిని పెట్టుకుని వీరియొద్ద ఫలాన్ని ఎదురుచూస్తున్నాడు. ఈ ద్రాక్ష తోటకును మనకి, అంటే ఇజ్రాయేలీలకి మనకి మధ్యలో ఒక చిన్న డిఫరెన్స్, అది మీరు చూడగలరు. ఈ అంజూరపు చెట్టు అన్నది అన్యజనుల కాలం, అది మార్గములో ఉండింది. ఒకరోజు ఇందులో దేవుడు ఫలాన్ని వెతికాడు, అందులో లేదు.
1: అవును,
0: ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఒక ఇందులో ఒక చిన్న ప్లస్ వారిలో ఉంది. అదేంటంటే యెషయా 5వ అధ్యాయంలో చదివాం కదా.
1: అవును,
0: యెషయా 5లో మనం చదివేప్పుడు ఆయన ద్రాక్ష తోటను నాటి కంచె వేసి అన్ని చేస్తున్నాడు. 5:2లో చూస్తే దానికి ఆయన ఇచ్చే కాపుదల ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లియర్ గా ఉంది, గాని అది కారు ద్రాక్షలు కాచినట్టుగా ఉంటుంది.
1: ఫలం ఇచ్చింది,
0: కానీ పులుపుగా ఉంటుంది. అందులకైనటువంటి కారణాన్ని కూడా అక్కడే చెప్పడం జరిగింది, బలాత్కారము, రోదన. వారి దగ్గర బలాత్కారము, అదే విధంగా అక్రమ క్రియలు జరుగుతున్నట్టుగా ఉంటుంది. ఈ అంజూరపు చెట్టు దగ్గర చూస్తే ఫలాలే ఉండవు.
1: ఓ, అక్కడ చేదు ఉంది.
0: ఎక్కడైనా ఫలాలు చూడగలిగామో అవి కారు ద్రాక్షలుగా ఉండే, ఇక్కడ ఫలమే లేదు. ఇప్పుడు కారు ద్రాక్షలుగా ఉండినవనుకోండి, అది దేనికైనా కొంత యూస్ చేయొచ్చు. ఉదాహరణకు వేప చెట్టు కాయ ఉంది, యూస్ చేస్తున్నారా లేదా?
1: ఏదో ఒక
0: మెడికల్ పర్పస్ కి దాన్ని మనం తీసుకుని యూస్ చేస్తున్నాం. కాకరకాయ ఉంది, యూస్ చేస్తున్నామా లేదా? దేనికని యూస్ చేస్తాం, చేదుగా ఉందని మనం వదిలేయడం లేదు.
1: అవునవును,
0: దేనికన్నా ఉపయోగిస్తాం. నేను సమీపంలో బయట దేశాలకు వెళ్ళాను, మీరు నమ్ముతారో లేదోగా నాకు తెలీదు, అక్కడ వారి దగ్గర చీస్ ఉంది. ఆ చీస్ని ఫంగస్ పట్టించి పాడు చేస్తున్నారు, దాని తర్వాత తింటున్నారు. ఆ స్మెల్ వారికి నచ్చిందట.
1: అలా ఒక విషయం,
0: అలా యూస్ చేసి అదెంతో మంచిది, ఒంటికి ఇలాగవుతుంది అలాగవుతుందని చెప్తున్నారు. మనల్నే చూడండి, పెరుగుకి పాలు విరిగితేనే కదా పెరుగు.
1: అవును,
0: అలా ఏర్పడిన పెరుగును మంచిదని మనం తింటున్నాం కదా. ఎంతో మంది డాక్టర్స్ చెప్తున్నారు పెరుగు తింటే ఎంతో మంచిది అంటున్నారు. అయితే అది చెడిపోయిన వస్తువు. అదే ఇక్కడ నేను చెప్పదలుస్తున్నా, ఈ ద్రాక్ష చెట్టు పులుపైన పండ్లనిచ్చింది. అయితే ఆ పులుపులో ఏవైనా కొన్ని మంచి జరిగే అవకాశాలున్నాయి. ఇక్కడ అంజురప చెట్టులో ఫలమే లేదు. ఇప్పుడు ఈ జెంటల్స్ పీరియడ్లో దేవుడొచ్చి ఈ అంజురప చెట్టును నాటాడు. వెతుకుతున్నాడు, కానీ అందులో ఏమీ లేదు, ఫలమే లేదు, ఏదీ లేదట. అప్పుడు దీని యొక్క పరిస్థితి ఏంటి?
1: వినడానికి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని విషయాలు చూచే దీన్ని నాటుతున్నాడు. అంటే ఇందులో హిస్టరీ కలిసి ఉంది. వీరైనా అదేమంటే జెంటిల్స్ మనల్ని, మన యొక్క ఫలాన్ని ఎదురు చూస్తున్నాడు. అది ఇవ్వలేకపోవడం ద్వారా అందులో ఒక డిఫరెన్సు, లోతైన ఒక వార్నింగు ఉంది. అన్నీ కలిసి ఉన్నాయి, అందులో అన్నీ ఉన్నాయి.
0: ఇంకొకటి గమనించండి, నేనే ఆల్టర్నేట్. నాకు మరొకరు మిస్ చేసిన ఛాన్స్ దొరికింది,
1: ఒక
0: అవకాశం దొరికింది. అప్పుడు నేను ఎలా యూస్ చేయాలి?
1: మాక్సిమం యూస్ చేసుకోవాలి.
0: హఠాత్తుగా ఒక ఎంతో ముఖ్యమైన ఆటగాడు హర్ట్ అయ్యాడు, తనకేదో జరిగి ఆడలేడు.
1: అవును,
0: సబ్స్టిట్యూట్ ని లోనికి తెస్తున్నారు.
1: అది ఛాన్స్ టు,
0: ఆ సబ్స్టిట్యూట్ గోల్ వేసాడు అనుకోండి, తను మెయిన్ ప్లేయర్ గా మారిపోతాడు కదా.
1: అవును,
0: ఆ విధంగా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. సబ్స్టిట్యూట్ కొరకు లోనుంచి హఠాత్తుగా లోనికొచ్చి
1: మరి వారు
0: 2 గోల్ వేసిన తర్వాత తను మెయిన్ ప్లేయర్ అయిపోయాడు.
1: అవును, ఆ ఛాన్స్,
0: ఆ ఛాన్స్ ని ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు ఆ సబ్స్టిట్యూటే నేను, లోనికొచ్చాను ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు. అయితే నా దగ్గరకొచ్చి సబ్స్టిట్యూట్గా నుంచున్నా పర్వాలేదు, అతడైనా గోల్ ఇవ్వబడి దాన్ని మిస్ చేసిన వాడు, తప్పుగా హ్యాండిల్ చేశాడు.
1: ఇక్కడ మనం ఏం చేయలేము,
0: ఇంకా గోలే వేలేదే.
1: అప్పుడు అవకాశాన్ని మిస్ చేయడం మాత్రమే కాదు,
0: చర్చ్ లో చివరి పరిస్థితి ఇదే. చివరి పరిస్థితి అంటే ఆయన ఫలమును వెదకినప్పుడు అందులో ఏది కూడా కనపడలేదు. అది ఎన్ని సంవత్సరాలని బైబిల్ చెప్తుంది? 3 సంవత్సరాలుగా
1: వెయిట్ చేస్తున్నాడు. వెంటనే డిసైడ్ చేయలేదు.
0: మన దేవుని దగ్గర ఉండేది అదేనండి. ఈ మధ్య మాట్లాడుకున్నాం, దీర్ఘ శాంతము అన్నందులకు ఒకే ఎగ్జాంపుల్ గాడ్ మాత్రమే. మీరు ఏ వ్యక్తిని కూడా చూపించలేరు. కొందరు చెప్తారు ఆ తల్లి ఎంతో ఓర్పుతో ఉండింది, ఆ తండ్రిలాగా ఓర్పుగా ఉన్నాడు, అటువంటిది ఏది లేదు. దేవుని వంటి ఒక దీర్ఘశాంతము ఓళ్ళ మరి ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ చూడలేరు. ఇంతటి అక్రమాన్ని జరగడం చూసి ఆయన ఓర్పుగా ఉన్నాడే. ఇన్ని విషయాలు మన దగ్గర వెదికి దొరకకుండా ఇంకా ఓర్పుగానే ఉన్నాడే. అదే చెప్తున్నా, ఆదాము పండుతున్న వెంటనే తరిమివేశాడేగాని చంపలేదే. తరిమివేసి తోటకు కావలి ఉంచాడేగాని తోటను నాశనం చేయలేదు. అప్పుడు ఆయన మోటివ్ ఏంటి? నువ్వు తిరిగి రావాలి, ఈ పండును తినాలి, తిరిగి నీవు మంచిగా ఉండాలి, నువ్వు ఉండకూడదు, తోట ఉండకూడదు అని ఒకరోజు కూడా అనుకున్నది లేదు.
1: చివరిగా అందులోకి తిరిగి రావాలని
0: ఇష్టపడుతున్నాడు. గాని ఇటువంటి ఛాన్స్ ఇచ్చేటువంటి దేవుడు, లవబుల్ గాడ్ని మీరు ఇంకా లోకములు ఎక్కడ చూడగలరు? ఎన్నిసార్లు పడినా అన్నిసార్లు లేపి తిరిగి నిలవబెట్టేటువంటి దేవుడు గదా. మరొకటి, మీరు గత ఎపిసోడ్లో ఒక విషయాన్ని చెప్పారు, మనమది నెక్స్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే మనము నిద్రపోయినా సరే లేక బురుజు నాటబడినా సరే అటువంటి మొక్క ఎదిగినా సరే అది వేరెవరూ పెరికివేయద్దు, నేనే లేపుతానంటాడు. దాని మోటివ్ ఏంటంటే ఆయన చెప్తాడు, మీరు పెరికివేసేప్పుడు మంచి వాటిని మంచి విషయాలను కూడా మీరు పెరికివేస్తారు.
1: అవును, మిస్ అవుతుంది వారు.
0: పలు సమయాల్లో మనము అనేక మందిని అంటే వాక్యానికి అగేన్స్ట్గా వెళ్తున్నారు, సంఘం ఇలాగ అవుతుందని చెప్పి మనం వాటిని సరిచేయడానికి కొన్ని విషయాలు తలుస్తున్నాం కదా. అలా అనుకున్నప్పుడు కొందరు మంచివాళ్ళు కూడా అందులో హర్ట్ అవుతున్నారు. ఒక ఉదాహరణ ఒక చెప్తున్నాను. మా వీడియోస్ అన్ని తీసి అనేక మంది యూట్యూబ్లో వేయడం ఆరంభించారు. మేము ఆపడం లేదు. ఆ సరి గాస్పుల్ వెళుతుందని వాటిని వదిలేశాం. అయితే ఏమైందని చూస్తే దాని యొక్క తంబ్లైన్ వారు ఎంతో ఘోరంగా పెడుతూ ఉన్నారు.
1: ఓహో, మీ వద్ద పర్మిషన్ అడగకుండా.
0: తంబ్లైన్ ఎటువంటిదిగా ఉంటుందంటే ఆ మెసేజ్కి దానికి సంబంధమే లేదు. క్యాచింగ్ ఉంటే వచ్చి చూస్తారని చెప్పి
1: ఏదైనా
0: ఏదంటే అది లేటెస్ట్గా చెలరేగుతున్న ఒక ఇష్యూని వారు తీసుకొని
1: మీరు
0: నేను మాట్లాడింది ఉంచి తంబ్లైన్లో ఉంటుంది. లోనికి వెళ్ళి చూస్తే దానికి సంబంధం ఏంది కాదు.
1: అప్పుడు
0: నేనేం చేశానంటే ఒకరోజు దాని గురించి ఎంతగానో చెప్పి చూశాను. నాకది వింటున్నట్టుగానే తెలియడం లేదు. అన్ని ఛానల్స్కి కాపీరైట్ పెట్టాను. అలా అన్ని ఛానల్స్ వారికి ఇవ్వడం జరిగింది. చూస్తే నిజంగా సేవ చేసే ఒక 10 మంది ఫోన్ చేశారు. అయ్యా, మా ఛానల్ స్ట్రైక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, దయచేసి తీయండి, మేమందులో కమర్షియల్ చేయలేదు, ఏం చేయలేదు, ఓన్లీ గాస్పలే చేస్తున్నాం అని చెప్పి. అప్పుడే నాకు అర్థమైంది, నేను మొత్తంగా చేస్తే ఒక 10 మంచి విషయాలు ఏం చేస్తున్నాను,
1: అది కూడా స్పాయిల్ అవుతుంది.
0: ఈ పనిని దేవుడే చేస్తున్నాడు. ఆయన చేసేప్పుడు కరెక్ట్గా చేస్తున్నాడు,
1: ఆయనకది తెలుస్తుంది.
0: అదే ఆయన యొక్క ప్రేమ. అందువల్ల ఆయన చెప్తున్నాడు, నువ్వు ఈ పని చెయ్యొద్దు. అప్పుడు ఆ దీర్ఘశాంతము ఎటువంటిదిగా ఉందో చూడండి. అట్లే పెరగనిచ్చి ఓపికతో చూస్తున్నాడు, ఉండని ఉండని అంటున్నాడు. సో గాడ్, ఈ అంజూరపు చెట్టైన మన దగ్గర ఇంకా ఫలాన్ని వెతుకుతూ ఉన్నాడు. అతని దగ్గర కారు ద్రాక్షలైనా కనబడ్డాయి, ఏదో ఒకటి కాసిందండి, పంటిచ్చిందండి, పండిపోయిందండి. సో ఈ పులుపుతో ఏం చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చా అని చూడొచ్చు. అయితే ఇక్కడ ఫలమే లేదు. నాకిందులో మరొక పార్ట్ నాకెంతో ఇష్టమైంది ఏదంటే ఆ తోటమాలి చెప్పేది ఎంతో నాకు ఇష్టమైంది. ఎందుకంటే యజమాని చెప్తున్నాడు, అది క్లోజ్ చేసే అంటున్నాడు. అది ఇంకెందుకు అన్న వెంటనే తోటమాలి విన్నవిస్తున్నాడు, లేదు ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, మరొక అవకాశం ఇవ్వండి. ఆ మరొక అవకాశములో మనం వెళుతూ ఉన్నాం. ఆ మరొక అవకాశంలోనే ఇస్రాయేలు వెళుతుంది. లాస్ట్ ఎపిసోడ్లో చెప్పాను, జ్ఞాపకం ఉందండి, మనకి ఈ ఛాన్స్ ఇవ్వడానికి ఇస్రాయేలీయులను ఏం చేశాడు, దేవుడొచ్చి ఆ విధేయతలోనికి వెళ్ళడానికి అనుమతినిచ్చాడు.
1: అపొస్తలు పాలన గురించి కూడా
0: మెన్షన్ చేశా. ఆయనట్లే వారు వెళుతున్నారు, సరే వెళ్ళను, మరొకరిని తెద్దాం. ఇప్పుడు అట్లే ఇలా యోచించండి, ఇప్పుడు తిరిగి ఇస్రాయేలీలు వస్తున్నారు అంటే ఏంటర్థం, మనమిప్పుడు బయటికి వెళ్తున్నామనే అర్థం. ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాం, దేవుడు అనుమతిస్తున్నాడు, సరే వెళ్ళనివ్వు. అతనికి 2000 సంవత్సరాలు ఇచ్చా, ఎక్కడా, అబ్రహాం టు క్రైస్ట్, 2000 సంవత్సరాలు ఇచ్చాను, చెప్పి చూశాను, విలపించాను, ఆ దీర్ఘదర్శులను పంపాను, ఎంతో చెప్పాను,
1: సొంత కుమారుణ్ణి
0: పంపాను. వారేం చేశారు, వినలేదు. అట్లే బయటికెళ్లారు. ఒక దగ్గర డిసైడ్ చేస్తున్నాను, ఆ ద్రాక్ష తోటను వదులు, కంచిన పడగొట్టు, మేయబడనివ్వు, మనమందులో మరొకటి చేద్దాం, వేరొక ప్రాజెక్ట్ చేద్దాం అని చెప్పి అంజురపు చెట్టును నాటాడు. ఇప్పుడు 2000 సంవత్సరాలైంది. ఇప్పుడు ఏంటంటే వారికి చివరిగా క్రైస్ట్, మనకి మొదటే క్రైస్ట్. వారికి క్రీస్తు చివరిగా మినిస్ట్రీ చేశాడు.
1: అవును,
0: మన ఆరంభ దశే క్రైస్టు. ఇప్పుడు అట్లే కొనసాగుతూ ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉందంటే మిగతా 2000 సంవత్సరాలు తిరిగి వీరును మనమును వారిలాగునే. మీరు యోచించండి. ఇప్పుడు రీసెంట్గా ఒక పాస్టర్ గారు చెప్పింది, మీరొచ్చి సంఘములో ఉన్నటువంటి కొరతలన్నీ చెప్తున్నారు, ఎందుకు చెప్పకూడదు, మనమది సరిచేయాలి, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ నా రోగాన్ని తెలియజేయకపోతే ఎలాగా. ఇప్పుడు స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెడుతున్నారు, అక్కడికి వెళ్ళినప్పుడు అబ్బాయి దగ్గర ఉన్నటువంటి వట్టి మంచి విషయాలు మాత్రమే టీచర్ చెప్తుందా, తనింకా చదవటం లేదు, బెటర్ అయ్యేది చెప్తారా,
1: బెటర్గా ఉండాలని చెప్తారా,
0: బెటర్ అవడం చెప్పాలి కదా, అదే మనం చెప్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు బాగా గమనించండి, 7 సంఘాలున్నాయి ఇందులో. రెవల్యూషన్లో ఫ్రమ్ ఎఫిషియన్స్ టు లవోదికియా, ఈ 7 సంఘాల్లోనూ దాని గురించి మనం చెప్పుకున్నాం. మీరు చూస్తూ రండి, ఎఫెసీ సంఘంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. స్ముర్నా సంఘంలో చెడ్డదే ఉండదు, మంచి మాత్రమే ఉంటుంది. అటు తర్వాత స్ముర్నా తర్వాత వచ్చే సంఘాలు పెర్గెము, తుయత్తైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, వీరి దగ్గర చూసినట్లయితే మంచిది ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే ఫిలదెల్ఫియాలో చెడ్డదుండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే చివరిగా వచ్చే లవోదికియాలో చూడండి, మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది. ఫిలదెల్ఫియాలో చెడు ఉండదు, మంచిది మాత్రమే ఉంటుంది. అయితే లవోదికియాలో మంచిదే ఉండదు, ఒట్టి చెడు మాత్రమే ఉంటుంది.
1: అంటే
0: ఆ స్టేజ్లోనే మనం ఇప్పుడు ఉన్నాం. ఇప్పుడు ఇందులో ఫలాలే లేవే. ఇక్కడ నుండి మరో స్థాయికి
1: బేసిక్గా అయినా ఉండాలి. విత్తిన ఆ స్థలానికైనా.
0: ఇంతవరకు నేను ఇన్వెస్ట్ చేశానే, నా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు.
1: సో ఆ గాస్పల్ వినడం అయితే మనం విన్నాం, జీవించామని మాత్రం కాదు, ఆ ఫ్రూట్.
0: ఇప్పుడు ఇందులో నుండి వీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలాగంటే ఇప్పుడు అన్ని చర్చలు కూడా ఇలాగ ఉన్నాయా అలా చెప్పడం
1: మనం తప్పు చెప్పడం
0: లేదు. మనం ఏం చెప్పదలుస్తున్నామంటే, ఆయన చేసిన కృషికైన ఫలితం ఎక్కడా? అలా వెళ్లే కొద్దీ
1: ఫ్రూట్.
0: ఇప్పుడు మనం చెప్పడం లేదు. ఇప్పుడు సాధారణంగానే అందరి మైండ్ సెట్లో ఏముందంటే, ఒక 30 సంవత్సరాలకు ముందు ఉన్నటువంటి స్పిరిచువల్ స్టాండర్డ్ ఎదుగుదల, మనలో ఉండవలసినటువంటి దేవునిపైన ప్రేమ, విశ్వాసం అన్నీ కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు
1: అయితే విజ్ఞానం పెరిగిపోయింది, ఇంటెలిజెన్స్
0: అది పెరిగింది, వరల్డ్ భయంకరంగా పెరిగింది. ప్రపంచం డెవలప్ అవుతుందంటే చర్చ్ అంతకంటే అధికంగా పెరగాలి కదా.
1: మన స్పిరిచువాలిటీ పెరగాలి,
0: అధికంగా పెరగాలి. ఈరోజు ఎలాగుంది చర్చ్ పెరిగిందంటే, మనం దేన్ని చూస్తున్నామంటే ఎన్నికను చూస్తున్నాం. ఎన్నికనేది ఒక ఎదుగుదల కాదు, ఎన్నికనేది ఒక కౌంట్ మాత్రమే. ఎదుగుదల ఎందులో ఉందంటే, నా దగ్గర ఎంతమంది పిల్లలున్నారనేది ముఖ్యం కాదు, పిల్లలందరూ కూడా బలంగా ఆరోగ్యంగా ఉన్నారన్నదే ముఖ్యం. హాస్పిటల్లో 10 మంది చేరుంటారు, 10 మంది పేషెంట్లే, అందులో ఏమీ ఉండబోతుంది? అయితే ఇంట్లో ఉన్న 10 మంది కూడా బలంగా ఉంటారు. ఆ 10కి ఈ 10కి డిఫరెన్స్ ఉంది కదా. ఎంతమంది ఉన్నారనేది ముఖ్యం కాదు, ఎంతమంది ఎలాగున్నారనేదే ముఖ్యం. నా దగ్గర 10 మంది ఉన్నారు, నా చర్చిలో 50 మంది ఉన్నారు, వారిలో అంతమంది పరలోకానికి వెళ్లడం ఎంత బాగుంది.
1: అయితే ఆ గార్డ్నర్ వచ్చి చూస్తున్నాడు, ఏదో ఒక ఫలం వస్తుంది అని.
0: అదే దేవుడు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు.
1: సిన్సియర్ గా ఆయన
0: వర్క్ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ సంఘానికై ఇంకా పని చేస్తున్నాడు.
1: ఎందుకంటే ఆయన సరే నరికేయండి అని చెప్పలేదు. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి.
0: అదే మీరు మీడియాలో ఉండడం వల్ల ఇది ఇమాజిన్ చేయగలరో చూడండి. రెవల్యూషన్ చెప్తుంది, సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పాడద్రోయబడి ఉన్నాడు. సాతాను మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని ముందు
1: నేరం
0: మోపుతూ ఉంటాడు. ఇప్పుడు యోచించండి, ఒకటిక్కడ నుంచుని నిందిస్తూ ఉంటాడు,
1: అక్యూస్ చేస్తాడు.
0: ఇతని చేస్తున్నాడు చూడండి, ఇలా యోచిస్తున్నాడు చూడండి, ఇలాగ ఆలోచిస్తున్నాడు చూడండి, ఫోన్లో ఇలా చూస్తున్నాడు చూడండి, మనల్ని గురించి చెప్తూ ఉంటాడు. అప్పుడు తండ్రి అయిన దేవుడు మన మీద కోపడతాడా లేదా?
1: న్యాయంగా కోపం రావాలి,
0: న్యాయంగా కోపగించుకోవాలి. కాని ఇటువైపు ఒకరు కూర్చుని, లేదు తండ్రి లేదు, ఇతను ఇందువల్లే పడిపోయాడు, ఇంకొక ఛాన్స్ ఇవ్వండి, సరే అయిపోతాడు, తను ఈ వారం మీటింగ్కి వెళ్తాడు, సరే అయిపోతాడు, ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, సరే అయిపోతాడు, నువ్వెలా చెప్తున్నావు, నా రక్తంలో కడిగానయ్యా, ఆ రక్తం చేతులు ఉంచితే ఆయన సాఫ్ట్ అయిపోతాడు. ఇది నేను చెప్పేది ఒక ఒరిజినల్ సీన్,
1: ఇది ఒక అర్థం,
0: ఇది బైబిల్ చెప్పేటువంటిది. మన ఊహకై అది చెప్పి చూస్తున్నాను మీతో. ఒకడు ఒక ప్రక్క నుండి అక్యూజ్ చేస్తూనే ఉన్నాడు, ఎందుకంటే నేను దానికి పాత్రుడను, అక్యూజ్నే.
1: ఇంకా చెప్పాలంటే వాడు పడిపోయి మనం పోకూడదనే ఒక ప్రయత్నం అంటారు.
0: ప్రయత్నం ఇతన్ని ఎలాగైనా ఆయన చేత కోపంగా ఒక మాట చెప్పించి ఏదో ఒకటి చేయాలి. అలాగే ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు. ఒకవైపున ఇతను నిలిచి ఉండి
1: ఆయన చెప్తున్నాడు, యోబును గురించి, యోబును చూసావా, ఆయన గొప్పతనాన్ని ఆయన చెప్తున్నాడు.
0: నడుచుకుంటే ఆయన చెప్పడం జరుగుతుంది కదా, ఇతను అక్యూజ్ చేయలేడు కదా. అలా చెప్పినందుకే వీడేం చెప్తున్నాడంటే, మీరు బాగా సేఫ్టీగా ఉంచారు కాబట్టి అలాగున్నాడు. ఒక పీరియడ్లో అన్ని ముగించి విజయవంతుడైనప్పుడు ఆయన ఎంత సంతోషపడి ఉంటాడో చూడండి. చూసావు కదా, నువ్వెన్ని చేసినా నా దగ్గర నుండి పోలేదే. ఈరోజు మనల్ని చూసి దేవుడు అలా చెప్పగలడా? రక్తము చేత పట్టుకుని విజ్ఞాపన చేసేవాడు ఉన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ త్రవ్వి ఎరువు వేస్తున్నాడు. బైబిల్ చదివేప్పుడెల్లా లేఖనములు దైవావేశం వల్ల కలిగినవి. చదివేప్పుడు మీకు స్పర్శ ఏర్పడుతుంది కదా, అయ్యో మనల్ని సరిచేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోగ్రాం మాట్లాడుతున్నాం, మాట్లాడేప్పుడు ఇతరులకు ఎలాగుందో లేదో మనకొకటి కలుగుతుంది కదా, ఇది మనకెంతో వర్తిస్తుంది కదా, మనం చేయాలనుకుంటున్నాం కదా. ఇదే ఆత్మదేవుని యొక్క ప్రేరణగా ఉంది. వీ వాంట్ బి మోర్ పర్ఫెక్ట్. అదే బైబిల్ చెప్తుంది, పరిశుద్ధుడుగానే ఉండనిమో, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమో. ఇప్పుడున్న వారు ఏం చెప్తున్నారు? ఇది చాలు, ఇప్పుడు నువ్వెందుకు ఇంకా పరిశుద్ధం పరిశుద్ధం అని మాట్లాడుతున్నావు, ఎందుకు నీతి నీతి అంటున్నావు, ఆల్రెడీ మనం పరిశుద్ధులమై ఉన్నామని చెప్తున్నారు.
1: అదేంటంటే వన్స్ అయ్యాం
0: ఇంకా అయిపోయినట్టే. అయితే బైబిల్ చెప్తుంది పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడు కానిమ్మో. ఏ స్థాయికి నువ్వు అవ్వాలి? నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా మీరు పరిశుద్ధులై ఉండు. అదే మీరు క్రైస్ట్ లెవెల్కి పరిశుద్ధులై ఉన్నారని మీకు కన్ఫర్మేషన్ వచ్చిందంటే మీరు పరిశుద్ధతను గురించి చెప్పడం ఆపండి. అయిపోయామా? లేదు కదా, అప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. ఒక టార్గెట్ని ఫిక్స్ చేసి ఉంచాడు, 100 అని. నేను 99 తెచ్చుకున్నా, ఇక దీనిపైన ఎందుకు మాట్లాడుతున్నావు, నేనే 99. బైబిల్ చెప్తుంది నువ్వు 100% పొందాలి. 100 సంపాదించేంత వరకు టీచర్ని చెప్తుంది. ఇంకా కొంత ప్రయత్నం చేస్తే 100 తీయచ్చయ్యా, ఇంకా కొంత ప్రయత్నిస్తే స్టేట్ ఫస్ట్ తీయచ్చు. అదే మంచి టీచర్కైనా లక్షణం. సరే ఇలా మీరు చెప్పి చూడండి, పర్వాలేదు నువ్వు 90 తీసుకున్నావు, ఇది చాలు, సంతోషపడు, ఇది చాలు, అలాగని చెప్తే వారు మంచి టీచరే కాదు. తండ్రి చెప్పుంటాడు, తండ్రి వేరేలా చెప్పుంటాడు. పర్వాలేదు, చాలా స్ట్రెయిన్ చేయదు, ఇంతవరకు ఇదే గొప్ప విషయం, ట్రై చేసి చూడు, కుదరకపోతే పర్వాలేదని తండ్రి చెప్తాడు. టీచర్ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అయితే ఈనాడు మనము
1: అది
0: దానికి ఆపోజిట్గా వెళ్తున్నాం.
1: ఇప్పుడు ఈ పేరబుల్లో మనం లోపలికి ప్రవేశించాం, మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఏమని చివరిగా చెప్తున్నాడు ఈ పేరబుల్?
0: రెండు విషయాలే ఉన్నాయి. మంచి ఫలాలనిస్తే తీసుకెళ్ళి నా కొట్టులో చేర్చి పెడతాను అంటాడు.
1: ఓకే.
0: అయితే ఇవ్వకపోతే అదే ఇక్కడ ప్రశ్న.
1: అక్కడే ఒక వార్నింగ్ వస్తుంది.
0: అక్కడే వార్నింగ్. దేవుని యొక్క ఏ మెసేజ్లోనూ వార్నింగ్ లేకుండానే ఉండదు. అందులో ఏం చెప్తున్నాడో చూడండి. అది ఫలించినా సరి, 39,
1: అవును,
0: ఫలించినా సరి లేని ఎడలా నరికించి వేయుమని అతనితో చెప్పాను. ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఇలాగైందే, దీని యొక్క ముగింపు మనకు తెలిసింది.
1: ఇక్కడ కంక్లూషన్
0: ఇచ్చేశాడు.
1: అందుకనే ఆ పరలోక రాజ్యమును గురించి మనం అర్థం చేసుకున్నాం. పరలోకానికి వెళ్ళాలి వెళ్ళాలని చెప్పి ఫాస్టింగ్ ఉండొచ్చు, వేదకొచ్చు, అన్ని చేయొచ్చు. ఫైనల్గా మనం అక్కడికి వెళ్ళాలి కదా.
0: అంటే కొన్ని స్ఫూర్తిదాయక మాటలు, పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిది. ఈ పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది చెప్పి క్రియ లేకుండా పోయినట్టయితే మీరేం చేస్తారు?
1: క్రియలేని విశ్వాసం.
0: ఇప్పుడు డాక్టర్ చెప్తున్నాడు బాగైపోతారో, దిగులు పడద్దండి, ఇంకొక 1 వీకే మీరింటికి వెళ్ళొచ్చు. అది దేని ఆధారంతో చెప్తున్నాడంటే
1: మన డిసిప్లిన్ బేస్ చేసుకుని,
0: డిసిప్లిన్ ఇచ్చిన టాబ్లెట్స్ ని కరెక్ట్గా వేసుకుని, చెప్పిన ఆహారాన్ని సరిగ్గా తీసుకుంటే, చెప్పినట్టుగా ఎక్సర్సైజ్ చేస్తే సరిగ్గా ఒక వారంలో ఇంటికి వెళ్ళొచ్చు.
1: కరెక్ట్.
0: డాక్టర్ ఒక వారంలో ఇంటికి వెళ్ళొచ్చన్నాడు, మాత్రలు అవసరం లేదు. అదే డాక్టర్ ఒక వారంలో వెళ్ళిపోవచ్చు అన్నాడే, ఇక నేనేమైనా చేయొచ్చని చెప్పి మటన్ చికెన్ తెండని చెప్తే ఇక వారంలో వెళ్తారా?
1: వేరే ఎక్కడికో పోతుంది,
0: వేరింకెక్కడికో వెళ్తాం. అదే మీరు చెప్పిందే, మీరు జోక్గా చెప్పినా అదే నిజం, వేరింకెక్కడికో వెళ్తాం. దేవుడేం చెప్తున్నాడు? పరలోక రాజ్యం సమీపం అంటున్నాడు. నేను తీసుకెళ్తాను, అన్ని చేస్తానంటున్నాడు. బట్ నేను చెప్పేది నువ్వు ఒకటి చేయాలి కదా, ఫలాన్నివ్వాలి కదా.
1: అది ఇచ్చాడు కదా, ఇన్స్ట్రక్షన్
0: ఇస్తున్నాడు. లేని ఎడలా, అదే ఈ మాటను అక్కడ మెన్షన్ చేస్తున్నాడు చూడండి. లేని ఎడలా 9లో ఉంది. లేకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్
1: అంటే ఇందులో ఒక క్లియర్ వార్నింగ్ అనేది ఉంది.
0: ఇది ఇదే ఇంపార్టెంట్. అప్పుడు నేను ఫలిస్తున్నానా అనేది మొదటిగా నేను స్వీయ పరిశీలన చేసుకోవాలి కదా. నేనెప్పుడునూ ఈ ఉపమానం చదివేప్పుడు ఒక మాటను తలపోస్తూ ఉంటాను, అతడైనా కారు ద్రాక్ష ఫలాలను ఫలించాడే, మనమేమి కూడా ఇవ్వకుండా కూర్చుని ఉన్నామే. అప్పుడు దేవుడు వెదకినప్పుడు అనేక సమయాల్లో నన్ను ఒక ఈ విషయాన్ని చెప్తుండగానే అది చెప్తాను. ఈ అంజూరపు చెట్టు దగ్గర ఫలాన్ని వెతుకుతున్నాడు కదా, ముందుగానే ఒక స్థలంలో అది చదివాం కదండి. ఆయన ఎక్కడ ఫలాలను వెతికాడంటే మార్గం మధ్యంలో వెతికాడు. ఆ అంజూరపు చెట్టులో ఎందుకు ఫలాలు లేవు అన్నందుకు రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే ఫలాలు ఇచ్చే కాలం కాదు, సీజన్ కాదు.
1: అవును.
0: కానీ దేవుడు అక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే సీజన్ కాదు బట్ ఫలము నాకు కావాలి.
1: ఎదురు చూస్తున్నా
0: ఆనాడు.
1: ఇన్ సీజన్ ఆర్ అవుట్ ఆఫ్ సీజన్,
0: యూ మస్ట్ గివ్ ద ఫ్రూట్,
1: సమ్ ఫ్రూట్
0: ఏదో ఒకటి ఉండాలి. ఇప్పుడు ఇదేంటంటే అర్థం,
1: పరిస్థితుల గురించి మనం మాట్లాడరాదు.
0: ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్. ఈ రోజు మనం అదే కదా చెప్తున్నాం,
1: మన పరిస్థితులు, మన సమస్యలు,
0: సమస్య మన పరిస్థితి
1: ఉంటే నేను కరెక్ట్ గా ఉంటాను.
0: ఇప్పుడు నేను అనేక మంది పేరెంట్స్ దగ్గర అడిగాను, మా దగ్గర ఉన్నంత వరకు వారు బాగుండేరండి, అక్కడికి వెళ్ళిన తర్వాత పాడైపోయారు, ఆ సిటీకి వెళ్ళారు పాడైపోయారు, కాలేజీకి వెళ్ళారు పాడయ్యారు. నోవాహ్ కాలం నుండి భూమి చెడిపోయే ఉంది.
1: అర్థమైంది.
0: దానిలో ఒక నీతిమంతుడు ఉండేడు కదా,
1: సాల్ట్ అండ్ లైట్
0: ఉండేడు కదా, నోవాహు ఉండేడు కదా. సొదొమ్ము కంటే కూడా మోసమైన సిటీ ఒకటి ఉందా?
1: లేదు.
0: దాని మధ్యలో నీతిమంతుడు ఉండేడు కదా, అతని ఫ్యామిలీ ఇద్దరు పిల్లల్ని మంచిగా పెంచాడు కదా. అదే అన్సీజన్లో ఫ్రూట్ ఇవ్వడం.
1: సో మనం పరిస్థితులను తప్పు చెప్పరాదు,
0: పరిస్థితిని చెప్పలేము, దేనిని కూడా చెప్పలేము.
1: క్లియర్గా చెప్పాను.
0: అవును, అతను అతనితో ఉండి ఇతను చెడిపోయాడు. అప్పుడు ఎందుకు నీతో ఉండి అతను మంచిగా మారలా?
1: ఆ ప్రశ్న రాదు,
0: ప్రశ్న తలెత్తలేదు కదా. అంటే దేవుణ్ణి ఎరిగి లోపల పరిశుద్ధాత్మని పొందుకొని మీతో కూడా ఉన్న ఒకడు మారలేదు, మంచిగా మారలా.
1: అయితే ఇతను మారాడు.
0: ఇవన్నీ లేకుండా సాతానుతో ఉన్న ఒకడు మిమ్మల్ని చెడ్డవానిగా మార్చాడు. అప్పుడు ఎవరు పవర్ఫుల్? ఈరోజు ఎవరిని చెప్తున్నాం, ఆ పిల్లోడి వలన నా పిల్లోడు చెడిపోయాడు,
1: జస్టిఫై చేస్తున్నాం. సరే మనం ప్రేక్షకులకు, సరేనండి మీరు చెప్పేదంతా రైట్ అండి, నేను మిస్ కాకుండా ఉండాలి అనే వారికి మీరు ఏం చెప్తారు?
0: అదే చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్థలంలో అక్కడ అన్సీజన్, ఇక్కడేం చెప్తున్నాడంటే 3 సంవత్సరాలుగా ఉంది. 3 సంవత్సరాల్లో ఒక సీజన్ టైం వచ్చి ఉంటుంది కదా,
1: అంటే పలు సీజన్లు వచ్చాయి,
0: ఫలానిచ్చే ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా. అప్పుడు ఈ అంజూరపు చెట్టు ఎటువంటిదై ఉంటుంది? సీజన్లోనే ఫలాన్ని ఇవ్వలేదు,
1: స్టబన్ గా ఉంది. అప్పుడు మనస్సుని క్లోజ్ చేసింది.
0: ఇప్పుడు ఇది సీజనే కదా, హోలీ స్పిరిట్ ఉన్నారు, చర్చు ఉంది. చర్చ్లో మనకి ఎల్డర్స్ ఉన్నారు, మనకి టీచర్స్ ఉన్నారు. ఇంకొకటి మీరు చెప్పండి, ఈనాటి వలె మీడియాలో లభించేటువంటి స్టఫ్ ఏ కాలంలో దొరికింది?
1: అన్నీ అవైలబుల్గా ఉన్నాయి,
0: అన్నీ అవైలబుల్,
1: ఫింగర్ టిప్లో ఉన్నాయి.
0: ఇప్పుడు ఒక విషయాన్ని మనం తెలుసుకోవాలి, బైబిల్లో ఉండేటువంటి వాక్యానికి ఒరిజినల్గా హీబ్రూలో ఏముందని తెలుసుకోవాలంటే హీబ్రూ టీచరే అవసరం లేదు ఈనాడు. ఒక కాలంలో అనుకున్నా దొరకరు,
1: వెళ్ళి లైబ్రరీకి వెళ్ళాలి.
0: కొందరైతే ఇస్రాయేల్కి వెళ్ళి చదువుకున్నవారున్నారు, 30 సంవత్సరాల క్రితం అంత కష్టపడి చదివారు. ఇంతకుముందు ఇన్ని రెవల్యూషన్ మాట్లాడిన సేవకులకు ఈ స్టఫ్ని బయట దేశాల నుండి తెచ్చుకోవడానికి మార్గాలు ఉండేవి. ఫోన్లో మరి ట్రంకాల్ చేసి అలా పొందుకున్నాను. ఈరోజు అలా కాదు, అలాగనే ఒక సెకండ్లో పొందుకుంటున్నారు. ఇది సీజన్ టైం.
1: ఇప్పుడు ఎంత సీజన్లో మనం విని మనం సీజన్కి మారాలి?
0: ఎందుకు ఫలించడం లేదు? రీజన్ చెప్పలేకపోతున్నాం కదా. మీరు కొంచెం ఓవరాల్గా థింక్ చేసి చూడండి, 3 సంవత్సరాలు ఆ చెట్టు ఉండిందంటే అప్పుడు 3 సంవత్సరాల్లో ఒక సీజన్ వచ్చి ఉంటుంది కదా,
1: ఖచ్చితంగా
0: ఫలానిచ్చే ఒక సీజన్. అప్పుడు ఆ యజమానుడు ఏం అడుగుతున్నాడు, 3 సంవత్సరాలు అంటే ఫలాన్నివ్వల, ఎందుకంటే సీజన్ లేదు. కానీ ఇది ఫలించింది కారు ద్రాక్ష, ఇది ఉత్తినే ఉంది, సీజన్లో ఊరికనే ఉంది, స్థలాన్ని ఆక్యుపై చేసింది. హౌ మెనీ ఆఫ్ అస్ ఆర్ లైక్ దట్? మనలో ఎంతమంది ఆ విధంగా ఉన్నాం? నేను మనుషులకు ప్రయోజనంగా ఉన్నామా లేదా అని అడగలేదు. మీరేంటి ఆయనకెంత ఇచ్చారు ఇవి అడగలేదు. ఆర్ యూ యూస్ఫుల్ ఫర్ గాడ్?
1: సరే, ఫాలో ఇవ్వాలి అని నిర్ణయం తీసుకున్నాను. నేను ఇలాంటి రిస్క్ తీసుకోకూడదు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి మనం ఏం చేయాలి? ఆ స్టెప్కి రండి.
0: వదులుకోవాలి, దేవునికి వదిలిపెట్టాలి. ఈ వాక్యం ఉంది కదా, ఈ వాక్యాన్ని ఒట్టి వాక్యముగా చదవకుండా నా జీవితంలో ఇది అభ్యాసం చేయాలి.
1: అప్లికేషన్తో ఉండాలి,
0: అదే ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు మొదటిగా కమిట్ చేసుకోవాలి కదా. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతున్నాం, ఒట్టి ప్రోగ్రామ్కి మాత్రం చెప్పి వెళ్లాలంటే మరలా చెప్తున్నా, ఇందులో రిజల్ట్ ఉంటుంది. ఏ రిజల్ట్ దొరుకుద్ది? వినేవారికి ప్రయోజనంగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే మన ఇద్దరి పరిస్థితి ఏంటి? 500,000-600,000 మందిని ఇస్రాయేల్కి నడిపించి మోషే వెళ్ళలేదే, మనం వెళ్ళాలే. అదే చెప్తున్నాను, ఆ విధంగా వాక్యాన్ని చదివే అంతమంది కూడా ఈరోజు ఇతరులకు మనం బోధించడానికి వీఆర్ రెడీ, ఇతరులను అక్యూజ్ చేయడానికి మనం రెడీ, ఇతరులను జడ్జ్ చేయడానికి వీఆర్ రెడీ. అయితే బైబిల్ చెప్తుంది, మనల్ని మనమే పరీక్షించుకుంటే న్యాయం తీర్చబడం. నన్ను నేను సరిచేసుకోవాలి, నేను ఫలించాలి. ఇప్పుడు ఈ అంజూరపు చెట్టు ఇచ్చే ఫలము, అక్కడైతే బలాత్కారము, రోదన అనేది ఇస్రాయేల్ గురించి చెప్పబడుతుంది. ఇక్కడ వేరొక విషయం చెప్పబడుతుంది. అయితే మనకి న్యూ టెస్టమెంట్లో ఫలాలనేవి ఆత్మఫలాలు, ఇన్ ద ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్
1: మనకిచ్చి
0: ఉన్నాడు. ఇందులో మనం ఫలిస్తున్నామా? త్రవి ఎరువు వేయడం ఉంది కదండి, అదే హోలీ స్పిరిట్ న్యూ టెస్టమెంట్లో. ఆయన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఒకే ఒక పండు, ఆ ఫలమేది? ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్.
1: ఆ హోలీ స్పిరిట్ విల్లింగ్ టు డూ.
0: నేడు ఆయన అది చేస్తున్నాడు, దిగి చేస్తున్నాడు.
1: మనం ఎలా చేసి
0: ఆయన చెప్పేటువంటిది నేను విని ఇప్పుడు మీ అబ్బాయి మంచిగా ఆ జీవితంలో ముందుకెళ్లి సంపాదించి మంచిగా జీవించాలనేదే తండ్రి యొక్క హృదయం, అవునా?
1: అవును.
0: కొందరు బిడ్డలు చూస్తే సరేనన్నా చేస్తాను కాని చేయని చేయడు, కూర్చుని వింటాడు. కొంతమంది బిడ్డలైతే అస్సలు వినరు కాని చెవులు వింటూ ఉంటాడు, చేస్తాడు. ఇప్పుడు మనం ఏ గ్రూప్లో ఉన్నామనేటువంటిదే ముఖ్యం. ఆయన ఫలాన్ని ఖచ్చితంగా ఎదురు చూస్తున్నాడు, లేకపోతే నరికి వేయబడేటువంటి కాలము వస్తుంది.
1: ఓకే,
0: ఇస్రాయేలీలో ద్రాక్ష తోట కంచెను కొట్టివేసినవాడు అంజూరపు చెట్టును నరికి వేయడానికి కూడా రెడీగా ఉన్నాడు. రెండును మనకి ఉపమానాలుగా ఉన్నాయి.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ పేరాబుల్ని మాత్రం దేవుని ప్రేమ మాత్రం కాదు, వార్నింగ్ ఇందులో ఉంది. అయితే మొత్తంగా వార్నింగ్ ఇచ్చేది మన దేవుని వైపు రావాలి, ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఆ వార్నింగ్. సో అందులో దేవుడు ఎంత ప్రేమగా చెప్తూ ఉన్నాడు అని మనం గ్రహిస్తే చాలా డీప్గా ఉంటుంది. చివరిగా 30 సెకండ్సే ఉన్నాయి, ఏం చెప్పి ఫైనల్గా ఎలా ముగించాలి అని చెప్పండి.
0: ఇస్రాయేల్కు అవకాశం ఇచ్చినవాడు మనకిప్పుడు అవకాశాన్ని
1: ఇచ్చాడు.
0: తనను ఆ అవకాశం నుండి బయటికి పంపించినవాడు మనల్ని బయటికి పంపే అవకాశం ఉంది. తను ఫలించలేదు, తను కారు ద్రాక్షలు ఫలించాడు. మనము మంచి ఫలాలు ఇచ్చేవారంగా మారాలి. ఇది లాస్ట్ ఛాన్స్ అంటున్నాను నేను. క్రైస్ట్ వచ్చే పీరియడ్ వచ్చింది. ఇప్పుడు ఫలాన్నిస్తే రెవల్యూషన్ చెప్తుంది, ఆ ఫలము కోసే కాలం వచ్చింది. అది కోసి ఆయన ఏం చేశాడు? తన దగ్గర ఉంచుకున్నాడు. మిగిలినది దారిలో వేసి తొరికినట్టుగా ఉంటుంది, అదే నిత్యాగ్నిలో వేయబడేది. సో మంచిది చెడ్డది న్యాయ తీర్పు పరలోకము మన కంటికి ముందుగా ఉంది. ఫలిస్తే పరలోకం, లేకపోతే న్యాయ తీర్పు, రెండు ఇక్కడే ఉన్నాయి.
1: ఇంకో ముఖ్యమైన విషయం మనం గ్రహించాల్సి ఉంది, పరిస్థితులు చూడకూడదు. పరిస్థితులు కొరత చెప్పి చివరిగా పరిస్థితులు మనకి మైనస్గా మారడానికి అవకాశం ఉంది. పరిస్థితులని కొరత చెప్పకుండా దేవా ఇది నాకు ఇచ్చాడు, నాకు మైనస్ ఇచ్చాడు, ప్లస్ ఇచ్చాడు, మీరే నన్ను లీడ్ చేయండి, పరిశుద్ధాత్మ నాతో రండి అని అలా ఇన్వైట్ చేసి మనం ఫలం ఇవ్వగలం అనే అష్యూరెన్స్ ఇందులో ఉంది. కార్యక్రమానికి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మరో కార్యక్రమంలో ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్ తో కలుద్దాం. వందనములు.
2: ఉపమానములు రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.

దిగులు పడిన వేళలో దరిచేరే దేవుడు, అవమానపు చీకటిలో బలమిచ్చే దేవుడు, అమ్మనాన్నలు లేని లోటును పూడ్చే దేవుడు, బాధలనే బంధువులతో పోరాడే దేవుడు, నాకు ఆశ్రయమైన దేవుడు నా యేసయ్యా.

రక్షకుడు ఉదయించాడు. కాపురులకు ఈ వార్త గొప్ప స్ఫూర్తినిచ్చింది. తరతరాల నిరీక్షణ ఫలమైన యేసు దావీదు వంశమందు పుట్టిన లోకరక్షకుడు. కాపురుల సాక్ష్యం మొట్టమొదటి సువార్త ప్రకటన, సౌవార్తిక ఉద్యమానికి అంకురార్పణ. ఈ పాట మోచెర్ల రాఘవయ్య గారి రచన.

ఆస్తి పంపకానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా, నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

దావీదు కీర్తనలు రచన గంగపట్ల శిఖామణి, స్వరకల్పన ఎస్పి స్వామి, సంగీత దర్శకులు డాక్టర్ వై జడ్సన్ క్రిస్టోఫర్, గాయకులు డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రీమతి ఎస్పి శైలజ. ఈ గీతములు నిర్వాహకులు మరియు పాడిన వారు వై చంటి, వైఏ విలియమ్స్ మరియు సిహెచ్ శశికుమార్. సౌండ్ ఇంజనీర్ వై జడ్సన్ సాల్మన్, డాక్టర్ వైపి జడ్సన్ మ్యూజికల్ స్టూడియోస్, చెన్నై. దావీదు కీర్తనలు ఈ క్యాసెట్స్ సిడీలు కావలసిన వారు ఈ అడ్రస్కు వ్రాయండి. జి శిఖామణి, నంబర్ 13, ఆశీర్వాదపురం, 3వ వీధి, పులియంతోపు, చెన్నై 600012. ఫోన్ నంబర్ 2667206, సెల్ నంబర్ 9444233.

అభిషిక్తుడు. సర్వమానవాళి పాప పరిహారం కోసం అభిషిక్తుడై వచ్చిన దైవమానవుడు యేసుప్రభువు. ఈ గీతాలను గానం చేసినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, దినేష్ మరియు సి రమణ. ఈ గీతాలను రచించినవారు శ్రీ బొనిగల బాబూరావు. స్వరకల్పన, సంగీతం, సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. నిర్మాత ఎం శ్యామలరావు. కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు.

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం.

దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దైవజనులు ఎన్ జాన్ వెస్లీ గారి సారథ్యంలో షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు అందిస్తున్న అద్భుత పరిశుద్ధ ప్రేమ కావ్యం నా పావురమా క్రైస్తవ భక్తి గీతాలు. ఈ పాటలు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి సిద్ధపాటు కొరకు మరియు ఆదరణ కొరకు ఆశీర్వాదకరముగా అందరికీ అర్థమయ్యేలా సందేశాత్మకముగా రచించిన ప్రియులు శ్రీ బొలిగల బాబూరావు, సందర్భోచితంగా స్వరరచన చేసి సంగీతం సమకూర్చిన వారు సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా, ఈ గీతాలను సుమధురంగా ఆలపించిన వారు సుప్రసిద్ధ నేపథ్య గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం శ్రీలేఖ, దినేష్, రమణ మరియు సిస్టర్ ఎస్పి లత. ధ్వనిముద్రణ కోదండపాణి డిజిటల్ ఆడియో ల్యాబొరేటరీస్, చెన్నై. ఈ కెసెట్ మీ అందరికీ ఆశీర్వాదకరముగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ షాలేం ఆడియో మినిస్ట్రీస్ వారు సమర్పించు నా పావురమా.

పవిత్రం, దానిని మించి వెళ్ళడం అక్రమమే. కాబట్టి సేవకుడైనా కానీ ఈరోజు నా సాక్ష్యం వరకు మాత్రమే మేము మధ్యలో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను, ప్రయత్నిస్తాను కూడా. కాకపోతే మీరు కొంచెం వినడానికి సహకరిస్తే దేవుని కార్యం ఇక్కడ కన్నులారా మనము చూడబోతున్నాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మన నా పేరు జయరాజు. నేను మారు మనసు పొంది బాప్తీసం పొందాక నా పేరు జయరాజుగా మార్చబడింది. అయితే నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు మాత్రం గంగరాజు. మాది తాడేపల్లిగూడెం దగ్గర వెంకట్రావు పాలెం అని ఒక చిన్న పల్లెటూరు, ఒక పేద కుటుంబం. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన నేను నా తల్లిదండ్రులకు ఆఖరి వాడిని. నలుగురు సంతానంలో ఆఖరి వాడిగా పుట్టాను. అయితే భయంకరమైన పేదరికమైన కుటుంబం. చిన్ననాటి నుండి కుటుంబం అంతా కలిసి కష్టపడి పనిచేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే చిన్నవాణ్ణి అని నన్ను చదువుకోమన్నారు. అయితే నేను చదువుకోవడానికి వెళ్ళాను, కానీ కొంతవరకే చదువుకున్నాను. 7వ తరగతి వరకు చదువుకున్న తర్వాత ఇక చదవడం మానే స్నేహాలతో స్నేహితులతో తిరిగి చివరికి చిన్న వయసులోనే 13వ సంవత్సరం వయసులో నుండే సిగరెట్లకి, మందుకి, గుట్కాలకి, జూదానికి, పాపానికి అన్నిటికి బానిసనై ఇక ఎవరి మాట వినకుండా నా ఇష్టానుసారంగా నేను జీవితాన్ని గడుపుతూ నా బ్రతుకు నా జీవితం నా ఇష్టం అంటూ తిరుగుతూ తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని ఏడిపిస్తూ బ్రతికా. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులు, పేదవాళ్ళైన తల్లిదండ్రులు కూడా ఏడుస్తూనే ఉన్నారు. అట్లా ఏడిపించుకుంటూ వచ్చాను నేను. వాళ్ళు సరైన భోజనం ఉండేది కాదు, మనశ్శాంతి ఉండేది కాదు. ఏ పక్క నుంచి, ఏ సందర్భం నుంచి, ఏ టైంలో నుంచి ఎట్లాగా ఏ గొడవ తీసుకొస్తాడని భయపడుతూ ప్రతిరోజు బ్రతుకుతూ ఉండేవారు. ఇట్లాగా జీవితం గడుస్తూ ఉంది. ఇక నేను విచ్చలవిడిగా తిరుగుతూ చివరికి ఒక సినిమాలో యాక్టర్లాగా తయారవ్వాలన్న ఉద్దేశంతో సినిమాలు బాగా చూసి, ఆ చూసిన సినిమాల ద్వారాగా హీరోలు ఎట్లాగైతే జీవిస్తున్నారో అట్లాగ బ్రతకాలనే ఆలోచన కలిగి ఒక డ్యాన్సర్గా మారి వీధి డ్యాన్సులు వేస్తూ స్టేజీల మీద బాగుం డ్యాన్సర్లను తీసుకుని వచ్చి ఊళ్ళో జరుగుతున్న పండగలన్నిటికీ కుక్కల అడావిడి అన్నట్లుగా ఊళ్ళో ఏది జరిగినా నా భుజాల మీద వేసుకోవడం, అది పెళ్ళైనా పండగైనా మరి ఏదైనా బాగుం డ్యాన్సర్లను తీసుకురావడం, వాళ్ళని కిరాయికి మాట్లాడడం. ఈ రాజమండ్రి నుంచి కూడా చాలామందిని తీసుకుని వెళ్ళాను. భీమవరం, పాలకొల్లు, మార్టేరు, పెనుగొండ, అమలాపురం, కాకినాడ ఇటువైపు నుంచి చాలామందిని తీసుకుని వెళ్ళి వాళ్ళతో స్టేజీలు కట్టి రికార్డింగ్ డ్యాన్సులు ఆడుతూ చాలా చండాలంగా బ్రతుకుతూ జీవితాన్ని ప్రారంభించుకుంటూ వెళ్ళాను. ఇక ఇదే క్రమంలో జీవితాన్ని గడుపుతూ కొనసాగిస్తూ ప్రియులారిక కుటుంబానికి చాలా దూరం అయిపోయాను. వారు కూడా నన్ను అసహించుకునే పరిస్థితికి వచ్చారు. వీడెందుకు పుట్టాడు అన్న సందర్భాలు కూడా వాళ్ళ జీవితంలో రాకపోలేదు. ఇక ఆ క్రమంలో నేను కుటుంబాన్ని అందరినీ విడిచిపెట్టి ఇంకా వాళ్ళు నన్ను పట్టించుకున్నప్పుడు నాకు వాళ్ళతో సంబంధం ఏముందని చెప్పి ఆ రికార్డింగ్ డ్యాన్సులు ఆడే ట్రూపులతోటి వెళ్ళిపోయాను. కుటుంబాన్ని, తల్లిదండ్రులను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఆ డ్యాన్సులు ఆడుకున్న వాళ్ళతోటి వెళ్ళి కొంతకాలం మార్టేర్లో, కొంతకాలం భీమవరంలో, ఇట్లాగా తణుకులో వాళ్ళతోనే కొన్ని దినాలు గడిపి వాళ్ళ అలవాట్లకు బాగా దగ్గరై వాటితో పాపం జీవితం చిన్న వయసు అండి, 15-16 సంవత్సరాల వయసు. నాది ఎంత దుర్మార్గంగా పాడై జీవితాన్ని పాడు చేసుకున్నాను అంటే నాకే అసహ్యమైన జీవితం అన్నమాట.
ఇట్లాగ ఉండి కొంతకాలం వాళ్ళతో ఉంటే వాళ్ళు కొద్ది రోజులు నన్ను భరించారు, కానీ తర్వాత ఇక వాళ్ళు కూడా నన్ను చేయి పెట్టి బయటికి గెంటారు. మాకే తినటానికి లేదు, నీకెక్కడ పెట్టమని గెంటేస్తే అప్పటికే 4 నెలలు అయిపోయింది ఇల్లు బదులు వెళ్ళి. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వస్తే కొడతారో తిడతారో ఎందుకులే అని చెప్పి ఇక అక్కడి నుంచి బయలుదేరి కాకినాడ బస్సు వెళ్తుంటా బస్సు ఎక్కి కాకినాడ వెళ్ళిపోయాను. కాకినాడ వెళితే దారి లేదు, ఎక్కడుండాలో తెలీదు, ఏం తినాలో తెలీదు. ఇక చివరికి ఒక బెగ్గర్నయ్యాను. చేయి జాపి అడుక్కునే పరిస్థితికి వచ్చింది జీవితం. రోడ్లంటా తిరుగుతూ చేయి జాపి ఆకలితో అలమటిస్తున్న నా బ్రతుకులో తిండి లేక ఏడుస్తున్నప్పుడు ఇక ఏమీ తోచని స్థితిలో చేయి జాపి రోడ్లంటా దారంటా వెళ్ళే వాళ్ళని అడుక్కుని వాళ్ళు ఇచ్చే 2 రూపాయలతో ఇడ్లీలు తిని నీళ్లు తాగుతూ ఇంచుమించు 3 నెలలు బెగ్గరగా అడుక్కుంటూ ఆ కాకినాడ రోడ్లంటా తిరుగుతూ బతికాను. చివరికి అక్కడ కూడా అడుక్కు తిందామంటే డబ్బులు దొరికేవి కాదు. ఇంచుమించు 3-4 రోజులు తిండి లేక దిక్కుమాలిన స్థితిలో నీళ్లు తాగుతూ ఆకలేసి పేగులు మాడిపోయి లోన ఏం చేయాలి అర్థం కాక ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నాను ఒంటరిగా. తల మాచిపోయింది, గుడ్డలు మాచిపోయాయి, తల పెరిగింది, ముఖం మాచిపోయింది, చింపురీకులు గుడ్డలో చిరిగిపోయిన బట్టలతో కట్టుకోవడానికి మరొక గుడ్డ లేకుండా అట్లాగే ఉన్నటువంటి పరిస్థితి నా జీవితంలో ఏర్పరచబడింది. పిల్లలకు ఆలోచిస్తున్నప్పుడు ఒక తలంపు వచ్చింది, అసలు నువ్వెవడవు, ఎక్కడికి వచ్చావు, ఏంటి నీ బ్రతుకు, ఈ కాకినాడ రోడ్లంతా తిరిగే పరిస్థితి ఏంటి, అడుక్కు తినే పరిస్థితి ఏంటి నీకు అనే ఒక ఆలోచన వస్తూ ఉంటే నా కుటుంబము తల్లిదండ్రులు గుర్తొచ్చింది. ఇక వాళ్ళు గుర్తుకు రాగానే ఇంటికి వెళ్తే కొడతారేమో, అన్నయ్యలు తిడతారేమో, ఏం చేస్తారో తెలీదు. అయినా సరే నేను ఒక ఆలోచన, సరే 2 కొడతారు, 2 తిడతారులే, ఇక్కడ ఈ తిండి లేకుండా చచ్చే కంటే ఇంటికి పోతే ఒక ముద్ద పెడతారుగా అన్న ఆలోచన కలిగిన వాడనై సరే వెళ్ళిపోవాలన్న బయలుదేరి అప్పటికి ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు అడుక్కుంటే 6 రూపాయలు ఎంతో వచ్చాయి, ఇంచుమించు 12, 1 గంట 2 అవుద్దిటయ్యం. ప్రియులారేక ఆ డబ్బులు జేబులో పెట్టుకుని తాడేపల్లిగూడెం బస్సు ఒక స్టేషన్, అదే ఒక చిన్న స్టాండ్లో ఆగితే వెళ్తాం ఆ బస్సు ఎక్కి వెళ్తాం. నాకు మరొక ఆలోచన ఏంటంటే కండక్టర్ గారి కాళ్ళ మీద పడిపోయాను. ఆయన అన్నాడు, నువ్వు బస్సులో సీట్లో కూర్చో, ఒక నా కాళ్ళు పట్టుకున్నావు ఏంటంటే. ఎప్పుడు అన్నా ఆయనతో, అయ్యా నా పరిస్థితి ఇదండి, డబ్బులు లేవు, మీరు దయదలిసి కాస్త గుడిని తీసుకెళ్ళండి అని అడిగితే కుదరదన్నాడు. కానీ ముందు ఆయన కాళ్ళ మీద పడడం ఆయనకి నచ్చింది. సరే నానా, వెళ్ళి వెనకాల నుంచో అన్నాడు. ఆ నుంచన్న అతను మళ్ళీ అన్నాడు, ఈ బస్సులో కూడా అయినా ట్రై చేయనంటే అడుక్కున్న చెయ్యే కదని బస్సులో కూడా అందరిని అడుక్కున్నాను. అయ్యా నేను గుడి వెళ్ళాలి, నాకు ఛార్జీకి డబ్బులు లేవు, కాస్త ఏమన్నా హెల్ప్ చేస్తారని అడిగితే ఒక 3 తల్లులు 3 రూపాయలు ఇచ్చారు. ఈ 6 రూపాయలు 3 రూపాయలు పట్టుకుని ఆయన చేతిలో పెడితే ఆయన ఒక టికెట్ కొట్టి వెనకాలకి వెళ్ళి సీట్లో కూర్చో, ఒకవేళ ఎవరైనా పాసెంజర్ వస్తే నువ్వు లేచిపోయి సీటు వాళ్ళకి ఇయ్యన్నారు. సరేనయ్యా అన్నాను. గుడిని తీసుకొచ్చాడు, దించేశాడు. అక్కడి నుంచి తెలిసిన మార్గమే బయలుదేరి ఇంటికి భయపడుతూ బెదిరిపోతూ కొడతారా అంటూ వస్తున్నా. సాయంకాలం అవుతుంది, ఇంటికి చేరగానే రోడ్డు పక్కన ఇల్లు, పూరుగుడుసులో తల్లి లోపల కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. అన్నయ్య వాళ్ళు పని నుంచి ఇంకా రాలేదు. ఈ మాసిపోయిన ముఖంతో, చిరిగిపోయిన తలతో, చిరిగిపోయిన గుడ్డలతో, మురుక్కంపుతో ఉన్న నన్ను లోపల పూరుగుడుసులో ఉన్న నా తల్లి చూసి నన్ను గుర్తుపెట్టింది. అందహీనమైన నన్ను చూసి గుర్తుపట్టి ఆ గుడుసులో నుంచి పరిగెట్టుకుని వచ్చి నా దగ్గర నిలవబడి పైకి కిందకి చూస్తూ ఉంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటే, నువ్వెవరు బాబు అని అడిగింది. అప్పుడు నా కళ్ళంటా నీళ్లు కారుతున్నాయి, అమ్మ కూడా ఏడుస్తుంది. అప్పుడు నేను నీ కొడుకునమ్మా అని అంటే,
సడన్గా అలాగ వాటేసుకుని ఏడ్చి నన్ను లోనుకి తీసుకుని వెళ్ళింది. అప్పటికే 4 రోజులు తాకలతో పేగులు మాడిపోయి ఉన్న నాకు వండుకున్న మట్టికుండలో కాస్త అన్నం పెట్టితే తిన్నాను. అప్పుడు పండుకున్నాను. సాయంత్రం అన్నయ్యలు వచ్చారు. వచ్చి, ఏమయ్యావరా, ఎక్కడికి వెళ్ళావరా, ఏంట్రా ఈ 6 నెలలు ఇంచుమించు ఏమైపోయావని అడిగితే విషయమంతా చెప్పాను. అప్పుడు వారు సమాజంలో మంచిగా బ్రతకలేదేమో కానీ గొప్పవాళ్ళుగా బతకలేదు అని చెడ్డవాళ్ళుగా బతకలేదురా, ఎందుకురా ఇలాంటి పని చేసావు నీవు అని చెప్పి బాధపడి ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారో తెలీదు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నయ్య అని అంటే, నువ్వు 6 నెలలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేసరికి నువ్వు చచ్చిపోయావేమో అని చెప్పి నీకు మేము దినం చేసేసాం రా అన్నాడు. బతుకుండగా దినమైపోయినాడు నేను. రోడ్లంట తాగి పడిపోతూ ఉంటే ప్రతిరోజు క్లీన్ చేసి స్నానం చేయించి ఇంట్లో తీసుకెళ్ళి పడుకోబెడుతూ ఉండేవారు నాన్నలు నన్ను. సో నాన్నలు చాలా మంచోళ్ళు, ఇప్పటికీ కూడా అలాగే ప్రేమిస్తారు నన్ను. అట్లాగా వాళ్ళు తీసుకుని వెళ్ళి చేసేవారు. వాళ్ళు ఏడుస్తూ అన్నారు, నువ్వు చచ్చిపోయావేమనుకుని బంధువులను పిలిచి అందరం భోంచేసేసాంరా అని అంటే, సర్లే అన్న ఏమైందిలే అన్నాను. సరే అయింది, ఏది అయిందిలే, జాగ్రత్తగా ఉండు అన్నారు. 2 రోజులు ఉన్నాను కానీ మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. ఇక ఆ పరిస్థితిలో ఏం చేయాలో నాకు దిక్కు తోచక, ఇక 4 రోజుల తర్వాత అమ్మతోటమ్మా నాకు మందుకి, సిగరెట్లకి, గుట్కాలకి జీవితం అలవాటైపోయింది, నేను బ్రతకలేను ఇక్కడ, ఎటోకటి పోతాను, అడుక్కునే బతుకుతాను కానీ నా మనసు అంగీకరించట్లేదని చెప్తే తల్లి ఏడ్చింది. పోయినోడు పోయావనుకున్నావు, తిరిగి వస్తే సంతోషపడితే మళ్ళీ వెళ్ళిపోతానంటున్నావు, ఏంట్రా అని ఏడిస్తే, అప్పుడు అమ్మతోటి బాధపడ్డాను. అప్పుడు వెళ్ళొద్దు అంది అన్నయ్య వాళ్ళు వచ్చి, నీకు మందుకు కావాల్సిన, దేనికి కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం, కాబట్టి నువ్వు మాత్రం ఇల్లు బట్టి వెళ్ళొద్దురా అని బతిమలాడి నన్ను ఆపారు. సరే, వాళ్ళు ఆపిన ప్రకారంగానే వాళ్ళు ఏదో ఉన్న దాంట్లోనే తెచ్చి సిగరెట్లు, కైనీలు, మందు తీసుకొచ్చి నాకు ఇస్తూ ఉండేవారు. సో ఇప్పుడన్ను గుర్తొస్తుంటే ఎంత అసహ్యంగా అనిపిస్తుంది నాకు. వాళ్ళు చేతులతో తెచ్చి నాకు, నేను వెళ్ళిపోతానన్న భయంతోనే నాకు తెచ్చిస్తూ ఉండేవారు. ఇలా కొన్ని దినాలు గడిచింది. నా వయస్సు 17 సంవత్సరాలు దాటి 18 సంవత్సరాలు వచ్చాయి. ఈ 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వీడు పెళ్లి చేస్తేనా బాగుపడతాడేమని చెప్పి చదువు లేని ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నాకు పెళ్లి చేసుకోమని అప్పచెప్తే వద్దు అన్నా, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్ళైపోయింది. తర్వాత వెంటనే నాకు 1 సంవత్సరంలోనే ఒక కొడుకు పుట్టాడు. ఇక ఆమె లైఫ్ భయంకరంగా తయారైంది. రోజు కొట్టడం, నా చేతుల్లో నలిగిపోయింది, ఎన్నో విధాలుగా గాయపరచబడింది. చివరికి ఇంటి దగ్గర నేను తెచ్చుకున్నవన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్మి తాగి చెవులకి ముక్కులకి అన్నీ ఒలిచేసి ఎందుకు పనికిరాని బిడ్డలాగా తయారు చేసి నేను నా సంతోషాన్ని నేను అనుభవిస్తూ బ్రతికాను. ఈ క్రమంలో ఎవరి మాట వినకుండా నా ఇష్టంగా బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా నా లైఫ్లో ఒక భయంకరమైన ఇన్సిడెంట్ జరిగింది. 2005 మార్చి 6వ తారీఖున నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్. అదేమిటంటే, ఒక వ్యక్తిని, నా తోటి వ్యక్తిని ఈ పాపపు చేతులతో నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. తాగిన మైకంలో, మద్యమత్తులో, నా దుర్మార్గపు ఆలోచనలతో నా తోటి వ్యక్తిని నా చేతులతోనే నేను చంపడం జరిగింది. నేను ఒక మర్డరిస్ట్ని, ఒక హత్య చేసిన హంతకుణ్ణి గతంలో. ఒకరోజు తాగి ఒక చోట పేకాట ఆడుకుంటూ ఉన్నాం. ఆ జోదమాడుకుంటున్న టైంలో అతనికి నాకు మధ్య కాస్త ఘర్షణ జరిగింది. ఆల్రెడీ తనకి మాకు చిన్న చిన్న కక్షలు ఉన్నాయి, అది కాస్త పెద్దదవ్వడం ద్వారా తను నేను కొట్టుకున్నాం. అతను వెళ్ళాడు. వెళ్ళిపోయి నిన్ను బ్రతకనేమో, నిన్ను ఈరోజు చంపేస్తానని ఇంటికి వెళ్ళి పెద్ద కత్తి పట్టుకుని వచ్చాడు. సో వచ్చాడు కానీ నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ నా చేతిలో
అతడు మరణమైపోయాడు. నేను కొట్టిన దెబ్బకి తలకాయ రెండు పెచ్చల కింద పగిలిపోయి తలంతా రక్తసిక్తమైపోయి ముఖం తడిచిపోయి నురుగు గార్చుకుని పడిపోయి 5 నిమిషాల్లో ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఆ రోజు శుక్రవారం సాయంత్రం 6:30 టైం అవుతుంది. అతను పడి చచ్చిపోయాడు. ఈలోపు పక్కనే మా సహోదరి అక్క, నాకు ఒక అక్క, ఆమె కూడా గబగబగా బయటకు వచ్చింది. అన్నయ్య వాళ్ళు కూడా పనిలో నుంచి అప్పుడే వచ్చారు. వాళ్ళు కూడా, అయ్యో మీ తమ్ముడు ఎవరినో కొట్టాడంట, చచ్చిపోయాడంట అంటే వాళ్ళు పరిగెట్టుకుని వచ్చారు. ఈలోపు ఊరు వారు అందరూ చేరారు. ఆఖరిని పోలీసు వారు కూడా వచ్చేశారు. వచ్చి రాగానే ఏం జరిగింది, ఎవరు కొట్టారంటే ఎవరూ మాట్లాడలేదు. కానీ మా అక్క మాత్రం ఒక మాట చెప్పింది, అయ్యా ఈ వ్యక్తిని నేనే కొట్టాను, నేనే చంపేశాను అని చెప్పింది. నన్ను తప్పించడం కోసం ఆమె ఆ కేసును ఆమె మీద వేసుకుంది. ఆమెను పోలీసు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు, స్టేషన్లో పెట్టారు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. 2 రోజులు అట్లా గడిచిపోయింది. 3వ రోజుని గ్రామమంతా ఏకమయ్యారు. వారు ఆ రోజు ఏకమయ్యడం మాకు కాస్త బాధే, కానీ ఈరోజు మాత్రం వాళ్ళు ఏకమవడమే నాకు మేలుగా మార్చబడింది. హల్లెలూయా చెప్పండి అందరూ. వాళ్ళందరూ ఏకమయ్యి చంపినోడు పలానా గంగరాజు గాడైతే ఆమెను తీసుకెళ్లారు అని కోర్టు స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఏలూరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం మీద అరెస్ట్ వారెంట్ పట్టుకొస్తే నన్ను, ఏమీ తెలియని అన్నయ్యలు ఇద్దరిని కూడా, అక్కని 4 పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళి స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టుకు కడితే రిమాండ్ విధించారు. సబ్ జైల్లో 14 రోజులు. ఇక అక్కడి నుంచి 90 రోజుల వరకు మాకు బెయిల్ రాలేదు. 90 రోజుల తర్వాత బెయిల్ వస్తే బెయిల్ మీద బయటకు వచ్చినా మా జీవితంలో మార్పు రాలేదు. అదే పాపపు జీవితంతో జీవితాన్ని గడుపుతూ బ్రతికాను. అన్నయ్య వాళ్ళు పాపం వాళ్ళు పని చేసుకున్నారు, కానీ నా దుర్మార్గత పోలేదు. కొన్ని దినాలకే 2వ వాడు కడుపును పడ్డాడు. వాడు గర్భంలో ఉన్నాడు. 2006 నవంబర్ నెల వచ్చింది. సాక్ష్యాలు ప్రవేశద్వారం ప్రవేశపెడుతున్నారు ఏలూరు జిల్లా కోర్టులో. ఒక్కొక్కరుగా వెళ్ళి చెప్పడం ప్రారంభించారు. 16 సాక్ష్యాలు చెప్పారు. ఒకరు 1x1 ఒకరి తర్వాత ఒకరు. పలానా గంగరాజు కొట్టాడు, వాళ్ళ అన్నయ్యలు అక్క సహకరించారని చెప్తే 16 సాక్ష్యాలు బలమయ్యాయి, రుజువయ్యాయి, మాకు శిక్షకు దగ్గరకు వచ్చాయి. డిసెంబర్ 7 2006 జడ్జిమెంట్ రోజు. ఆ రోజు లాయర్ గారు, ఈ రోజుతో మీ కేసు కొట్టువేయబడ్డే, రండి ఆఖరి రోజు అని చెప్తే ఆనందంగా వెళ్ళాం. లాయర్ మాట విన్నాం మేము. లోనకు వెళ్ళగానే, స్టేజ్ మీదకు పిలవగానే లోపలికి వెళ్ళి ఆ బోన్లో నిలవబడ్డాం. 4 పిలిస్తే చివరిగా మీరు చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉందని జడ్జి గారు అడిగితే, మాకేం తెలియదయ్యా అని 2 చేతులెత్తిలో దండం పెట్టాం ఆయనకి. ఆయన అన్నాడు, మీ కేసు 16 సాక్ష్యాలు చెప్పారు, రుజువైంది, కాబట్టి మీకు కోర్టు మిమ్మల్ని నమ్మి శిక్షిస్తుంది అని చెప్పి ఆ రోజు ఒక తీర్పునిచ్చారు. అదేంటంటే, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తున్నాను మీకు, మీరు ఒక వ్యక్తిని చంపేనందుకు గాను మీకు కోర్టు శిక్షించిందని ఆ రోజు మాకు శిక్ష విధించారు. కఠిన కారాగార శిక్ష, యావజ్జీవ కారాగార శిక్ష. ఒక వ్యక్తిని చంపినందుకు గాను మాకు పడిన శిక్ష యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్, బయటకు వచ్చే అవకాశం లేని శిక్ష పడిపోయింది. చంపింది నేను ఒక్కడే, కానీ మా అక్కకి, అన్నయ్యలకి ఇద్దరికి, నాతోటి పాటు 4 తల్లిదండ్రులకు పుట్టిన 4 యావజ్జీవ శిక్ష పడిపోయింది. అక్క బోన్లో ఆ మాట వినగానే కూలబడి ఏడుస్తుంది. అన్నయ్య వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏం చేయాలి అర్థం కాక కళ్ళు నీళ్లు కుక్కుకుంటూ కిందకి తలదించుకుని ఏడుస్తున్నారు. 30 పోలీసులు వచ్చి పట్టి బంధించి సంకెళ్ళు వేసి తీసుకుని వెళ్తుంటే సోషల్ మీడియా వాళ్ళు ఫోటోలు, ఫోన్లు, వీడియోస్ తీసి టీవీ ఛానల్స్కి ఇస్తే 5 మా కుటుంబానికి తెలిసిపోయింది, మీ వాళ్ళందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడిపోయిందంట అని తెలియపరచబడగానే గొళ్ళుమని అడవడం ప్రారంభించారు. ఆ కన్నీళ్ళు నిజంగా
ఆ బిడ్డలు నా భార్య వదనములు అందరూ ఏడుస్తుంటే మగదిక్కు లేని కుటుంబమై కుటుంబీకులు తల్లిదండ్రులకు పుట్టిన నలుగురు బిడ్డలు జైలుపాలైపోతే ఒక పక్క ఏడ్చేవాళ్ళు తక్కువే, కానీ శిక్ష పడిందని పండగ చేసుకుని ఆనందించిన వాళ్ళు ఎక్కువ. ఆ క్రమంలో కుటుంబం అల్లాడిపోయి నలిగింది. ఇక అక్కడి నుంచి మమ్మల్ని ఒకరోజు సబ్ జైల్లో ఉంచి తెల్లారి ఇక్కడికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చారు. తీసుకొస్తున్నప్పుడే భయంకరంగా హింసలు మాటలు వింటూ వచ్చాం, ఏడుస్తూ వచ్చాం. ఏమవుద్దో తెలీదు. అట్లాగే జైలుకి రాగానే గేటు తీసి లోనకు వెళ్ళగానే లోపల భయంకరమైన పరిస్థితి. ఒంటి మీద ఉన్న వస్త్రాలన్నీ తీసేశారు, అండర్వేర్తో నిలవబెట్టి ఇబ్బంది కలిగిస్తాయా అని అడిగితే వారిష్టం వచ్చినట్టు మాట్లాడి ఖైదీ వస్త్రాలు తొడిగించి లోనకి పంపి ఒక రూములోకి పంపిస్తే నలుగురుము ఒక రూములోకి వెళ్ళాం. అక్కనేమో లేడీ జైలుకి పంపేశారు, మా ముగ్గురిని బాయ్ జైలుకి పంపారు. ఒక రూమ్ ఇస్తారు, రూములోకి తీళ్ళాం. కటకటాల మధ్యలో ఒక భయాందోళన, భయంకరమైన పరిస్థితి. ఎటు చూసిన గోడలు, గోడలపైన వైర్లు. ఈ భయంకరమైన పరిస్థితులు చూసి అల్లాడిపోయాం. ఏంటి పరిస్థితి ఎలాగొచ్చిందని ఏడిస్తే తప్ప ఏం చేయలేకపోయాం. ఇక గదిలో పెట్టిన తర్వాత 2-3 రోజులు తిండి తిప్పలు మాని బాధపడుతూ ఏడుస్తూ చాలా వేదన చెందాం. ఇక తర్వాత అన్నయ్య వాళ్ళిద్దరూ నా మీద కోపగించుకుని, అసలు నువ్వు పోయినోడువు, మళ్ళీ పోక ఎందుకు తిరిగి వచ్చావురా, మా జీవితాలు ఎందుకు ఆడుకున్నావు, మా జీవితాలతో ఆడుకుని మమ్మల్ని ఎందుకు బలిపశువులు చేసావని అడిగితే సమాధానం చెప్పలేక ఏడ్చుకుంటూ బ్రతికా. ఒక తల్లికి పుట్టిన వాడిగా కుటుంబాన్ని ఏడిపించటమే కాదు, అందరినీ జైలు పాలు చేసిన దుర్మార్గుడిగా బ్రతికినోడిని నేను. నా బ్రతికే ఒక దుర్మార్గమైంది. అన్నలిద్దరూ కూడా బా వదినమ్మల పిల్లలతో కష్టపడి బ్రతుకుతూ జీవితం కాపాడేవారు. అలాంటి వాళ్ళని జైలు పాలు చేసిన పరిస్థితి. ఇక వాళ్ళు నా మీద తిరగబడి, నువ్వు చస్తావో బతుకుతావో మాకు తెలీదు, చస్తే చావిక, నీ వల్ల మా జీవితాలు నాశనమయ్యాయి, ఇక నీ ముఖం చూడబుద్ధేయట్లేదని నన్ను విడిచి జైలర్ గారితో మాట్లాడి వేరొక బ్లాక్లో వేరొక రూమ్లోకి వెళ్ళిపోతే ఇక అక్కడి నుంచి ఒంటరిగా గదిలో ఏడవడం తప్ప ఏం చేయలేక అల్లాడిపోతూ బ్రతికా. మాట్లాడేవాడు లేక నలిగిపోతూ కుమిలిపోతూ చాలా యాదన చెందాను. అలాగా కొన్ని దినాలు అలాగే తిని తినలేక బ్రతుకుతూ వెళ్ళాను. 5-6 నెలలు గడిచింది. అనుకోకుండా ఒకరోజు ఈ రైట్ సైడ్ కిడ్నీలో నుంచి భయంకరమైన నొప్పి ప్రారంభమైంది. తట్టుకోలేక దెమ్మ మీద పడి దొర్లుతూ కొట్టుకుంటూ అల్లాడిపోతూ ఉంటే ఖైదీలు చూసి నన్ను హాస్పిటల్ ఉంటే తీసుకుని వెళ్ళారు. అక్కడ చూసి ఇంజెక్షన్స్ అయి చేశారు, తగ్గలేదు. కానీ ఏరి హాస్పిటల్ పంపించి టెస్టులు చేయిస్తే ఆ టెస్టులో వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిపోయింది, అది చీము పట్టింది, ఇక పాడైపోయే స్టేజ్కి వచ్చింది అని చెప్పి రిపోర్ట్ వస్తే డాక్టర్ అమ్మగారు లోన, రే నానా నీ రిపోర్ట్లు బాగాలేదు, మరి ఎట్లాగాను ఏం చేసేవాడు అంటే బయట భయంకరంగా తాగేవాడినమ్మాను, అందుకే నీ బతికిలగైందిరా, నీ జీవితం ఇట్లాగైంది, దానివల్ల నేను ఎలా తయారయ్యానువని ఆమె చెప్పి ఒకటే అంది, చాలా డబ్బులు అవుతే చేయించుకోగలవని అడిగింది, ఇంటర్వ్యూ పెట్టడానికి కూడా ఎవరు రావట్లేదమ్మా అని అడిగితే అప్పుడు ఆమె అంది ఇంక నేనేం చేయలేను, సో ఇక నీ జీవితం నీ ఇష్టం, ఇక నువ్వు ఎన్నోక దినాలు బతకో అని చెబితే ఇక ఏం చేయాలి అర్థం కాక ఏడవడం ప్రారంభించాను. ఇక ఫిక్స్ అయిపోనానా, నీకు 10వ నెంబర్ మామిడి తోటే అని అంది. 10వ నెంబర్ మామిడి తోట అంటుంది ఏంటో నాకు అర్థం కాకపోతే, ఆ 10వ నెంబర్ మామిడి తోట అంటే ఒక శవాల తోట, చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి పాతి పెట్టే దాని పేరే 10వ నెంబర్ మామిడి తోట, రాజమండ్రి సెంట్రల్ జైల్లో. ఇక ఆ మాట చెప్పాక రోజు వేదన ఎక్కువైపోయి బాధ ఎక్కువై ఇన్ని ఉత్తరాలు రాసినా ఎవరు వచ్చేవారు కాదు, జైల్లో ఉన్న అన్నయ్యలు కౌరంపున మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. ఇక బాధతో ఆ వ్యాధితో చావలేక బతకలేక ఎన్నో దినాలు కొట్టుమిట్లాడుతూ ఉన్నాను. ఇక నడవలేని స్టేజ్ వచ్చింది. యూరిన్కి వెళ్ళాలన్నా వాష్రూమ్కి వెళ్ళాలన్నా ఒక వ్యక్తి సాయంతో
వెళ్తూ ఉండేవాడిని. ఈ క్రమంలో ఇక ఒకరోజు బిడ్డల్ని కుటుంబాన్ని అందరినీ తలుచుకుని ఒక దెమ్మ మీద పడుకుని ఏడుస్తూ ఉన్నాను. కళ్ళంట నీళ్లు ఓ కారిపోతున్నాయి, బుడ్డులో నీళ్లు తరగట్ల. పాప ప్రాయశ్చిత్తం జరిగినప్పుడు దావీదు తన కన్నీళ్లతో పరుపును తేలజేయనంతగా నా కన్నీళ్లు అట్లా ఓట్లుగా కారిపోతుంటే దిమ్మంతా తడిచిపోయింది. ఆ నీటి మడుగులో కొట్లాడుతూ ఏడుస్తూ ఉన్నాను. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ ఒక ఖైదీ మాత్రం నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నన్ను తట్టి అలా ఏడుస్తున్న ఏ ఊరు నాయనా ఏం పేరు అని అడిగాడు. చెప్పాను ఏంటి బాధ అని అడిగితే చెప్తే అప్పుడు అతను నన్ను చాలా ధైర్యపరిచాడు. మానసికంగా కుమిలిపోతున్నావు, మానసికంగా కుమిలిపోతే చచ్చిపోతావు నానా, చచ్చిపోతే నిన్ను 10వ నెంబర్ మామిడి తోటలో పాతారు అని అంటే మరి ఏం చేయనన్న అన్నట్టే అలా బాధపడకూడదు, ధైర్యం తెచ్చుకోవాలి అన్నాడు. నాకు ధైర్యం సరిపోవట్లేదన్నానంటే సో నీకు ధైర్యం చాలకపోతే, నీకు ధైర్యం లేకపోతే నేను ఒకటి చెప్తాను వింటావా అని అడిగాడు. చెప్పండి అన్నానంటే మొట్టమొదటిసారిగా నాకు చెప్పిన మాట ఒకటే, నీకు ధైర్యం లేకపోయినా ధైర్యం కావాలన్నా ఎవరి వల్ల కాదు కానీ నిన్ను ధైర్యపరచాలన్నా నిన్ను బలపరచాలన్నా నిన్ను బ్రతికించాలన్నా నిన్ను విడిపించాలన్నా ఒకే ఒక్క వల్ల ఒక ఆయన వల్ల సాధ్యం నాన్న. ఎవరయ్యా ఆయన అన్నాను. ఏ మనుషుడేమో, ఎవరైనా చెప్తే ఆయన దగ్గర ఆయన వస్తారేమో అని అనుకుంటున్నాను నేను. అప్పుడు ఆయన అన్నాడు, నీకోసం నా కోసం ప్రాణం పెట్టి లోకానికి వచ్చాడు ఒక ఆయన, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన దగ్గరకు వస్తావా అని అడిగాడు. హల్లెలూయా. అడిగితే నాకు తెలియదు యేసు ప్రభు గురించి. చిన్నప్పటి నుంచి నా బ్రతుకు నా జీవితం నా ఇష్టమే తప్ప యేసు ప్రభు మాట కానీ యేసు ప్రభుని గురించి కానీ ఎప్పుడు వినలేదు నేను. ఆయన చెప్తే ఎవరైనంటే యేసు ప్రభు అంటే ఎవరు అన్నాను. ఆయన దేవుడయ్యా అన్నాడు. దేవుడైతే నేను జైలుకి రాకుండా ఆపాలి కదా, మరి నేను జైలుకి ఎందుకు వచ్చాను అని అతని మీద కూడా వాదం పెట్టుకున్నాను. సో నేను కూడా ఇలాంటి వాడినే, కానీ ఈరోజు దేవుడి కృప వల్ల నేను రక్షింపబడ్డానని ధైర్యపరిచి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మరలా వచ్చి అడిగాడు, అయినా నేను వినలేదు. ఏమనుకున్నాడు తెలీదు, ఒక ఆదివారం ఎలాగైనా నన్ను మందిరానికి తీసుకెళ్ళాలని ఆ ఖైదీయే వచ్చి నన్ను రెడీ చేసి, నాన్న ఈ ఒక్కరోజు రా, నీకు నచ్చితే ప్రభు దగ్గర ఉంది కానీ లేకపోతే మానేద్దు కానీ అని చెప్పి బలవంతం చేసి నన్ను చేయి పట్టుకుని నడవలేకపోతున్న నన్ను ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ప్రభువుని ఆరాధించే స్థలమునకు మొట్టమొదటిసారి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇక ఆ రోజు నేను వెళ్ళి ఎక్కడో వెనకాల కూర్చున్నాను. చక్కగా ఆరాధన పాటలు అయ్యి అన్నీ పాడిన తర్వాత ఈలోపు దైవజనులు థామస్ ఆచార్య గారు ఆయన ప్రతి వారం వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారట. ఆయన ఆ రోజు కూడా వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చి నిలవబడి కళ్ళతో ఏడుస్తూ తలదించుకుని బాధతో ఉన్న ఖైదీలు 300-400 మంది ఖైదీలు చిన్న క్రమం అండది. సో నేను జైల్లో ఉన్న క్రమాన్ని బయట చూడలేకపోతున్నాను, నాకు చాలా బాధగా ప్రభువును ఆరాధ

కాదు, తలలు పైకెత్తుకునే టైం వచ్చింది, పైకెత్తండి అన్నాడు. దేవునికి స్తోత్రం. అలా పైకెత్తి అలా నిలబడి కూర్చుంటే ఎప్పుడు అన్నాడు ఆయన, ఒక దుర్మార్గుడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు నాన్న. మీరు అంతకులై దొంగలై దుర్మార్గులై అందరినీ చంపో, దొంగతనం చేసో, వ్యభిచరించో, పాపం చేసో జైలుకి వచ్చారు. మీరు దుర్మార్గులుగా సమాజం గుర్తించింది మిమ్మల్ని, కానీ యేసుప్రభు మిమ్మల్ని దుర్మార్గులుగా గుర్తించలేదు. నా బిడ్డలనుకుంటున్నాడు అయ్యా మిమ్మల్ని అన్నాడు. హల్లెలూయా. ఆ మాటలు వింటూ ఉంటే చెప్పాడు, సమాజంలో ఒక దుర్మార్గుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటి మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడయ్యా. మీరు దొంగలని అంతకులని బాధపడొద్దు. దయచేసి యేసుప్రభు నమ్ముకోండి. ప్రభు మీ జీవితాన్ని కడతాడు, బాగు చేస్తాడు అని ఎన్నో విధాలుగా చెప్పి ఆ రోజు మూడు విషయాలు చెప్పాడు. ఆ మూడు మాటలు నా హృదయాన్ని పగలగొట్టి ఈరోజు ఒక సాక్షిగా నిలవబెట్టాయి. హల్లెలూయా. ఆ రోజు దైవజనుడు చెబుతూ, ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే వాడుకున్న డబ్బు పోవాలి అన్నాడు. మనుషుల్ని ఈరోజు అంతకులుగా చేసేది, పాడు చేసేది డబ్బే. ఆ డబ్బే మనుషుల్ని ఏలుబడి చేసి నష్టపోయేటట్లు చేస్తూ ఉంది కదా. ఈరోజు మీరు దుర్మార్గులు అవ్వడానికి గల కారణం మొట్టమొదటి పాయింట్ డబ్బే. అది పోతేనే తప్ప మనుషుడు జీవితంలో మార్పు రాదు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గర రావాలంటే డబ్బు పోవాలి, రెండవది జబ్బన్న రావాలి అన్నాడు. ఈ మాటలు వింటున్నప్పుడు వ్యాధితో బాధతో ఉన్న నాకు ఆకర్షించబడ్డాయి. చెవి వాక్యానికి వెళ్ళింది, హృదయం ఆ తప్పిస్తూ ఉంది. ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు హృదయంలోకి వచ్చి ప్రతి మాట బాధతో ఖాళీ అయిపోయి కన్నీళ్ళ మధ్యలో ఉన్న నాకు దేవుడే దైవజనుడితో మాట్లాడి నా హృదయాన్ని గలిబిలి చేశాడు. డబ్బన్న పోవాలి, రెండవది జబ్బన్న రావాలి అని చాలా విషయాలు బోధించే టైం లేదు, కానీ ఇక మూడవదిగా శిక్షన్న పడాలి అని చెప్పాడు. ఒక దుర్మార్గుడు దేవుని దగ్గరికి రావాలంటే డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి, శిక్షన్నా పడాలి, లేకపోతే ప్రభువుని అంగీకరించలేడని చెప్పి ఆ రోజు ప్రసంగం ముగిస్తున్నప్పుడే నాకు తెలియకుండానే హృదయంలో దేవుడు కార్యం చేసి మోకాళ్ళ మీద పడి ఏడుస్తుంటే దైవజండు వచ్చి ప్రార్థన చేసి, గంగరాజు భయపడకు, దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను విడిపిస్తున్నాడు అని ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. ఇక వెళుతూ వెళుతూ ఒక బైబిల్ నా చేతిలో పెట్టి ఒకటే అన్నాడు, గంగరాజు ఇది పుస్తకం అనుకోవద్దు, ఇదేదో నల్లగా ఉంది కదని ఆలోచించుకో, ఇది నీ లైఫ్, నీ జీవితం, నీ బ్రతుకు. దీన్ని పట్టుకున్నావంటే నువ్వు బ్రతుకుతావు, దీన్ని వదిలితే చచ్చిపోతావు, రెండే రెండు త్రోవలు నీకు. దీన్ని పట్టుకుంటే బ్రతుకుతావు. ఇది దేవుడు, మనుషుడు కాదు, ఇది వాక్యం కాదు, ఒక పుస్తకం అనుకోకు, ఇది దేవుడు అయ్యని చెప్పి గట్టిగా చెప్పి నా చేతులు ఈ బైబిల్ పెట్టి నువ్వు జాగ్రత్తగా చదివని వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి నేను వాక్యం చదవడం మొదలు పెట్టాను. 7వ తరగతి చదువుకున్నాను. తెలుగు అర్థమైంది, చదువుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఆ ఖైదీ, తీసుకెళ్లిన ఖైదీయే నాకు ప్రతి వాక్యాన్ని విన్నవించి దేవుడు అంటే ఇట్లాగ నానని చెప్పి నన్ను దేవుని బహు దగ్గరగా పరిచయం చేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. ఆయన ఉరిశిక్ష పడినటువంటి ఖైదీ. ఆయన పేరు గంటెల విజయవర్ధన్ రావు గారు. సో నాలాంటి వాళ్ళ కోసం దేవుడు అక్కడ ఆయన ఎన్నుకున్నాడని నేను అనుకుంటాను. ఆయన కూడా చాలాసార్లు ఇంటర్వ్యూ పెడితే ఇంకా నేను బయటకు వచ్చి ఏం చేయమంటాను అన్న, తెలుసో తెలియకో మీలాంటి వాళ్ళు వస్తే మీకు వాక్యం చెప్పడానికి ప్రభు నన్ను ఈ సంఖ్యల మధ్యలో ఏర్పరచుకున్నాడు అని చెప్తే నేను ప్రభువును గణపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఉరిశిక్ష పడినటువంటి వ్యక్తులు కూడా ప్రభువు నమ్ముకుంటే వారు పొందిన బాప్తీసం ద్వారాగా దేవుడు వారిని కటకట సంఖ్యలు తెంచి ఈరోజు సజీవులుగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటే ఏమైంది, నాలుగు గోడల మధ్యలో ఉన్న దేవుని సువార్త అందుతుంది. బయటకు వచ్చి మేము సువార్త చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇలాగ సంతోషించే భాగ్యమే కదా. ఇక నేను ఇక్కడ చచ్చిపోయినా పరలోకం వెళ్తాను నాన్న, గంగరాజు భయపడద్దు అని ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్తే మాట్లాడుతుంటాడు. ఇలాగ అతని ద్వారాగా నేను వాక్యాన్ని తెలుసుకుని ప్రభువుని నమ్ముకున్నాక, మీరు నమ్మండి, మీకు అబద్ధం నాకు నిజం,

నన్ను ఏ మందులు ఏ డాక్టరు బాగు చేయలేదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకుని బాగు చేసింది. చచ్చిపోయి ఈరోజు నిత్య నరకాగ్నిలో మలమల మాడవలసిన నన్ను నా దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం నా బ్రతుకులోనికి వచ్చి చీకటి అంధకారంలో నలిగిపోతున్న నన్ను వెలిగించింది. హల్లెలూయా. ఇకప్పటి నుంచి వాక్యం చదువుకుంటున్నాను, ఆరోగ్యం వస్తూ ఉంది. వాక్యం చదువుతున్నాను, ఆరోగ్యం వస్తుంది. సో వాక్యం చదవడం మీరు ప్రారంభించారు లేదో నాకు తెలియదు, కానీ ఎంత చదివితే అంత ఆరోగ్యం ఇచ్చేది వాక్యం అండి. హల్లెలూయా. ఎంత చదివితే అంత బాగుపడతాం మనం. ఇక నేను దీని రుచి తెలిసిన తర్వాత నా పనులు మానాను, నా అన్నీ మానాను, అన్నీ వదులుకున్నాను. దేవునితో గడుపుతూ రాత్రి పగళ్ళు ప్రభుతో ఏడుస్తూ ఎన్నో పాటలు, ఇంచుమించు 70 పాటలు రాశాను నేను. అంత కృపనిచ్చాడు దేవుడు. అలాగ లోపడే వాక్యం చదువుకుంటూ మందిరాన్ని తుడుచుకుంటూ అధికారులతో చెప్పయ్యా నాకు బలహీనుణ్ణి కదా, ఇక నేను మందిరంలో ఉంటాను, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటే వాళ్ళు కూడా నన్ను ఇబ్బంది పెట్టేవారు కాదు. ప్రభుతోనే గడుపుతూ మీరు నమ్మండి, నా భార్య బిడ్డలను కూడా మరిచిపోయి నా దేవునితోనే గడిపాను నేను జైల్లో. హల్లెలూయా. 2.5 సంవత్సరాలు భార్య గుర్తులేదు, బిడ్డలు గుర్తులేదు. వెళ్ళిన మొదట 5-6 నెలలు వాళ్ళని తలుచుకుంటూ ఏడ్చుతూ బతికాను, కానీ నా ప్రభు దొరికాక, నాకు రుచి తెలిసాక, దేవుడు నాకు అర్థమయ్యాక భార్య బిడ్డలను కూడా విడిచిపెట్టి నేను ప్రభువుకు దగ్గరయ్యాను. సో అలాగే ఇంచుమించు 3 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయాక ఒకరోజు నా భార్య 2 బిడ్డలను తీసుకుని జైలుకి వచ్చింది. లోనుకి వచ్చి నాకు ఇంటర్వ్యూ పెడతాకు వస్తే మరిచిపోయిన ఆమె నాకు ఉత్తరం చూడగానే గుర్తొచ్చి గబగబగా ఇంటర్వ్యూ రూమ్కి వెళితే ఇంటర్వ్యూ రూమ్లో నన్ను మాట్లాడడానికి వచ్చిన ఆమె, ఆమెను చూసి నేను ఏడ్చాను, నన్ను చూసి ఆమె ఏడ్చింది. ఎందుకంటే ఆమె బాగుండేది, అమ్మాయి బక్క చిక్కుపోయి ఎండిపోయి ప్రాణము లేని మనిషిలాగా వచ్చింది. నేను లోపలికి వచ్చాక ఒకడు పుట్టాడు, 2వ వాడు, వాడిని సంకన పెట్టుకుని 2 బిడ్డలను తీసుకుని వచ్చింది. ఒకడికి నిక్కర లేదు, ఒకడికి చొక్కా లేదు, చింపిరీకుల జుట్లతో సీముడు ముక్కుతో ఏడ్చుకుంటూ లోనకు వచ్చారు. లోపలికి రాగానే ఆమె నన్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుని, అప్పటికే ఆమెను ఇంచుమించు 2.5 సంవత్సరాలు పైన అయిపోయింది చూసి, ఆమె వచ్చి ఏడుస్తూ ఉంటే ఆమెను పట్టుకుని బాధపడి ఏడ్చాను. ఏంటమ్మా అని అడిగితే ఆమె ఏమీ చెప్పలేక ఏడుస్తూ, ఇది ఆఖరి చూపయ్యా నీకు నాకు అంది. అదేంటమ్మా అంటే, ఈరోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళి చచ్చిపోతున్నాను, ఇది ఆఖరి క్షణం, నీతో నేను మాట్లాడేది ఆఖరి క్షణమయ్యా అని చెప్తే బాధపడ్డాను. నేను ఏడ్చాను. ఏ అంటే, ఎవరు చేరి భీమ అప్పు పుట్టనివ్వట్లేదు, గంజి నీళ్లు కూడా పోయలేకపోతున్నాను పిల్లలకి, ఈ బ్రతుకు బ్రతకాలని ఆశ లేదు, నాకు ఆరోగ్యం పాడైంది, ఇక నేను చచ్చిపోవడానికి నిశ్చయించుకున్నాను, 2 డబ్బా కొనుక్కు తెచ్చుకుని ఇంటికాడ పెట్టుకున్నాను, ఆల్రెడీ చచ్చిపోదాం అనుకున్నాను, కానీ ఎందుకో ఒక్కసారి నిన్ను చూడాలని ఆశతో వచ్చానయ్యా, చివరిసారిగా చూసి వెళ్ళి చచ్చిపోతాను అని బాధపడి ఏడుస్తూ ఉంది. నువ్వు చచ్చిపోతే బిడ్డల పరిస్థితి ఏంటి అని అడిగాను. వాళ్ళకు కూడా ఇష్టం పెట్టి చంపుదాం అనుకున్నాను, కానీ తల్లిగా నాకు చంపలేకపోతున్నాను, వాళ్ళ ఇష్టం ఏమవుతారో నాకు తెలీదు అని బాధపడింది, ఏడ్చింది. ఇక బాధపడి ఏడ్చి టైం అవుతుంటే ఇక నా చిన్న కొడుకు, వాడిని నేను చూడలేదు బయట, వాడు నా దగ్గరకు వచ్చి నా చేయి పట్టుకుని, నువ్వు మా నాన్న వంట కదా, ఎప్పుడు వస్తావు నాన్న, ఎప్పుడు బయటకు వస్తావు నాన్న, ఏడిస్తే వాడి కన్నీళ్ళు కూడా జవాబు చెప్పలేని అసమర్థత తండ్రిగా ఆ సంకెళ్ళ మధ్యలో కుమిలిపోయి ఏడ్చాను. ప్రియారా, వాడు ఏడుస్తూ 4 రోజుల నుంచి గంజన్నమే పెడుతుందన్నానమ్మా, కూరన్నం కూడా పెట్టట్లేదు, నువ్వన్నా చెప్పునానంటే ఏం చెప్పనురా, ఏం చేయనురా, ఏమి చెప్పలేక ఏడుస్తూ బాధపడి కుమిలిపోయి ఎన్నో క్షణాలు నా బ్రతుకులో ఏడ్చుకుంటూ బ్రతికాను. చివరికి టైం అయింది, ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. టైం అయిపోయాక మీరు నమ్మండి, లోనకు వెళ్ళి మోకాళ్ళ మీద పడి ప్రభు పాదాలు పట్టుకుని ఏడుస్తూ ఒకటే అడిగానయ్యా, చచ్చిపోతానని వెళ్ళింది, నేను చచ్చిపోవాల్సిన ఎందుకు బతికిచ్చావు, ఆమె చచ్చిపోతానని వెళ్ళింది, నీవు నిజమైన దేవుడు అయితే
ప్రభువా నన్ను ఎలాగైతే బతికించావో ఆమెను కూడా చచ్చిపోకుండా ఆప్జేయి ప్రభువా అని ఆ రాత్రి 9 గంటల లాకప్ వేస్తే 9 ఇంటికి మొదలు ఉదయం 6 గంటల వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రభు దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేయడం ప్రారంభించాను. హల్లెలూయా హల్లెలూయా. దేన్నైనా దాటిపోతాడు కానీ దేవుడు కన్నీటిని దాటిపోడండి. హల్లెలూయా. ఏడుస్తూ ప్రభు దగ్గర మొరపెడితే దాటిపోడు. ఆ రాత్రంతా ఏడ్చాను, తెల్లారి ఏడ్చాను. ఇంచుమించు 5-6 రోజులు నా భార్య చచ్చిపోతుంది, బతికిందా చచ్చిపోయిందా, నాకు కవురు రాలేదు, ఏమైందంటావు అని ఆ టెన్షన్లో పడి ఏడుస్తుంటే 6వ రోజున మరలా ఆమె బిడ్డలు తీసుకుని వచ్చి నాకు ఇంటర్వ్యూ పెట్టింది. దేవునికి స్తోత్రం. ఏమేంటమ్మా అని గబగబగా పరిగెట్టుకుని సంతోషంగా వెళితే ఆమె ఒకటే చెప్పింది, ఆ రాత్రి నేను చచ్చిపోవడం నిజమేనండి, కరెక్టే, కానీ నేను ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళగానే గవర్నమెంట్ నుంచి 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు 50,000 రూపాయలు తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టి, నీ మీ భర్తలు జైల్లో ఉన్నారు, మీ పిల్లలు తిండి లేదని ఎంక్వైరీలో మాకు తెలిసింది, మేము ఆల్రెడీ వచ్చి ఎంక్వైరీ చేసాం, ఇక్కడ మీ పరిస్థితి బాగోలేదని గవర్నమెంటే సెలెక్ట్ చేసి మీకు కొంత డబ్బిమ్మని పంపించింది అని చెప్తే ఆ మాట విన్న వాళ్ళు ఎంతో సంతోషించి ప్రభువుని గణపరిచారు. దేవునికి స్తోత్రం. ఆమె వచ్చి నాతో చెప్పింది, ఎక్కడి నుంచి వచ్చి ఎవరిచ్చారంటే ఇలాగా పలాని వాళ్ళు వచ్చి నాకు 50,000 చెల్లారు, ఆ రోజు చచ్చిపోవాలి నేను ఆ డబ్బులు ఇవ్వకపోతే, కానీ ఆ డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులతో మేము చక్కగా బతుకుతున్నాం, ఇగో నీకు కూడా కొంత తెచ్చామని అని చెప్తే నేను అన్నాను, నాకు అక్కర్లేద్దమ్మా, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నీకేం భయం లేదు అని నేను చెప్పేప్పుడు నా భార్యతో ఒక భరోసా ఇచ్చాను, దేవుడు నన్ను బాగు చేయడం ప్రారంభించాడు, నిన్ను చచ్చిపోయేదాన్ని బతికించాడు, మన ఇంట్లో ఆల్రెడీ కార్యాలు చేయడం ప్రారంభించాడు, జైల్లో ఉండి ప్రార్థన చేస్తేనే నువ్వు బతికావు, అసలు బయటకు వస్తే ఇంకెంత బాగుంటుందిలే, దేవుడు విడిపిస్తాడు, ఈరోజు మొదలుకుని నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, ఉన్నాయన్నీ పక్కన పెట్టేసే దేవుని దగ్గరికి వెళ్ళు అని చెప్తే ఆ రోజు నుంచి నా భార్య మందిరానికి వెళ్ళడం ప్రారంభించింది. హల్లెలూయా. నా భార్య బిడ్డలు మందిరానికి వెళ్ళి చక్కగా ప్రభువుని తెలుసుకుంటూ మొదలుపెట్టారు. నేను జైలు ఇంకా ఉజ్జయంగా సంతోషంగా ప్రభువులో గడుపుతూ ఉంటే ఒకరోజు క్రిస్మస్ ఆరాధన జరిగితే ఆ క్రిస్మస్ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని పాడాను. ఆ రోజు డాక్టర్ అమ్మగారు ముఖ్య అతిథిగా వచ్చి విన్నారు. విన్న తర్వాత ఒకరోజు హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్లో చూసి, ఒరే నువ్వు మొన్న పాట పాడినవాడు కదా, నీ ఆరోగ్యం బాగుందా అని అడిగారు. బాగానుందమ్మా అని అంటే అప్పుడు ఆవిడ అంది, నీలాంటి వాడు బతికితే 100 మందిని బతికిస్తాడరా, నువ్వు చచ్చిపోకూడదు, నిన్ను మంచి వైద్యం కోసం నేను కాకినాడ రాస్తున్నాను, వెళ్ళిపో అని చెప్పి నన్ను కాకినాడ హాస్పిటల్కి పంపించారు. సరే ఎస్కార్ట్ వచ్చి తీసుకుని వెళ్ళారు, ఆమె కూడా కొంత హెల్ప్ చేశారు, ఖైదీలు కూడా కొంత హెల్ప్ చేశారు, ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళాను. కాకినాడ వెళ్ళి కాకినాడ హాస్పిటల్లో 22 రోజులు ఉన్నాను. 22 రోజుల్లో ఒక గదిలో పెట్టారు నన్ను, అది ఖైదీలకి ప్రత్యేకమైన గది, అందులో లైటు ఫ్యాన్లు లేక చాలా ఇబ్బంది పడ్డాం. బైబిల్ ఒకటే నా దగ్గర ఉంది, చదువుకునే అవకాశం కూడా లేదు, తినే ఛాన్స్ లేక బాధపడ్డాను. అక్కడ పెడతారు కానీ నాకు తెచ్చిచ్చేవారు ఎవరు లేక ఇబ్బంది పడ్డాను. కానీ దేవుడు అక్కడ ఒక సహోదరి, ఒక సిస్టర్ నర్సుని ఏర్పాటు చేశాడు నా కోసం. ఆమె వచ్చి, ఆమె ఎప్పుడు 3 రోజుల తర్వాత వచ్చి నాకు ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టింది, విషయాలన్నీ కనుక్కుంది, చెప్పాను మొత్తం అన్నీ. ఇక ఆ తర్వాత సహోదరి అన్న నేనున్నా నువ్వేం భయపడకని చెప్పి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తున్న నాకు ఇంటి దగ్గర నుంచి 18 రోజులు భోజనాన్ని పట్టుకొచ్చి ఏమీ తెలియకపోయిన నన్ను ఆకలితో అలమటిస్తున్న నాకు భోజనం పెట్టి బ్రతికించింది. హల్లెలూయా. 22 రోజులు అదే హాస్పిటల్ అదే గదిలో ఉన్నాను. యూరిన్కి వెళ్ళడానికి ఒక డబ్బా పెడితే ఆ డబ్బాలోనే యూరిన్ పోసుకుంటూ చాలా నరకయాతను అనుభవించాను. అయితే ఆ సహోదరి చక్కగా డాక్టర్ని తీసుకొచ్చి మంచిగా ట్రీట్మెంట్ చేయించింది, బాగుపడి తిరిగి నేను జైలుకి బయలుదేరిపోయాను. ప్రార్థన చేసి పంపించింది నన్ను. నేను లోపలికి వచ్చేసి లోనకు వచ్చేసిన తర్వాత అందరూ ఉపాస కూటాల్లో ఉంటే నేను కూడా ఉంటాను ఉపాసాలకి అని పాస్టర్ గారిని అడిగితే, వద్దురా నువ్వు బలహీనుడు కదంటే, అయ్యా బతిమిలాడాను, సరే అని నా పేరు ఇస్తే నేను కూడా ఉపాసాలు ఉండడం ప్రారంభించాను. 6 రోజులు జరిగింది. 7వ రోజు ఆ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఈలోపు మా కేసు జిల్లా కోర్టు నుంచి హైకోర్టులో జడ్జిమెంట్కి రెడీగా ఉంది.
అప్పటికి 5 సంవత్సరాలు జైలు శిక్ష అయిపోయింది మాకు. 2005 నుండి 2011 ఫిబ్రవరి 28వ తారీఖు ఆ రోజు మరి హైదరాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్ జరుగుతూ ఉంది. ఆ జడ్జిమెంట్ జరుగుతున్నప్పుడు నేను ప్రార్థన చేసి ప్రభువుని అడిగానయ్యా, నేను దుర్మార్గుణ్ణే, చిన్న దొంగని, ఇంటిలో దోచుకున్న వాడిని, కుటుంబాన్ని ఏడిపించిన వాడిని, సమాజంలో చీడ పురుగునయ్యా, నీకు ఇష్టమైతే విడిపించని కుష్ఠరోగి అడిగినట్లుగా ప్రభు పాదాలు పట్టుకుని అడిగితే ఆ రోజు ఉదయకాలం ఆర్గ్యుమెంట్ అయ్యిందట. మధ్యాహ్నం జడ్జిమెంట్ 3:30 ఆ టైంలో ఒక మంచి శుభవార్త హైకోర్టు నుంచి వచ్చింది. అదేంటంటే ఫలానా కేసులో ఉన్నవారి ఖైదీల్లో 4లో 3 హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షించి వారి కేసు కొట్టివేయబడింది అని ఒక అద్భుతమైన తీర్పును దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వెంటనే ఆ వార్త తెలియగానే నేను మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాను. నాతో అప్పటి వరకు మాట్లాడిన అన్నయ్యలు పరిగెట్టుకొచ్చి గుసగుసలాడుతుంటే ప్రార్థన ముగించుకుని లేచాను. ఏమైందంటే కేసు కొట్టేశారు మంది, ఎంతమంది కన్నా తెలియదన్నారు. ఈలోపు సూపరింటెండెంట్ ఆఫీస్ నుంచి ఒక సహోదరుడు వచ్చి, అయ్యా మీ కేసు 4లో 3 కేసు కొట్టారు అని అంటే, ఇప్పుడు నేను అనుకున్నాను నేనే కదా హంతకుణ్ణి, నేనే కదా చంపినోడిని, నాకు పడుంటుందిలే, పోన్లే అన్నయ్య వాళ్ళు అక్కన్న విడుదల పొందితే కుటుంబం అన్న ఆదరించబడద్దు కదా అని సంతోషపడ్డాను. కానీ ఆ వ్యక్తి అన్నాడు, నువ్వు కూడా కేసులోంచి కొట్టివేయబడ్డావు, మీ అన్నదమ్ములు 3 కేసు కొట్టేశారు కానీ మీ అక్కకు మాత్రం కేసు కొట్టలేదు, ఆమె లైఫ్ పోయి 10 ఇచ్చారు అని చెప్పాడు. అదేంటన్నా అలా జరగకూడదు కదా అని అంటే, మరి ఎట్లా జరిగిందయ్యా, మీ అక్క మరణ వాంగ్మూలం ఇచ్చింది కోర్టులో, జిల్లా కోర్టులో, మీ 3 తప్పించాలన్న ఉద్దేశంతో ఆమె నేనే చంపానని జడ్జి గారి ముందు నోటుతో చెప్పడాన్ని బట్టి ఆమెకి శిక్ష పడింది, కానీ లైఫ్ పోయింది, 10 సంవత్సరాలు ఇచ్చారు ఆమెకి అని చెప్తే నేను బాధపడ్డాను కానీ తర్వాత సంతోషించాను. ఇక అక్కడి నుంచి కేసు కొట్టివేయబడింది. ఈ కేసు కొట్టివేయబడడానికి జన అద్భుతమైన కార్యం దేవుడు మెడ చేశాడు. అదే రోజు మాకు తర్వాత మేము పెట్టుకున్న లాయర్ చెప్పిన మాట ఏంటంటే, అసలు మీ కేసు పోదు, కానీ మీ కేసు పోయింది. ఆ రోజు నిజంగా జడ్జి గారి ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. లైవ్లో ఉంది కాబట్టి నేను కొన్ని చెప్పట్లేదు. ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం జరగడాన్ని బట్టి నిజంగా ఈరోజు మీరు బయటకు వచ్చారయ్యా, లేకపోతే మీ వల్ల కాదు, మీరు వచ్చేది లేదు. సో నేను ఆర్గ్యుమెంట్ చేయడం వల్ల మీరు బయటకు రాలా, మీరెవరు నమ్ముకున్నాడో ఆయన వల్లే బయటకు వచ్చారు అన్నాడు. హల్లెలూయా. ఆ లాయర్ చెప్పాక నేను ప్రభువును స్తుతించాను. ఇక అక్కడి నుంచి విడుదల పొంది బయటకు వచ్చేసాం. అన్నదమ్ములు 3 బయటకు వచ్చాక దేవుని సేవ చేయాలనుకున్నాను, కానీ కొన్ని దినాలు కుటుంబ పరిస్థితులు నన్ను భారం చేశాయి. కష్టపడి ఒక పెయింటర్గా మారి 2011 నుంచి 2016 వరకు పనిచేసుకుంటూ కుటుంబాన్ని పెంచుకుంటూ 3 రోజులు పనిచేసేవాడిని. 3 రోజులు ఇలాంటి సభలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని విని, ఇలాంటి ప్లాట్ఫారాల మీద పడుకొని దేవుని బహు దగ్గరగా చేసుకుంటూ వెళ్ళా. 2016 వరకు నేను జైల్లో ఉండగా నా బిడ్డలు హాస్టల్లో బతికారు, తిండి లేక అల్లాడిపోయారు. 1వ తరగతి నుంచి హాస్టల్, ఎందుకంటే స్కూల్లో మా గ్రామస్తులు వాళ్ళ పిల్లల్ని మా స్కూల్లో వేత్త కుదరదు, అంతకులు పిల్లలు అంటే, అప్పుడు వాళ్ళని స్కూల్లో జాయిన్ చేసుకోకపోతే వాళ్ళని హాస్టల్లో పడేశారు. పాపం వాళ్ళకి చిన్నప్పటి నుంచి బట్టలుతుకోవడం తెలియదు, శుభ్రం చేసుకోవడం తెలియని రోజుల నుంచి హాస్టల్లో బతికారు. అలాగే బతికిన వాళ్ళు నేను బయటికి వెళ్ళి తీసుకొచ్చి చక్కగా కాలేజీలో స్కూల్లో చదివించాను, ఇంగ్లీష్ నేర్పించాను, మంచిగా చదివించుకుంటూ అలాగే 8 రూపాయలు బిడ్డలు ఖర్చు పెడితే 2 రూపాయలతోనే తిని ఆ గంజి నీళ్ళు తాగుతూనే ప్రభువుని గణపరుచుకుంటూ వచ్చాను. ఇలా 2016 తర్వాత దేవుడు నా ఏళ్ళ గొప్ప కృప చూపి నన్ను సేవకు పిలిచాడు. దేవునికి స్తోత్రం. 2016 నుంచి నేను సేవ చేస్తున్నాను. నా బిడ్డ ఫస్ట్ 1 నుంచి 10 వరకు తెలుగు మీడియమే, కానీ ఇంటర్మీడియట్ కాడి చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాడు. మంచిగా దేవుడు ముందుకు నడిపించాడు. ఈరోజు ఒక ఇంజనీర్గా హైదరాబాద్లో జాబ్ చేస్తూ దేవునికి మహిమపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
పెంటలాంటి బ్రతుకుని దేవుడు తీసుకొచ్చి అందరి మెక్కిచ్చే పరిస్థితి చేశాడు. ఇలా ఎన్నో కార్యాలను ఎళ్ళ చేశాడు. ఒక భయంకరమైన జీవితంలో జీవిస్తున్న నా బ్రతుకుని ఒక సాక్షిగా నిలవబెట్టాడు. ఒక రెండు పరిచర్లు ఇచ్చాడు, సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. చిన్న కొడుకు కూడా పరిచర్యకి దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ప్రియులారా, నేను మీ అందరికీ చెప్పే మాట ఒకటే, దేవుడు ఎలాంటి వారినైనా విడిపిస్తాడు. హల్లెలూయా. దోషులను నిర్దోషులుగా చేయగలడాయన. నేను దోషిగా దోషారోపణ చేయబడిన బ్రతుకుని ఈరోజు నిర్దోషిగా మార్చి మీ మధ్యలో నిలవబెట్టాడు. యోబు గ్రంథంలో ఉంటుంది, తీయొద్దు కానీ టైం లేదు. 22:30 నిర్దోషి కానివానినైనా నేను విడిపిస్తాను, అతడు తన చేతుల శుద్ధి వలన విడిపించబడతాడు అని. నేను దోషినై దోషారోపణ చేయబడి సంకెళ్లతో పట్టబడి ఆ నాలుగు గోడల మధ్యలో నలిగిపోతున్న దోషినయ్యాను. సమాజం అంతా కూడా నన్ను దోషిగా ముద్రించింది. ప్రభుత్వాలు, అధికారులు అందరూ కూడా హంతకుడని, దోషి అని, దుర్మార్గుడని పట్టి బంధించి నన్ను యావజ్జీవ కారాగార శిక్షకు అప్పజెప్పబడ్డాయి. లోకమంతా ఒకవైపునుంది, నా దేవుడు నా వైపునున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ అటు ఉన్న నా పక్క, నా పక్షాన నా దేవుడు ఉండి నువ్వు దోషివి కాదు నిర్దోషివని నా జీవితమును మార్చాడు. నా ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టబట్టి ఈరోజు నిర్దోషిగా, ఒక సాక్షిగా, ఒక దైవజనుడిగా మీ మధ్యలో నిలవబడ్డా. ప్రియులారా, ప్రియ కుటుంబాలారా, మీ అందరికీ ఒక మాట, నేను చేసిన పాపం నన్ను హంతకుడిగా మార్చింది. సో నేను తాగిన మందు ఒక పేదవాణ్ణి చేసింది, నేను తాగిన మద్యం ఒక దొంగను చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక బెగ్గర్న చేసింది నన్ను, నేను తాగిన మద్యం ఒక హంతకుణ్ణి చేసింది నన్ను, నేను తాగిన మద్యం నన్ను కటకటాల పాలు చేసింది, నేను తాగిన మందు ప్రజల్ని అవహేళన చేసేదిగా చేసింది, చివరికి నా జీవితాన్ని ఒక పురుగిలాగా చేసింది, నేను తాగిన మద్యం చావు బతుకుల వరకు తీసుకుని పోయింది, ఈ చెడు వ్యసనాలు నా జీవితాన్ని కాల్చి చంపాయి. కానీ యేసుక్రీస్తు రక్తం నన్ను పరిశుద్ధుడిగా మార్చింది. హల్లెలూయా. పాపముతో అపరాధముతో పట్టబడి సమాజంలో ఓడిపోయి దిక్కుతోచని స్థితిలో కన్నీళ్లు పట్టుకుని ఏడుస్తున్న నా బ్రతుకులోనికి నా ప్రభు వచ్చి నా బ్రతుకును మార్చాడు. చివరగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నేను విడుదల పొంది బయటికి వెళ్ళాక శత్రువులతో సమాధాన పడడానికి ప్రయత్నం చేశాను, ఎన్నో సందర్భాలు కుదరలేదు. అయితే వారి వల్ల నాకు ముప్పు పొంచి ఉందని చాలా బాధపడ్డాను. సో వారు కూడా నా మీద చాలా కోపంగా ఉండేవారు. అయితే వారి వల్ల నాకు భయం ఉండేది. అయినా ప్రభువు నొగిటాడు కానీ, అయ్యా బ్రతికించావు కదా, నేను చచ్చిపోయినా పరలోకం వస్తానని భయం లేదు, ఎదురు తిరిగి మాత్రం వాళ్ళు ఏమి అననయ్యా అని దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నా. ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. కానీ దేవుడు చేసిన ఒక అద్భుతం, ఏ వ్యక్తుల ద్వారా అయితే నాకు ప్రమాదం వాటిల్లుతుందని నేను భయపడ్డానో అదే వ్యక్తిని ఈరోజు దైవజనుడిగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ వ్యక్తి ద్వారా అయితే నాకు కాస్త ప్రాణాపాయం ఉంటుందో అని భయపడ్డానో ఆ వ్యక్తిని దైవజనుడిగా దేవుడు మారిస్తే ప్రభువును స్తుతించాను, నేను ఘనపరిచాను, అయ్యా ఎంత గొప్ప దేవుడు అని స్తుతించాం. దేవుని కృపలో ఈ మధ్యకాలంలో ఒక 4-5 నెలల క్రితం, ఒక 5-6 నెలలు అవ్వచ్చు, ఆ వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద కూర్చుని ప్రభువుని స్తుతించాం. హల్లెలూయా. అదే వ్యక్తి నేను కలిసి ఒక వేదిక మీద నిలవబడి ఆ బిడ్డ ఆరాధించాడు, నేను ప్రభువుని వాక్యం చెప్పాను, ప్రభు ఎంత మహిమపరచబడ్డాడు, నా దేవుడు చాలా గొప్పవాడండి, ఆయన ఎందుకు వచ్చిన వారిని ఎన్నడూ చేయి విడిచిపెట్టాడు, ఈరోజు కన్నులారా భాగ్యాన్ని చూసిన వ్యక్తిగా మీ మధ్యలో నేను ప్రకటిస్తున్నాను. సమాజంలో చీడపురుగుగా, అంతకుడిగా, దుర్మార్గుడిగా, పాపిగా, ఎవరూ ప్రేమించలేని వ్యక్తిగా బ్రతికిన నాకు నా యేసయ్య దగ్గరే నా బ్రతుకును మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువుల మధ్యలో మీకు భోజనాన్ని సిద్ధపరుస్తానన్న నా దేవుడు
అలాగే సిద్ధపరిచాడండి. దేవునికి స్తోత్రం. ఎక్కడైతే నిందించబడ్డానో, ఎక్కడైతే అవమానించబడ్డానో, ఎక్కడైతే కొట్టబడ్డానో, ఎక్కడైతే గెంటి వేయబడ్డానో, ఎక్కడైతే శిక్షించబడ్డానో, ఎక్కడైతే నలగొట్టబడ్డానో, అక్కడే ఘనతనిచ్చాడు నా ప్రభువు నాకు. హల్లెలూయా. ఆ ప్రజల మధ్యలో నిలబడే అవకాశం ఇచ్చాడు, వారితో ఉండే కృపనిచ్చాడు. ఇలాంటి వేదికలు కొన్ని వందల చోట్లకు తీసుకుని వెళ్ళి ఆయన బిడ్డగా ప్రకటించుకునే అవకాశం ఇచ్చాడు. ఇంకేం కావాలి నా బ్రతుక్కి? ఎంతోమంది జీవితాలను మార్చడానికి ఏర్పరచుకున్నవాడుగా ఉన్నాడు. మీ అందరికీ ఒకటే, మీ బిడ్డల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అడుగుతున్నాను. దేవుడు చాలా గొప్పవాడు, జీవితాలను మార్చగలడు, బ్రతుకులు మార్చగలడు. హంతకులను, దొంగలను, దుర్మార్గులను, నరరూప రాక్షసులను కూడా ఆయన యొద్దకు వస్తే చేయి బట్టి, వెన్ను తట్టి, చక్కని ఆలోచన చెప్పి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరి నా సమయమైంది, నేను ముగిస్తున్నాను. నా గంగరాజు లాంటి, పెంట లాంటి బ్రతుకుని పాతిపెట్టి ఈరోజు జయరాజుగా, సేవకుడిగా, సాక్షిగా నిలవబెట్టాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలాంటి దేవుణ్ణి విడిచిపెట్టవద్దని, ఇలాంటి మంచి దేవుణ్ణి ఎవరూ తృణీకరించొద్దని, పోగొట్టుకోవద్దని, అలాంటి దేవుని పక్షంగా మీరుండాలని, మీ పాపం ఎలాంటిదైనా, దుర్మార్గం ఎలాంటిదైనా, మీరందరూ దేవుని వైపు ఉండాలని. నేను బయటకు వచ్చాక నలుగురు యవ్వనస్తులు, మా ఊరు వాళ్ళే, వాళ్ళు ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నా సాక్ష్యాన్ని విని వాళ్ళు మారిపోయి ఈరోజు పరిచర్లో ఉన్నారు. వాళ్ళు కూడా దేవునికి స్తోత్రం. ఇలాగ ఎన్నో కార్యాలు దేవుడు ఒక్కొక్కటిగా చేసుకొచ్చాడు. అలాంటి దేవుణ్ణి గణపరచడానికి కృపనిచ్చాడు. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే శుభగడియలు అందరికీ ఆహ్లాదాన్నిస్తాయి. గత సంవత్సరమంతా కాపాడి నూతన వత్సరంలోకి ప్రవేశింపజేసిన ఆ ప్రభుని కృపను జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధమైన పండుగగా దీన్ని జరుపుకోవాలి.

విశ్వాసుల జన్మభూమి, నీతి నివసించే లోకం. అక్కడ దేవుని చిత్తం నెరవేరటానికి ఎట్టి ఆటంకము ఉండదు. యేసు పరలోక ప్రభువు. మన గమ్యం పరలోకం, అది విజేతల లోకం. మనం పరలోక పౌరులం, అది మన స్వర్ణ నగరం. అది అందాల లోకం, విజేతల విహార లోకం. అక్కడే మనం నిత్యత్వంలో ఉంటాము.